శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎంపై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 27వ రోజు, క్రీస్తు శకం 2026 సెప్టెంబర్ నెల 18వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 40 సెకండ్లు. శుభోదయం.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కపురం సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో అష్టలక్ష్మి భక్తిగీతాలు మరియు నాతీయ కలం విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో సజ్జనత్వము ఈ అంశం గురించి శ్రీ ఎంఏ మేయుద్దీన్ గారి వ్యాఖ్యానం వింటారు.
1: أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم والكاظمين الغيظ والعافين عن الناس والله يحب المحسنين కోపాన్ని దిగమింగేవారు, ఇతరుల తప్పులను క్షమించేవారు, ఇలాంటి సజ్జనులంటే అల్లాహకు ఎంతో ఇష్టం అని దివ్య ఖురాన్లో చెప్పబడింది.

0: క్షమించడం, ఉపేక్షించడం అనేవి ఉన్నతమైన మానవీయ గుణాలు. ఎవరైతే సత్ప్రవర్తన సదాచారాల కోసం పరితపిస్తుంటారో, ఇంకా ఎవరైతే అల్లా సాన్నిధ్యంలో లభించబోయే క్షమాభిక్ష, గౌరవ మర్యాదలు, అపూర్వ బహుమానాలకు ప్రాధాన్యమిస్తారో, అటువంటి పటిష్టమైన విశ్వాసం గలవారు మాత్రమే ఆ ఎత్తుకు చేరుకోగలరు. దౌర్జన్యం చేసిన వారి పట్ల మృదుగా వ్యవహరించమని, క్షమాగుణం కలిగి ఉండమని, మన్నింపు ధోరణి అలవర్చుకోమని దివ్యఖురాన్లో ఎన్నో ఆదేశాలు ఇవ్వబడ్డాయి. అటువంటి గుణగణాలు కలవారిని ఊలుల్ అజ్మ్, ఉన్నతమైన ధైర్య సాహసాలు గలవారుగా ఖురాన్ అభివర్ణించింది. దౌర్జన్యాన్ని దౌర్జన్యంతో కాకుండా మంచితనంతో తొలగించే మహోన్నతమైన గుణాన్ని విశ్వాసులు అవలంబించుకుంటే ఎంత చక్కటి ప్రతిఫలం లభిస్తుందో దివ్యఖురాన్ హామీం సజ్దా సూరాలో వర్ణించబడింది. ఓ ప్రవక్త, మంచి చెడు ఒకటి కావు, నీవు చెడును శ్రేష్టమైన మంచితనం ద్వారా తొలగించు, అప్పుడు నీ పట్ల శత్రుభావం కలిగిన వాడు నీకు ప్రాణస్నేహితుడైపోవడాన్ని నీవు గమనిస్తావు. ఈ సుగుణం సహనశీలులకు తప్ప మరెవరికీ లభ్యం కాదు. ఈ స్థానం మహా అదృష్టవంతులకు తప్ప మరెవరికీ దక్కదు. దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లాసలం మక్కా నగరంలో ప్రజలకు దైవాదేశం వినిపించే తొలి రోజుల్లో జరిగిన ఒక సంఘటనలో ఎటువంటి విజయ రహస్యం దాగి ఉందో మనకు తెలియవస్తుంది. హజరత్ ముహమ్మద్ సల్లాసలం రోజూ నడిచి వెళ్లే వీధిలో ఒక యూదు స్త్రీ ఇంట్లోని కసువునంతటినీ పైనుండి ఆయనపై వలకపోసి నెమ్మదిగా ఇంట్లోకి జారుకునేది. ఆయనగారు కసువు ఎవరు వేశారు, ఏమిటి దౌష్ట్యం అని ఆలోచించకుండా బట్టలు దులుపుకుని వెళ్లిపోయేవారు. ఆ విధంగా రోజూ జరిగేది. అయితే ఒకరోజు ఆ వీధిలో నడుస్తున్నారాయన, ఆ ఇల్లు దాటారు కాని కసువు పైనుంచి పడలేదు. ఏమిటి ఈరోజు ఇలా జరిగింది, ఆమెకు ఏమైంది, ఆయన వాకపు చేశారు. ఆమె అనారోగ్యంతో లేవలేని స్థితిలో ఉంది అని తెలుసుకుని ఆమెను పరామర్శించడానికి వెళ్లారు. ముహమ్మద్ ప్రవక్త సల్లాసలం రావడం చూసిన ఆమె సిగ్గుతో కుంచుకుపోయింది. ఆయనగారు ఆమె యోగక్షేమాలు అడిగారు. ఆమె పశ్చాత్తాపంతో, అయ్యా, మీపై ద్వేషంతో, కొత్త మత బోధన చేస్తున్నారనే కోపంతో మిమ్మల్ని ఎన్నో రోజులుగా బాధపెట్టాను, అయినా మీరు పల్లెత్తు మాట అనలేదు, పైగా ఈరోజు నా ఆరోగ్యం కోరుతూ వచ్చారు. నిజంగా మీరు దైవ ప్రవక్త కాబట్టే నన్ను క్షమించారు, మీ సందేశాన్ని విశ్వసిస్తున్నాను అని ఆమె కలిమా చదివింది. ఇంకొక సంఘటనలో ఒక యూది స్త్రీ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాసలం ఆయన అనుచరులను మట్టుపెట్టే ఉద్దేశంతో ఆహారంలో విషం కలిపింది. సరిగ్గా అదే సమయంలో అందులో విషముందని ప్రవక్త సల్లాసలం వహీ ద్వారా తెలుసుకుని ఆ ఆహారం తినవద్దని సహాబాలకు ఆదేశించారు. అనుచరులు వెంటనే ఆమెను బంధించి ప్రవక్త సల్లాసలం గారి ముందు హాజరుపరిచారు. కారణం అడగ్గా ఆమె, మీరు నిజంగా దైవ ప్రవక్త అయితే నేను విషం కలిపిన విషయం మీకు తెలిసిపోతుంది, మీరు తినరు, ఒకవేళ మీరు దైవ ప్రవక్త కాకపోతే మీ నుండి మాకు విముక్తి కలుగుతుంది అని జవాబు చెప్పింది. అంతా విన్న ఆ కారుణ్యమూర్తి ఆమెను క్షమించి వదిలివేశారు. ఆమె వెంటనే విశ్వాస కలిమా చదివింది. క్షమాగుణంతో మన శత్రువులు కూడా మన.
1: మీరింతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో సజ్జనత్వము ఈ అంశం గురించి శ్రీ ఎంఏ మేయిద్దున్ గారి వ్యాఖ్యానం విన్నారు.

0: రైతు సోదరులకు నమస్కారం. ఇవాల్టి కార్యక్రమంలో పాలలో వెన్న శాతం పెరగటానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు తెలియజేయడానికి పశు వైద్యాధికారిని డాక్టర్ ఎం నందన గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే మేడం గారు.
1: నమస్తే అండి.
0: మేడం గారు, ముఖ్యంగా పాలలో వెన్న శాతం పెరగడం అనేది ఈ తక్కువ వెన్న శాతం ఉన్నదానికి ఎక్కువ వెన్న శాతం పెరగడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పాలకు ధర ఎలా నిర్ణయిస్తారు అనే విషయాలు ముందుగా తెలియజేయండి మేడం.
1: అలాగే అండి, తప్పకుండా. ముందుగా మనము పాల ధర పెరగాలి అని అంటే ముఖ్యంగా పాలల్లో వెన్న శాతం పెరగాలి. వెన్న శాతంని బట్టే పాల

0: అనేది నిర్ణయించడం జరుగుతుంది. మరి ఈ వెన్న శాతం అనేది ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుంది? మనం ఫస్ట్ గేదెల్ని పెంచుకుంటున్నామా ఆవుల్ని పెంచుకుంటున్నామా అనేది చూసుకోవాలి. గేదెల్ని పెంచుకుంటుంటే గేదె పాలలో యాక్చువల్గా ఎక్కువగా ఉంటుంది కొంచెం వెన్న శాతం. ఇలాగా ఆవు పాలతో పోలిస్తే గేదె పాలలో వెన్న శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే పశువు రకం గేద ఆవా, సరే గేద ఆవులు అనే తర్వాత చేస్తే దాంట్లో రకం అది ఏ జాతికి చెందింది, సంకర జాతికి చెందిందా దేశవాళీవా అనేది చూసుకోవాలి. సంకర జాతి పశువుల్లో అయితే వెన్న శాతం కొద్దిగా తక్కువ ఉంటుంది కానీ పాల దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ దేశవాళీ ఆవులు కానీ దేశవాళీ గేదెలు కానీ అయినట్లయితే వెన్న శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే వయస్సు, అది ఎంత వయసు ఉంది, వయసు పెరిగే కొద్దీ ఈతలు పెరుగుతుంటాయి, అంటే ఈతల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈతల సంఖ్య పెరిగే కొద్దీ పాల దిగుబడి పెరుగుతుంది కానీ దానిలో ఉండేటువంటి కొవ్వు శాతం అనేది తగ్గుతుంది. అలాగే ఎంతకాలం పాలిస్తుంది, ఈనిన తర్వాత 5 నెలలు ఇచ్చిందా 6 నెలలు ఇచ్చిందా, అలాగా దూరం పోయే కొద్దీ అంటే ఈతకాలం పెరిగే కొద్దీ పాల దిగుబడి అనేది తగ్గుతుంటుంది, అది మనం గమనిస్తాము. పాల దిగుబడి తగ్గుతుంది కానీ కొవ్వు శాతం అనేది పెరుగుతుంది. అలాగే అంటే నీరు శాతం ఎక్కువయ్యే కొద్దీ దానిలో ఉండే ఘన పదార్థం తగ్గుతుంది కాబట్టి అలా చూసుకోవాలి. అలాగే మనం ఎటువంటి మేత ఇస్తున్నాము అనేది కూడా పరిశీలించుకోవాలి. అలాగే దానికి ఎటువంటి ఆహారం అందిస్తున్నాము, ఎటువంటి మేతను మేపుతున్నాము అనేది కూడా చూసుకోవాలి.
1: అంటే మేడం గారు ఇప్పుడు వెన్న శాతాన్ని బట్టి పాల ధర అన్నారు, ఓకే. అయితే అంటే పాలను అమ్ముకోవటము వేరు, పాలలో వెన్న శాతం వెన్నను తీయటము వేరు. అంటే ఓన్లీ పాలను అమ్ముకునే వాళ్ళైతే వెన్న శాతాన్ని చూడక్కర్లేదు, పాలు ఎక్కువ పాలు ఇచ్చేటువంటి జాతులనైనా మనం ఎన్నుకోవచ్చు, ఎక్కువ పాలు పితికి ఎక్కువ మనము అమ్మేసుకుంటాం. అంటే పాలలో వెన్న శాతం అంటే ఇప్పుడు వెన్నను కాంచి నెయ్యి చేసి ఇట్లా వెన్న అమ్మే వాళ్ళు ఉంటారు కాబట్టి ఎక్కువ వెన్న శాతం అధికంగా ఉంటేనే రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అంటే ఇందులో భాగంగానే అంటే ఇప్పుడు ఈ గేదెలలో అయితేనేమి ఆవులలో అయితేనేమి వెన్న శాతము అంటే ఏవి పెంచుకుంటే ఎక్కువ వెన్న శాతం వస్తుంది, ఎక్కువ రైతుకు పాడి రైతుకు లాభం ఉంటుంది అంటారు?
0: దేశవాళీ గేదెలు కానీ దేశవాళీ ఆవులు కానీ పెంచుకున్నట్లయితే వెన్న శాతం ఎక్కువగా ఉంటుందండి. ఆవుల కన్నా కూడా గేదెల్ని పెంచుకున్నట్లయితే వెన్న శాతం అనేది పాలలో ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ధర ఎక్కువగా వచ్చి రైతు అనేది లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది.
1: కానీ మన ప్రాంతాలకు వచ్చేసరికి మన జిల్లా తీసుకున్నా మన మండలాలు తీసుకున్నా కొంచెం ఆవులు పెంచుకోవడం తక్కువ పాల కోసం అయితే గేదెలే ఎక్కువ పెంచుకుంటారు.
0: గేదె పాలల్లో వెన్న ఎక్కువ ఉంటుంది, ఆవు పాలల్లో వెన్న తక్కువగా,
1: ఆవు పాలలో తక్కువగా ఉంటుంది.
0: గేదెల్ని పెంచుకుంటున్నారు కాబట్టి దాంట్లో కూడా ఇంకా ఎక్కువగా లబ్ధి పొందడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది గమనించుకోవాలి.
1: ఓకే మేడం, మరి వెన్న శాతం పెంచుకోవడానికి ప్రత్యేకమైనటువంటి మెలకువలు ఏమైనా ఉన్నాయంటారా?
0: ఉన్నాయండి. మనము అసలు వెన్న శాతం పెంచుకోవాలంటే ఈనిన వెంటనే మామూలుగా చూస్తే మనం మురుపాలు అంటారండి, దాంట్లో కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే అర్థం ఏంటి, వెన్న శాతం ఎక్కువ ఉంది అనే అర్థము. మరి ఆ వెన్న శాతం ఉండే కొద్దీ అంటే పాల ఎంతకాలం ఇస్తుంది, అప్పుడు పాల దిగుబడి అనేది తక్కువ అవుతుంది కానీ కొవ్వు శాతం అనేది పెరుగుతుంది. అలాగే మనం పాలు పిండుకునేటప్పుడు కొంతమంది దూడను ముందే వదులుతారు, ముందే వదలాలి అదే కరెక్ట్, కానీ కొంతమంది రైతులు చివర వదులుతారు, అలా వదలకూడదు. దూడను ఎప్పుడు కూడా ముందే వదులుకోవాలి, చివరగా ఇచ్చేటువంటి పాలల్లో వెన్న శాతం అనేది ఎక్కువగా ఉంటుంది.
1: కొన్ని ప్రాంతాల్లో మొదట కొంచెము దూడను వదిలేసి పాలు తిన్న తర్వాత మళ్ళీ చివరిన కూడా మళ్ళీ వదులుతారు.
0: అవునండి, వదులుతారు. కానీ చివరి పాలు వదలడం వల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఒక కుండలాగా తీసుకున్నాం అనుకోండి, పెరుగు కుండ జిలికినప్పుడు ఏమవుతుంది, వెన్న అనేది పైన తేలాడుతూ ఉంటుంది. మనం పొదుగును కూడా ఒక కుండలాగా తీసుకున్నట్లయితే కింద ట్యాప్ వచ్చేసి సన్నులు అనుకున్నాం అనుకోండి, వెన్న శాతం పైన ఉంటుంది, కింద ట్యాపులు అంటే సన్నుల నుండి పాలు వస్తున్నాయి, అంటే వెన్న శాతం పైన ఉండిపోతుంది కదండి.
1: చివరి దశలో
0: వచ్చే పాలల్లో అయితే వెన్న శాతం ఉంటుంది. అందుకని మనం దూడను ముందే వదిలినట్లయితే దానికి అరుగుదల సమస్యలు ఉండవు, దాని కడుపు నిండుతుంది, మనకు వెన్న శాతము వస్తుంది, దానికి అరగకుండా వచ్చేటువంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి,
1: తగ్గుతాయి. ఓకే మేడం, బాగా చక్కగా వివరించారు. అయితే వెన్న శాతము పెంచుకునేటప్పుడు ఎటువంటి దానా ఆహారం ఇవ్వాలి?
0: ఎటువంటి దానా ఇవ్వాలంటే మనం ఓన్లీ పచ్చి మేత ఇస్తుంటారండి కొంతమందికి, అలా ఇవ్వకూడదు. పచ్చి మేత ఇవ్వాలి, ఎండు మేత ఇవ్వాలి. ఎండు మేత ఇచ్చేటప్పుడు 1/3 శాతం, అంటే మనము 4 భాగాలు దానా తీసుకున్నట్టే అందులో ఒక 1/3 శాతము ఎండు గడ్డిని పెంచుకోవాలి. అలాగే పచ్చి మేతను కూడాను అందరూ ఇలా చాప్ కట్టర్స్ అవి పెట్టేసి చిన్న చిన్న ముక్కలుగా చేసిస్తుంటారండి. ముక్కలు చేయాలి, దానివల్ల జీర్ణశక్తి పెరుగుతుంది, కానీ అవి 7-8 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉండేలాగా కట్ చేయకూడదు. ఎందుకంటే అలా కట్ చేసినట్లు ఏంటంటే అది అరగకుండా చిన్న చిన్న ముక్కలు అవడం వల్ల నేరుగా కడుపులోకి వెళ్ళిపోయి సరిగా

0: తప్పకుండా అవి పేడ ద్వారా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అదే కొంచెం పెద్ద ముక్కలైతే అవి పళ్ళ ద్వారా నమలుట ద్వారా జీర్ణశక్తి జరిగి అది కూడా పొట్టలోకి వెళ్ళి అబ్జర్బ్ అవ్వడం వల్ల దానికి ఆ పీచు పదార్థాలు అవన్నీ కూడాను గేదెకి వంట పడతాయన్నమాట. అలాగే పీచు పదార్థము, ప్రోటీను, బైపాస్ ప్రోటీన్స్ ఇవన్నీ కూడాను దాణాన్ని కూడా ఇచ్చుకోవాలి. దాణాలో ఏం చేసుకోవచ్చు మనము, కొబ్బరి చెక్క కానీ, పొద్దుతిరుగుడు చెక్క కానీ, వేరుశనగ చెక్క కానీ, నువ్వు చెక్క కానీ ఇవన్నీ పెట్టినట్లయితే వెన్న శాతం అనేది ఎక్కువగా అవుతుంది.
1: ఇప్పుడు ఈ దానాతో పాటుగా మనము గేదెలకైనా ఆవులకైనా నీరు ఇస్తుంటాం,
0: అవునండి
1: అంటే తాగుతాయి,
0: అవును.
1: అది బయట పొలం పోయినప్పుడైనా ఇళ్లలో మనము తొట్లలో ఉండేటైనా, మరి ఎటువంటి నీరు అందించాలంటారు?
0: పరిశుభ్రమైనటువంటి నీరు అందించాలండి. మనం దానాను ఎంత ఎక్కువగా ఇస్తామో అంత రోజుకి మినిమం ఒక గేదెకి 50 లీటర్ల వరకు నీరు ఇవ్వచ్చండి. అది బతకడానికి ఎక్కువ నీరు ఇస్తూ ఉండాలి. మనం బయటికి వెళ్ళినప్పుడు అవి తాగుతున్నా కూడా మళ్ళీ మనం ఇంటికి వస్తాయి కదా సాయంత్రం అయినా కూడా, అప్పుడు కూడా ఎంతవరకు నీరు తాగా, మనం అనేది వాటికి నీరు పెట్టడం అనేది మన తప్పనిసరి చర్యగా ఉండాలి.
1: పశు వైద్యాధికారిని డాక్టర్ ఎం నందన గారు పాలల్లో వెన్న శాతం పెంచడం ఎలా అనే విషయాలు పశుపోషకులకు అంటే రైతులకు చక్కగా వివరించారు మేడం. నమస్కారం మేడం, ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ, ధన్యవాదాలు.

0: అరే నాన్న, రేడియోలో మంచి దేశభక్తి గీతాలు వస్తున్నాయి, అవి వింటూ ఉంటే గాంధీ మహాత్ముని గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉందిరా.
1: అలాగా అమ్మా, మహాత్మా గాంధీ సత్యము అహింస అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్రం తెచ్చిన యోగి కదా.
0: కాస్త వివరంగా చెప్పరా.
1: మహాత్ముని జీవిత కథ ఆరంభం నుంచి విన్నావంటే చాలు, ఆయన గురించి అన్ని విషయాలు తెలుస్తాయి.
0: అదేలా, ఎక్కడ వినాలి, ఎప్పుడు వినాలి?
1: ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ద్వారా మహాత్ముని మార్గం ప్రసారం చేస్తుంది. అది వింటే చాలు.
0: ఓ అలాగా, అయితే ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ను ట్యూన్ చేసుకుని తప్పకుండా

మీరు స్నేహం గురించి చెప్పాలనుకుంటున్నారా, లేదా మీ స్నేహితుడి గురించి చెప్పాలనుకుంటున్నారా? అయితే ఈరోజు 9:30 అతివలు అభిప్రాయాలు కార్యక్రమంలో మీ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. మేము వినడానికి రెడీగా ఉన్నాం, మీరు కూడా చెప్పడానికి సిద్ధమవ్వండి.

ఆకాశవాణి మార్కప్రం సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆశీర్వాద దీపం

0: కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న మూడేళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిన్న రాతి ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల ప్రజలు ప్రజాప్రతినిధులు ఇళ్ల వద్ద దీపాలు వెలిగించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొనగా గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ
1: 140 కోట్ల భారతీయుల యొక్క ఆశాజ్యోతి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రభాగాన్ని నిలబెట్టే దిశగా దేశాన్ని నడిపిస్తున్నటువంటి దిశాలి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా వేరే దేశంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తాము. ఇటువంటి నాయకుడు దేశానికి అవసరం ఉండదండి. ఇటువంటి శక్తివంతమైనటువంటి ప్రధానికి భారతదేశానికి అవసరం ఉండదు. కాబట్టి ఆయనకి చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ.
0: అలాగే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, రామ్నాథ్ ఠాకూర్, బీజేపీ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కలిసి ఆశీర్వాద దీపాలను వెలిగించారు. అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త భారతదేశాన్ని నిర్మిస్తున్న విశ్వకర్మ అని అభివర్ణించారు. అలాగే హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద నిర్వహించిన ఆశీర్వాద దీపం కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. తెలంగాణను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో యునైటెడ్ కింగ్డమ్ బిజినెస్ స్కూల్స్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో హైదరాబాద్లోని ఔత్సాహికులకు ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులను డిసెంబర్ నుంచి అందించనున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయాల అవసరాలకు అనుగుణంగా రాష్ట ప్రభుత్వం అన్ని విధాలా సహకరించేందుకు సిద్దంగా ఉందని అన్నారు. రానున్న 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ డ్యాం నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ
2: పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైనటువంటి ఘట్టం ఈసీఆర్ఎఫ్ డ్యాం. ఇటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కు సంబంధించి గ్యాప్ 1 చూస్తే 49% పనులు, గ్యాప్ 2 చూస్తే 43% పనులు ఇప్పటి వరకు పూర్తి చేసినటువంటి పరిస్థితి. మిగిలినటువంటి బ్యాలెన్స్ పనులు కూడా రేపు నవంబర్ నుంచి మరింత స్పీడప్ చేసుకుంటూ ఈ పనులు పూర్తి చేసేటువంటి ప్రక్రియ జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ
0: వ్యవసాయ ప్రగతిలో విత్తనాలదే కీలక పాత్ర అని, విత్తనాలపై నిరంతరం పరిశోధనలు జరగాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. హైదరాబాద్లో నిర్వహించిన భారత్ ఆఫ్రికా విత్తన సదస్సు 2026కు గవర్నర్ నిన్న ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎల్నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడులు ఇచ్చే నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. విత్తన పరిశోధన, ఉత్పత్తి, పరీక్ష, ధృవీకరణ రంగాల్లో తెలంగాణ మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆహార భద్రతతో కూడిన భవిష్యత్తు కోసం భారత్ ఆఫ్రికా దేశాల మధ్య భాగస్వామ్యాలను మరింత పెంచుకోవాలని సూచించారు.
3: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026పై ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.

0: నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో నిర్మించిన సెమీ ఇండోర్ విద్యుత్ ఉప కేంద్రం అగ్నిమాపక కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఆమె నిన్న ప్రారంభించారు. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ,
1: మంచి సబ్స్టేషన్ ఒకటి, అదేవిధంగా ఫైర్ స్టేషన్ ఒకటి, అదేవిధంగా ఫైర్ టెండర్ వెహికల్ ఒకటి, ఇవన్నీ కూడా ఇనాగ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలోనే కూడా ఒక ఫైర్ స్టేషన్ ఉండాలి. అదేవిధంగా రెస్పాన్స్ టైం కూడా మినిమం 10-15 మినిట్స్ చేయాలి ఫైర్ టెండర్ వర్క్ ఏదైనా. దానికి సంబంధించి ఫైర్ టెండర్ వెహికల్స్ ని కూడా పెంచాలనే ఉద్దేశంతోనే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తో దగ్గర 225 కోట్ల రూపాయలు ఫైర్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ వెహికల్స్ కానీ ఇవన్నీ కొనేదానికి గవర్నమెంట్ సిద్ధపడింది.
0: ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పార్టీ ముఖ్య నాయకులతో దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఖరీఫ్ ప్రారంభం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు 51% పైగా వర్షపాతం లోటు నమోదైందని తెలిపారు. ఎల్నినో ప్రభావం ముందే తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రైతులకు రావాల్సిన 3,000 కోట్ల రూపాయల పంటల బీమా పరిహారాన్ని వెంటనే చెల్లించాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న రాత్రి మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ముత్యపు పందిరి వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి మరిన్ని వివరాలను అందజేస్తారు.
2: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజైన గురువారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ముత్యపు పందిరి వాహనంపై ఏనికన్నన్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు మాడవీధులకు తరలివచ్చి స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగిపోయారు. శుక్రవారం ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం సర్వభూపాల వాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది. జగదీష్, ఆకాశవాణి వార్తా విభాగం, తిరుపతి జిల్లా.
0: రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారత, జీవనోపాధి అవకాశాల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో సెర్ప్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ప్రతి స్వయం సహాయక సంఘాల మహిళకు కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా బీమా రక్షణ కల్పించాలని సూచించారు. సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తుల విక్రయానికి స్వయం బ్రాండ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, మహిళలు చేతి వృత్తిదారులకు వివిధ వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉన్న అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేస్తోంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న 3 ఏళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కపురం 101.5 FM ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఈ ఉదయం 7:05 సాయంత్రం 7:05 తిరిగి 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు. పట్టణం శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. 7:45 భావలహరి మృదుమధుర గీ

ఇటువంటి మంచి మంచి పాటలు మీరు భావలహరే కార్యక్రమంలో 7:45 వినవచ్చు. ఇక 8:15 సాయంత్రం 6:05 9:00 తిరిగి 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ సినీ గీతాల కార్యక్రమం. 9:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా 4వ రోజు కల్పవృక్ష వాహనోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహం గారు మరియు శ్రీ కె రామానుజాచార్యులు గారు. తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి రిలే. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో అతివలు అభిప్రాయాలు లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. 10:00 ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళిపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:15 వివిధ్ భారతి కార్యక్రమాలు వింటారు విజయవాడ కేంద్రం నుండి రిలే. 4:50 సినిమా పాటలు వింటారు. 6:00 తిరిగి 11:00 హిందీలో 6:10 ప్రాంతీయ వార్తలు 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం. 6:30 ప్రసార విశేషాలు. 6:35 ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో డెంగ్యూ వ్యాధి కారణాలు నివారణ చర్యల గురించి డాక్టర్ ఎస్ రవీంద్రారెడ్డి గారితో పరిచయం వింటారు. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో పశుపోషణలో పశుగ్రాసాల ప్రాముఖ్యత గురించి గిద్దలూరు మండలం సంజీవినిపేట పశువైద్యాధికారి డాక్టర్ పి రామరంగస్వామి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ నుండి రిలే. 8:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా 4వ రోజు సర్వభూపాల వాహనోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి రిలే. వ్యాఖ్యతలు శ్రీ రామకృష్ణ శేషసాయి గారు మరియు ఎంజీ నందన్ భట్ గారు. 8:40 చిత్రమంజరి. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 పాటకు వేలాయరా వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వినే కార్యక్రమం. 10:00 జానపద రంజని కార్యక్రమంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బుర్రకథ వింటారు కథకులు శ్రీ కుంభా కోటేశ్వరరావు మరియు బృందం. 10:30 ఆపాత మధురాలు వింటారు. మీరింతవరకు ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు విన్నారు.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కపురం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. కీలక పరిశ్రమల్లో భారత పురోగతి అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అవకాశాలు సృష్టిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఎలాంటి హామీ లేకుండా రుణాలు పొందే అవకాశం లభించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410కి పెరిగింది. మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మూడవది చివరి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 127 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. భారత్ అంతర్జాతీయంగా నమ్మకం

0: ఆయన సెమీకండక్టర్ తయారీ కేంద్రమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. న్యూఢిల్లీలోని యశో భూమిలో నిన్న నిర్వహించిన సెమికాన్ ఇండియా 5వ ఎడిషన్ను ప్రారంభించిన ఆయన, ప్రపంచ దేశాలు నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల కోసం చూస్తున్నాయని, ఆ అవసరాలు తీర్చడానికి భారత్ సిద్దమవుతోందని స్పష్టం చేశారు. కీలక పరిశ్రమల్లో భారత పురోగతి అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అవకాశాలు సృష్టిస్తోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సరఫరా సవాళ్లను భారత్ ఒక స్థిరమైన, నమ్మకమైన పరిష్కారంగా నిలుస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
1: భారత్ హర్ వో కదం ఉఠా రహా హై జో హమే సేమీ కండక్టర్ ఇండస్ట్రీ కా ఏక్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ బనాయే. భారత్ మదర్ ఆఫ్ డెమోక్రసీ హై. ఐసా దేశ్ జబ్ ఏక్ క్రిటికల్ ఇండస్ట్రీ మే సఫల్ హోతా హై తో ఇస్సే పూరీ దునియా కీ సప్లై చైన్ కో తాకత్ మిల్తీ హై. ఔర్ ఆజ్ జబ్ సప్లై చైన్ వెపనైజ్ హో రహీ హై తబ్ తో ఇస్కీ మహత్తా బహుత్ బఢ్ జాతీ.
0: భారతదేశ డిజైన్ సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, సెమికాన్ 2.0 ద్వారా సెమీకండక్టర్ డిజైన్ సంస్థలను ప్రోత్సహించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2026 విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రంగంలో అవకాశాలు పెరగడంతో పెద్ద కంపెనీలు, స్టార్టప్లు ముందుకొస్తున్నాయన్నారు. ఈ సదస్సులో పాల్గొంటున్న ప్రముఖ యంత్ర తయారీ సంస్థల్లో ఒకటి $5 బిలియన్ భారీ పెట్టుబడిని ప్రకటించిందని తెలిపారు. అనేక అంతర్జాతీయ సంస్థలు భారత్లో తయారీ కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు.
2: The investment numbers that we are seeing today is of the order of 1 lakh crore, about $11 to $12 billion. That much investment we are seeing among the people who have met us. Many of them don't want us to take the names, so we won't take the names. They will announce the investments as their boards and their shareholders authorize them from time to time. So that kind of journey is very clearly ahead of us.
0: పీఎం ముద్రా యోజన లబ్దిదారులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో ముఖాముఖి సంభాషించారు. 2015లో ప్రారంభమైన పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఎటువంటి హామీలు లేకుండా రుణాలు పొందే అవకాశం లభించిందని తెలిపారు. లబ్దిదారులు తమ రుణాలను సమయానికి చెల్లించడం ద్వారా అధిక మొత్తంలో రుణాలు పొందగలుగుతున్నారని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. నేడు భారత ఆర్థిక వ్యవస్థలో చిన్న తరహా వ్యాపారాలు అత్యంత కీలకమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నాయని, ఈ అవకాశంతో చాలా మంది లబ్ది పొందుతున్నారని వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 200 మందికి పైగా పీఎం ముద్రా లబ్దిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట, గౌరవము మరింత పెరిగాయని, దేశం వికసిత్ భారత్గా ప్రకాశిస్తోందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్లో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో రైతులతో మాట్లాడిన ఆయన, ప్రధాని మోదీ జన్మదినంతో పాటు విశ్వకర్మ జయంతి, తెలంగాణ విమోచన దినోత్సవం కావడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. గతంలో తీవ్ర పేదరికంతో ఇబ్బందులు పడిన మహిళలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, స్వయం సహాయక సంఘాల ద్వారా నేడు లఖపతి దీదీలుగా మారారని తెలిపారు. దేశంలోని, ముఖ్యంగా తెలంగాణ రైతుల ఆదాయాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని చెప్పారు. రైతులకు పంట నష్టాల నుంచి భద్రత కల్పించేందుకు కేంద్రం ఫసల్ బీమా యోజన అమలు చేస్తోందని చౌహాన్ పునరుద్ఘాటించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈరోజు బెంగళూరులో భారత వైమానిక దళానికి HTT-40 శిక్షణా విమానాలను అధికారికంగా అందజేయనుంది. దీంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థ పవన్ హన్స్ లిమిటెడ్కు ధృవ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్లను పంపిణీ చేయనుంది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరవుతారు. ఈ రక్షణ విమానాలు, హెలికాప్టర్ల చేరిక దేశీయ సామర్థ్యాలను బలోపేతం చేయడంతో పాటు విదేశీ వనరులపై ఆధారపడ్డాన్ని తగ్గించడంలో మరో కీలక ముందడుగని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో స్వదేశీ రూపకల్పన, అభివృద్ది, తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపింది. 3 రోజుల రష్యా పర్యటనలో భాగంగా భారత ఆర్మీ చీఫ్ జనరల్ ధీర

0: సేత్ రష్యన్ ల్యాండ్ ఫోర్సెస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల సైన్యాల మధ్య మిలిటరీ సహకారాన్ని మరింత పటిష్టం చేయడం, శిక్షణ కార్యక్రమాలను విస్తరించడం, సామర్థ్యాల పెంపుదలపై ప్రధానంగా చర్చించారు. మాస్కోలోని నేషనల్ డిఫెన్స్ కంట్రోల్ సెంటర్ను సందర్శించి రష్యా రక్షణ శాఖ ఉప మంత్రి వాసిలీ ఓస్మాకోవ్తో సహా పలువురు ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. రెండు దేశాల మధ్య దౌత్య సైనిక సంబంధాలకున్న ప్రాధాన్యతను ఈ పర్యటన ప్రతిబింబిస్తోందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న థింపూలో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్చుక్తో సమావేశమయ్యారు. భారత్ భూటాన్ దేశాల మధ్య ఉన్న మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు భూటాన్ రాజు అందించే సూచనలు ఎంతో విలువైనవి అని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410కి పెరిగింది. మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాధితుల కోసం సహాయ పునరావాస కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. చిత్వాన్ జిల్లాలో అత్యధిక మరణాలు నమోదు కాగా నవల్పరాసి ఈస్ట్, నవల్పరాసి వెస్ట్, నువాకోట్ జిల్లాల్లో ఎక్కువ ప్రాణ నష్టం సంభవించింది. ఈ విపత్తు కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటి వరకు 13756 మందిని భద్రతా దళాలు రక్షించాయి. మృతదేహాలను గుర్తించడానికి 1286 డిఎన్ఏ శాంపుళ్లు సేకరించారు. ప్రస్తుతం నిరాశ్రయుల కోసం 27 తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మూడవది చివరి టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 127 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ను భారత బౌలర్లు 14.1 ఓవర్లలోనే కేవలం 94 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి, రవి బిష్నోయ్, చెరో 3 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, యష్ ఠాకూర్ తలో వికెట్లు తీశారు. మొదట బ్యాటింగుకు దిగిన భారత్కు అభిషేక్ శర్మ కేవలం 38 బంతుల్లోనే 108 పరుగులు చేయగా సంజు శాంసన్ 50 పరుగులతో రాణించాడు. సెంచరీ చేసిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షకు సంబంధించి ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టుల తుది ఆన్సర్ కీలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ సబ్జెక్ట్ తుది కీలను అధికారిక వెబ్సైట్ ద్వారా చూడవచ్చని తెలిపింది. సెప్టెంబర్ 9-10 తేదీల్లో దేశవ్యాప్తంగా 272 నగరాల్లోని 454 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించినట్టు తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కీలక పరిశ్రమల్లో భారత పురోగతి అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అవకాశాలు సృష్టిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఎటువంటి హామీలు లేకుండా రుణాలు పొందే అవకాశం లభించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410కి పెరిగింది. మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి మార్కపురం 101.5 FM.

ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో మహాత్మన్ మార్గం మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు. పఠనం శ్రీ జి ఆదినారాయణరెడ్డి.

0: ఏ నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బల
3: సై బాల్,
2: నడుగులో తామర
3: సై బాల్,
2: బురద పుల్ల
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: ఇప్పుడు వినండి మహాత్మ మార్గం, మహాత్మా గాంధీ జీవిత కథ ధారావాహిక, పఠనం శ్రీ గాయం మాధురారెడ్డి.

మహాత్మా గాంధీ అంటే ఆయన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన మహాయోగి. అందుకే ఆయనను దేశప్రజలు మహాత్ముడిగా గౌరవిస్తారు. గాంధీగారి జీవితాన్ని ఒక ప్రయోగశాలతో పోలిస్తే, ఆ ప్రయోగశాలలో పరీక్షించబడినది కేవలం ఒక సిద్ధాంతం కాదు, ఒక మనిషి జీవితమే. ఆ జీవితానికి మార్గదర్శకమైనది సత్యము. సత్యము అంటే ఏమిటి? సత్యాన్ని కేవలం మాటలో నమ్మడం కాదు, తన ఆలోచనల్లో, తన మాటల్లో, తన చేతల్లో కూడా సత్యాన్ని వెతుక్కోవడం, తాను నమ్మిన సత్యాన్ని తన జీవితంలోనే పరీక్షించుకోవడం. అందుకే గాంధీగారు తన జీవిత కథకు పెట్టుకున్న పేరు కూడా ఎంతో ప్రత్యేకమైనది. అది సత్యముతో నా ప్రయోగాలు. ఈ ఒక్క మాట వెనుక ఒక మహాత్ముడి గొప్పతనం మాత్రమే కాదు, తప్పులు చేసే ఒక మనిషి, తనను తాను మార్చుకుంటూ సాగిన ఒక సుదీర్ఘ సత్యాన్వేషణ కూడా ఉంది. ఆ సత్యాన్వేషణలోకి ఇప్పుడు అడుగు పెడదాం. ఇప్పుడు ఈ ఆత్మకథకు పెట్టిన పేరులోని అత్యంత ముఖ్యమైన పదం దగ్గరికి వస్తాం. సత్యం. సత్యం అంటే ఏమిటి? నిజం చెప్పడం మాత్రమేనా? లేదా మన ఆలోచనల్లో కూడా నిజాయితీగా ఉండటమా? మన చర్యల్లో నిజాయితీగా ఉండటమా? మన తప్పులను అంగీకరించటమా? మనకు నచ్చిన నిజాన్ని కూడా ఎదుర్కోవడమా? గాంధీగారి జీవితంలో సత్యానికి చాలా విస్తృతమైన అర్థం ఉంది. ఆయనకు సత్యం అనేది కేవలం ఒక మాట కాదు, అది ఒక జీవన విధానం. సత్యాన్ని తెలుసుకోవడానికి మనిషి ముందుగా తనను తాను పరిశీలించుకోవాలి. తనలోని అహంకారాన్ని చూడాలి, తన భయాలను చూడాలి, తన కోరికలను చూడాలి, తన బలహీనతలను చూడాలి, తన తప్పులను చూడాలి. అవి కనిపించిన తర్వాత వాటిని మార్చుకోవడానికి ప్రయత్నించాలి. ఇదే సత్యాన్వేషణలో ఒక ముఖ్యమైన భాగం. అందుకే గాంధీగారికి సత్యం ఒక గమ్యం మాత్రమే కాదు, ఒక నిరంతర ప్రయాణం. ఒకరోజు సత్యాన్ని తెలుసుకొని మరుసటి రోజు ఆ ప్రయాణం ముగిసిపోదు. ప్రతిరోజు కొత్త పరీక్ష, ప్రతి అనుభవము కొత్త ప్రశ్న, ప్రతి ప్రశ్నకు కొత్త సమాధానం. ప్రతి సమాధానాన్ని మళ్లీ జీవితములో పరీక్షించుకోవాలి. అందుకే సత్యముతో నా ప్రయోగాలు అనే పేరు గాంధీ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఒక తాళం చెవిలాంటిది. గాంధీగారి ఆలోచనల్లో సత్యం ఒంటరిగా లేదు. సత్యాన్ని అనుసరించడానికి అహింస అవసరం, అహింసను ఆచరించడానికి ఆత్మనియంత్రణ అవసరం, ఆత్మనియంత్రణకు నిజాయితీ అవసరం. ఈ విలువలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అందుకే గాంధీగారి జీవితాన్ని, ఆయన ఆలోచనల్లోని చాలా భాగం మనకు కనిపించదు. ఆయన రాజకీయ పోరాటాల వెనుక ఒక నైతిక పోరాటం కూడా ఉంది. బయట ఉన్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడటం ఒకటి, మనలో ఉన్న బలహీనతలకు వ్యతిరేకంగా పోరాడటం మరొకటి. గాంధీగారి జీవితంలో ఈ రెండు ప్రయాణాలు సమాంతరంగా సాగాయి. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశారు, అదే సమయంలో తన కోపానికి వ్యతిరేకంగా కూడా పోరాడారు, తన కోరికలకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేశారు. తన అహంకారాన్ని ప్రశ్నించుకున్నారు, తన జీవన విధానాన్ని మార్చుకున్నారు. అందుకే గాంధీగారికి స్వాతంత్ర్యం అంటే కేవలం దేశానికి రాజకీయ స్వాతంత్ర్యం కాదు, మనిషి తనపై తాను సాధించుకోవలసిన నియంత్రణ కూడా ఒక రకమైన స్వాతంత్ర్యమే. ఈ భావన ఆయన జీవితాన్ని అర్థం చేసుకోవడానికి చాలా అవసరం. మన చరిత్రలో గొప్ప వ్యక్తులను కొన్నిసార్లు వారి మానవత్వం నుంచి దూరం చేసి చూస్తాం, వారిని అంత గొప్పగా చూస్తాం. వారికి భయాలు ఉండవని అనుకుంటాం, వారికి సందేహాలు ఉండవని అనుకుంటాం, వారికి బాధలు ఉండవని అనుకుంటాం, వారు ఎప్పుడూ సరైన నిర్ణయాలే తీసుకుంటారని అనుకుంటాం.

కాని నిజానికి మహానుభావుల గొప్పతనం వారికి ఎప్పుడూ సమస్యలు లేకపోవడంలో లేదు. సమస్యలు ఉన్నప్పటికీ వాటిని ఎదుర్కొనే ప్రయత్నంలో ఉంది. భయం ఉన్నప్పటికీ అధిగమించే ప్రయత్నంలో ఉంది. తప్పు జరిగినప్పటికీ దాన్ని అంగీకరించే ధైర్యంలో ఉంది. విఫలం అయినప్పటికీ మళ్లీ ప్రయత్నించే సంకల్పంలో ఉంది. ఈ కోణంలో చూస్తే గాంధీగారి ఆత్మకథ మనకు చాలా దగ్గరవుతుంది. ఎందుకంటే అది మనకు ఒక పరిపూర్ణ మనిషిని చూపించదు, పరిపూర్ణత వైపు ప్రయాణిస్తున్న మనిషిని చూపిస్తుంది. ఇక నుంచి మనము ఈ ఆత్మకథను చదవబోతున్నాం. ప్రతిరోజు కొన్ని నిమిషాలు, కొన్ని పేజీలు, కొన్ని సంఘటనలు, కొన్ని జ్ఞాపకాలు. కాని ప్రతి సంఘటనను కేవలం చరిత్రగా వినకండి, ఒక ప్రశ్నగా వినండి. గాంధీగారు ఇలా ఎందుకు ఆలోచించారు? ఆయన ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు? ఆ నిర్ణయం తర్వాత ఆయన ఏమి నేర్చుకున్నారు? తన తప్పును ఆయన ఎలా చూశారు? తనను తాను ఎలా మార్చుకున్నారు? ఈ ప్రశ్నలతో వింటే ఈ ఆత్మకథ మనకు మరింత అర్థవంతంగా మారుతుంది. ఇది కేవలం గతాన్ని చెప్పే పుస్తకం కాదు, వర్తమానానికి కూడా ప్రశ్నలు వేసే పుస్తకం కాదు. ఈరోజు మనం సత్యాన్ని ఎంతవరకు ఆచరిస్తున్నాం? మన తప్పులను మనం ఎంతవరకు అంగీకరిస్తున్నాం? మన కోపాన్ని ఎంతవరకు నియంత్రిస్తున్నాం? మన మాటలకు మన చేతలకు ఎంతవరకు సంబంధముంది? మన విలువలను జీవితంలో ఎంతవరకు ఆచరిస్తున్నాం? ఇలాంటి ప్రశ్నలు గాంధీగారి కాలంలో ఎంత ముఖ్యమో ఈరోజు అంతే ముఖ్యమైనవి. అందుకే గాంధీగారి ఆత్మకథ పాత పుస్తకం కాదు, అది మనిషి తనను తాను ప్రశ్నించుకునే గొప్ప పుస్తకం. ప్రియమైన శ్రోతలారా, ఇక నుంచి మనం ప్రారంభించబోయేది ఒక పుస్తక పఠనం మాత్రమే కాదు, ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో మనతో పాటు ఒక బాలుడు నడుస్తాడు. తన కుటుంబంలో పెరుగుతున్న బాలుడు, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించే బాలుడు, తప్పులు చేసే యువకుడు, కొత్త ప్రపంచాన్ని చూసే విద్యార్థి, విదేశాలకు వెళ్లే యువకుడు, తనను తాను వెతుక్కుంటూ దక్షిణాఫ్రికాకు చేరిన మనిషి, ఆ అన్యాయాన్ని ఎదుర్కొనే వ్యక్తి, సత్యాగ్రహాన్ని ఆలోచించే నాయకుడు, ప్రజలను నడిపించే గాంధీ, చివరికి దేశం మహాత్మాని పిలిచిన వ్యక్తి. కాని ఈ ప్రయాణంలో మనం మొదటి నుంచే మహాత్ముని చూడబోం. ముందుగా మోహన్ దాసును చూస్తాం, ఆయన కుటుంబాన్ని చూస్తాం, ఆయన బాల్యాన్ని చూస్తాం, ఆయన ఆలోచనలను చూస్తాం, ఆయన భయాలను చూస్తాం, ఆయన తప్పులను చూస్తాం, ఆయనలో జరిగిన మార్పులను చూస్తాం. అలా ఒక చిన్నబాలుడి జీవితం ఎలా ఒక మహత్తరమైన ఆలోచనా ప్రయాణంగా మారిందో తెలుసుకుంటాం. గాంధీగారిని మనం మహాత్మా అని పిలిచాం, కాని ఆ పేరు ఆయన పుట్టినప్పుడు లేదు, ఆయన చిన్నప్పుడు లేదు, ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు లేదు, ఆయన యువకుడిగా ఉన్నప్పుడు లేదు. ఆయన జీవితంలో ఎన్నో సంవత్సరాలు ఆయన కేవలం మోహన్ దాస్ కరంచంద్ గాంధీగానే ఉన్నారు. ఒక కుటుంబంలో పుట్టిన బాలుడు, తల్లిదండ్రుల ప్రభావంతో పెరిగిన బాలుడు, తప్పులు చేసిన యువకుడు, భయపడిన సందర్భాలు ఉన్న యువకుడు, తన జీవితంలో ఏ దారిని ఎంచుకోవాలో అన్వేషించిన వ్యక్తి. ఆ మనిషి ఒక్కరోజులో మహాత్ముడు కాలేదు. ఆయన జీవితంలోని ప్రతి అనుభవము ఆయనను కొంచెం కొంచెంగా మార్చింది. ఒక తప్పు ఒక పాఠమైంది, ఒక అవమానము ఒక మలుపైంది, ఒక ఆలోచన ఒక ఉద్యమానికి పునాదైంది, ఒక ప్రయోగం ఒక జీవన విధానంగా మారింది, ఒక వ్యక్తిగత అనుభవం లక్షలాది ప్రజలకు మార్గదర్శకంగా మారింది. అందుకే మహాత్ముని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనిషిని అర్థం చేసుకోవాలి. అదే గాంధీగారి తత్వం, అదే మహాత్ముని మార్గం. మహాత్ముడిని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనిషిని అర్థం చేసుకోవాలి. గాంధీజీ చెప్పిన కథను గాంధీ మాటల్లోనే మనమంతా కలిసి వినబోతున్నాం. మహాత్ముడి జీవితగాథను కాదు, సత్యాన్ని వెతుక్కుంటూ సాగిన ఒక మనిషి ప్రయాణాన్ని విందాం.

0: మీరింత వరకు మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక విన్నారు. పఠనం శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

మీరు స్నేహం యొక్క గొప్పతనం గురించి చెప్పాలనుకుంటున్నారా? లేదా మీ స్నేహితునితో గడిపిన మధురమైన క్షణాల గురించి చెప్పాలనుకుంటున్నారా? అయితే కాల్ చేయండి. ఈరోజు ప్రసారం కానున్న అతివలు అభిప్రాయాలు కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్ 0859962233393.

ఆకాశవాణి మార్కపురం 101.5 FM భావలహరి మృదుమధుర గీతమంజరి. ఈనాటి భావలహరిలో మీరు ముందుగా వినబోయే పాట హ్యాపీ చిత్రం నుండి ఎస్పి చరణ్ పాడిన పాట. సంగీతం యువాన్ శంకర్ రాజా, సాహిత్యం కులశేఖర్.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: ఇప్పుడు మీరు వినబోయే పాట సిరివెన్నెల సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం వహించిన వర్షం చిత్రం నుండి రక్తిబాలం చిత్ర పాడిన పాట.

0: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు, అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి

0: వారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
1: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం పై భావలహరి మృదుమధుర గీతమంజరి. మీరు భావలహరి కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట అవునన్నా కాదన్న చిత్రం నుండి శంకర్ మహదేవన్ పాడిన పాట.

మీరు వింటున్నారు భావలహరి, మృదుమధుర గీతమంజరి. మీరు సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. మరి అటువంటి హిట్ సాంగ్ ఇంకోటి వినబోతున్నారు. అదే కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రం నుండి శ్రేయ ఘోషల్ సోను నిగం పాడిన పాట.

ఇప్పుడు మీరు వినబోయే పాట నువ్వు లేక నేను లేని చిత్రం నుండి ఆర్పి పట్నాయక్ కౌశల్య పాడిన పాట. సంగీతం ఆర్పి పట్నాయక్.

మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం విన్నారు. ఈనాటి భావలహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Tuesday. The India Meteorological Department has forecast rain and thundershower activity at several places over Odisha today. Heavy rainfall is likely at isolated places, while thunderstorms accompanied by lightning and gusty winds are also expected in some areas. The weather is likely to remain unsettled over the state during the next few days. In Kerala, isolated heavy rain is expected in many districts, while the average daytime temperature is rising across the state. Yellow alert, warning of isolated heavy rainfall, has been declared in Pathanamthitta and Idukki districts. In men's cricket, India crushed Afghanistan by 127 runs in the third T20I to complete a 3-0 series sweep in New Delhi last night. Put into bat, India posted 221 runs for the loss of 7 wickets in the stipulated 20 overs. In reply, Afghanistan were bowled out for 94 in 14.1 overs. Earlier, Afghanistan won the toss and opted to bowl. And now, for a look at today's newspapers, it's over to Nina Arakal.
1: Thank you, Pramod. Mostly all newspapers have headlined the unprecedented revolt at Tata Sons. The Indian Express headlines, battle rages, Tata Sons board clears 5 more years for Chandra Noel objects. While the Tribune headlines, no Tata to Chandra as board clears 5-year extension, Noel calls it invalid. The Asian Age headlines, Tata Sons okays fresh 5-year term for Chandrasekharan. Ready, reliable, Modi pitches India for global chip making. Headlines, the Indian Express, while the Tribune says Modi pitches India as semicon powerhouse. The Times of India headlines, US clears bill to slap levies on countries buying Russian fuel, even as the Hindu headlines Russian sanctions bill, India faces tariff threat. And finally, a story in the Tribune says that buying prescription medicines from a medical store could soon be recorded on CCTV, with the footage to be kept for at least 3 months. And with that, it's back to you, Pramod.
0: Thank you, Dina. And now, before we end the bulletin, the headlines once again. Election Commission freezes Trinamool Congress's name and symbol, asks rival factions to pick new ones for West Bengal by polls. Joint Parliamentary Committee on Foreign Contribution Regulation Amendment Bill to hold its first meeting in New Delhi today. NTA releases final answer keys of UGC NET June 2026 exam for English, Commerce and Sociology. IMD forecasts heavy rainfall in Bihar, Odisha, Sub-Himalayan West Bengal, Sikkim, Kerala and Rajasthan today. And in men's cricket, India crush Afghanistan by 127 runs in third T20 international to win the series 3-0. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి
3: సేవా సంకల్ప అభియాన్పై వార్తా వ్యాఖ్యను ఇప్పుడు వింటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ వేదికలపై భారత్కు దౌత్యపరమైన ప్రాధాన్యత పెరగడంతో పాటు సుపరిపాలన, ఆర్థిక వ్యవస్థ, మౌలిక వస్తులు, విదేశాంగ విధానాల్లో దేశం పలు కీలక విజయాలు సాధించింది. నరేంద్ర మోదీ 2001 అక్టోబర్ 7 గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా ప్రభుత్వాధినేతగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. నాటి నుంచి గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 ఏళ్లు, భారతదేశ ప్రధానమంత్రిగా దాదాపు 12 ఏళ్లు పూర్తి చేసుకుంటూ 25 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. ఒకే దేశం ఒకే పన్ను విధానంలో జీఎస్టీ అమలు, ప్రపంచ బ్యాంక్ వ్యాపార అనుకూల ర్యాంకింగ్లో భారతదేశాన్ని 142వ స్థానం నుంచి 63వ స్థానానికి మెరుగుపరచడం, స్వచ్ఛభారత్ అభియాన్ కింద దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో మరుగుదొడ్ల నిర్మాణం ద్వారా పారిశుద్ధ్య విప్లవం తేవడం వంటివి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నాయకత్వ సామర్థ్యానికి నిదర్శనం. అంతేకాక ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ఆరోగ్య భద్రతా పథకం ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్లాది కుటుంబాలకు లబ్ధి చేకూర్చడం, జాతీయ రహదారుల నిర్మాణం వేగవంతం, వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల ప్రారంభం, గ్రామీణ విద్యుదీకరణ, విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు చేయడం, జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి భారతదేశంలో పూర్తి స్థాయిలో విలీనం చేయడం, రక్షణ రంగంలో ఆత్మ నిర్భరత సాధించడంతో పాటు మేక్ ఇన్ ఇండియా ద్వారా స్వదేశీ రక్షణ పరికరాల తయారీని పెంచడం, సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా జాతీయ భద్రతకు ప్రాధాన్యతనిచ్చి ఉగ్రవాదానికి గట్టి సమాధానం చెప్పడం, భారతదేశ నాయకత్వంలో G20, బ్రిక్స్ వంటి శిఖరాగ్ర సదస్సులను విజయవంతంగా నిర్వహించడం, గ్లోబల్ సౌత్ దేశాల గళంగా మారడం, పర్యావరణ పరిరక్షణ కోసం గ్లోబల్ సోలార్ కూటమికి నేతృత్వం వహించడం నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనాలుగా చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి ఏడాది

0: సెప్టెంబర్ 17న భారతీయ జనతా పార్టీ సేవా పక్వాడా పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే ఆయన ముఖ్యమంత్రిగా ప్రధానిగా 25 సంవత్సరాల ప్రజాసేవ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈసారి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం, సామాజిక అభివృద్ధిని పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా గురువారం ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో రాత్రి 7 గంటలకు దీపాలు వెలిగించి ఆశీర్వాద దీపం కార్యక్రమం, రక్తదాన శిబిరాలు, సేవా సంకల్ప అభియాన్లో భాగంగా కాశీ నుంచి ప్రధానమంత్రి జన్మస్థలమైన గుజరాత్లోని వద్దునగర్ వరకు సేవాజ్యోతి కలశయాత్ర, బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు అంగన్వాడీ ఆశా కార్యకర్తలను సత్కరించడంతో పాటు తల్లులు పిల్లలకు అవసరమైన పోషకాహార అవగాహన, ఆరోగ్య సేవలు అందిస్తారు. పాఠశాల విద్యార్థులకు మేరే సప్నో కా భారత్ ఇతివృత్తంగా చిత్రలేఖనం, ప్రసంగ పోటీలు నిర్వహిస్తారు. వార్డు, బ్లాక్ స్థాయిల్లో ప్రత్యేక సేవాసేతు క్యాంపులు ఏర్పాటు చేసి అర్హత ఉండి పథకాలందని వారికి ఆయుష్మాన్ భారత్, పీఎం ఆవాస్ యోజన, పీఎం కిసాన్ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా పొందే అవకాశం కల్పిస్తారు. స్థానికంగా ఉపాధి, చట్టపరమైన సమస్యలున్న వారికి ఉచిత చట్టపరమైన సలహాలు, సహాయం అందిస్తారు. ఈ ప్రచారంలో భాగంగా సాంస్కృతిక పోటీలు, క్రీడా పోటీలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. నెల రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో సుపరిపాలన, లక్పతి దీదీలు, మహిళా సాధికారిత, యువజన భాగస్వామ్యానికి పెద్దపీట వేస్తున్నారు. బూత్ స్థాయిలో ఏక్ పేడా మాకేనాం పేరుతో చేపట్టనున్న మొక్కలు నాటే కార్యక్రమం ద్వారా పర్యావరణ సమతుల్యత, పచ్చదనం పెరుగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలు, బహిరంగ ప్రదేశాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పరిశుభ్రత పెరుగుతుంది. ప్రభుత్వ కార్యాలయాలకు తిరిగే పని లేకుండా సేవా శిబిరాల వద్ద నేరుగా దరఖాస్తులు సమర్పించే అవకాశం కలుగుతుంది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ రకాల స్వయం ఉపాధి, రక్షణ పింఛన్ పథకాల గురించి ప్రజలకు సమగ్ర అవగాహన లభిస్తుంది. నేరుగా అధికారులే ప్రజల వద్దకు రావడం వల్ల మధ్యవర్తుల ప్రమేయం తగ్గి పారదర్శకత పెరుగుతుంది. రేషన్ కార్డులు, ఆధార్ సవరణలు, పెన్షన్ల దరఖాస్తులు వంటి నిత్య జీవిత సమస్యలకు వేగంగా పరిష్కారం లభిస్తుంది. ఈ విధంగా సేవా సంకల్ప అభియాన్ కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాకుండా ప్రభుత్వ సేవలను సమాజంలోని చివరి వ్యక్తి వరకు వేగంగా, పారదర్శకంగా అందించే ఒక బృహత్తర సామాజిక కార్యక్రమం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సేవా సంకల్ప అభియాన్పై వార్తా వ్యాఖ్యను ఇప్పటి వరకు విన్నారు. రచన ఎమ్మెల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ సినీ గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్ STD కోడ్ 0856, ఫోన్ నంబర్ 2233393.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా వా
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, RBI అంటోంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: హలో.
6: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆవుల
6: కోటేశ్వర.
1: తాజ్మహల్ సార్, చిక్లిక్ అని ఉందండి, జుమ్ జుమ్ అని ఉంది, మంచు కొండల్లోనా? ఓకే అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓకే అండి.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ గ్రామం నుండి మారాబోయి సత్యనారాయణ మేడం.
0: సత్యనారాయణ గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: నాకు బంగారు చిలక సినిమా నుండి.
0: బంగారు చిలక
1: అని ఉంటాయి సార్. ఉంటుంది మేడం.
0: ఓకే, మా కార్యక్రమాలు అన్నీ వింటూ ఉంటారండి?
1: వింటుంటా మేడం. ఫస్ట్ టైం కాల్ కలవడం.
0: అవునండి, మేము కూడా ఫస్ట్ టైమే వింటున్నాం మీ వాయిస్. సార్, ఆ చిత్రం లేదండి, ఇంకో చిత్రం ఏమన్నా కోరుకుంటారా? లేదండి. పులి బొబ్బిలా అండి? ఓకే, ఆ చిత్రం ఉందండి. దాంట్లో నుంచి ఏ పాట వినిపించమంటారు?
1: ప్రణయ వీణ పలికింది పరిమళించు పున్నమిలో.

0: పాట మేడం.
1: ఓకే అండి, సూపర్గా పాడారండి. మీకోసం ఆ పాట వినిపిస్తున్నా, వినండి. ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: హలో,
1: సారీ, బాగున్నానండి.
0: నమస్తే సార్. బాగున్నామండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు శ్రీనివాస్ అండి. హైదరాబాద్ బోడేపట్నం నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే, శ్రీనివాస్ గారు బాగున్నారా సార్?
1: బాగున్నామండి.
0: ఓకే, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: స్వాతిమిత్రులనండి.
0: స్వాతిముత్యం.
1: అవునండి.
0: ఆ చిత్రం నుంచి ఏ పాట అండి?
1: మనసు పలికే ఉంటుందండి, ఆ పాట కావాలి.
0: ఓకే అండి, మీకోసం ఆ పాట వినిపిస్తున్నాం, వినండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: హలో హలో
4: హలో, నమస్తే. శుభోదయం మేడం.
3: నమస్తే అండి, శుభోదయం. చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి? మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే ఓకే అండి. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మస్తాన్ భాష గారు. ఓకే అండి, చెప్పండి ఏ చిత్రం నుంచి పాట కావాలి? ఓకే అండి,
4: మీకోసం.
3: ఓకే అండి, మీకోసం ఆ పాట వినిపిస్తున్నా. వినండి, ధన్యవాదాలు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: మీరు మీ స్నేహం యొక్క గొప్పతనం గురించి చెప్పాలనుకుంటున్నారా? లేదా మీ స్నేహితులతో గడిపిన మధురమైన క్షణాల గురించి చెప్పాలనుకుంటున్నారా? అయితే కాల్ చేయండి. ఈరోజు 9:30 ప్రసారం కానున్న అతివలు అభిప్రాయాలు కార్యక్రమానికి మీరు కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్ 0859625233393.

0: సమయం 9 గంటలు కావస్తుంది. తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా 4వ రోజు కల్పవృక్ష వాహనోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహం గారు మరియు శ్రీ కె రామానుజాచార్యులు గారు. తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. మారుతి గారు
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల భాగంగా ఈ ఉదయం కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి గారులు. నిర్వహణ శ్రీ ఎం మా సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీ వి విజయమునిస్వామి, శ్రీ కె హరీష్ కుమార్, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ ఆర్ రామగోవిందరెడ్డి. వినండి కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్కిన తృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అని కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించింది. ఆమే కాదు, సమస్త భక్తకోటి ఆ స్వామిని వేడుకునేదే. ఈ సంసారమనేటువంటి భవసాగరాన్ని నుంచి విముక్తి కలిగించి నీలో ఐక్యమయ్యే విధంగా నిరంతరము నీ పాదసేవ చేసుకునే విధంగా నీ వద్దే ఉండేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని వేడుకోవడం. జన్మరాహిత్యాన్ని కోరుకునేవారు కొందరు అంతకు మించి ప్రతి జన్మలోనూ నిన్ను సేవించుకునే భాగ్యం కలగాలని కోరుకునేవారు కొందరు, ఇలా అందరూ స్వామి

స్వామి సన్నిధిలో స్వామి సాన్నిధ్యాన్ని కోరుకునేటువంటి వారే. అలా ఎందరో మహనీయులు అందరికీ కూడా ఒకేసారి దర్శన భాగ్యాన్ని కల్పించి తరింపచేసేటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఉత్సవములే ఈ బ్రహ్మోత్సవములు. ఈ బ్రహ్మోత్సవములలో స్వామివారు ఈనాడు కల్పవృక్షము ఛాయలో దేదీప్యమానంగా అమ్మవార్లిద్దరితో కూడా ప్రకాశిస్తూ ఉన్నారు. ఆశ్రిత జనుల మనోభీష్టాలను నెరవేర్చు కల్ప తరువే శ్రీనివాస పరబ్రహ్మ అని మనకు పురాణ సాహిత్యం తెలియజేస్తోంది. వృక్ష సంపదలో కల్పవృక్షం అత్యంత విశేషమైనటువంటిది. ఇతర వృక్షములు తమకు సంబంధించినటువంటి తమకు కాచినటువంటి ఫలములనే ఇస్తాయి, కానీ కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ కూడా ప్రసాదిస్తుంది అని. ఎల్ల ఋతువులందు నెలరారి పరోమై ఇంద్రు విరులతోటకెపు తెచ్చి కోరు వచ్చి వారి కోర్కెలు నీనడు వేల్పు మ్రానుపాల వెళ్ళి బుట్టే అని. క్షీరసాగరం మథనం జరిగిన సందర్భంలో

నుంచి కల్పవృక్షం ఆవిర్భవించింది. ఇక్కడ మనం ఒక విషయం జాగ్రత్తగా గమనించినట్లయితే స్వామివారికి వాహన సేవలు అధికంగా అమ్మవారికి తోబుట్టువుగా ఉన్నవే ఉంటాయి. ఒక గజరాజం ఐరావతాన్ని తీసుకున్న, అలాగే చిట్ట చివర అశ్వవాహనం చేసుకున్న, అదేవిధంగా కల్పవృక్ష వాహనం ఇలా, అలాగే చంద్రప్రభ వాహనం ఇలా ఎక్కువ స్వామివారు అమ్మవారికి కూడా ప్రీతి కలిగించే విధంగా, అదేవిధంగా అమ్మవారు కూడా నిరంతరము స్వామివారి హృదయస్థానంలో ఉండి ఎప్పుడైతే అమ్మకు ప్రీతి కలిగిందో వెంటనే ఆ అమ్మవారు చెప్పేటువంటి ప్రతి మాట కూడా, అంటే అమ్మ ఎవరి గురించి చెబుతుందండి, తమ బిడ్డల గురించే చెబుతుంది, తన భక్తుల గురించే చెబుతుంది. వారు విన్నవించుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఎప్పుడు ఏ సమయంలో స్వామివారి చెవిన పడితే అవి ఫలిస్తాయో ఆ సమయాన్ని చూసి ఆచిచూచి అమ్మవారు అయ్యవారికి తెలియపరుస్తుంది. అందుకనే ఆయన హృదయలక్ష్మి నిరంతరం ఉండడం చేతే మన చేత ఇంత కరుణని ఆయన చూపిస్తూ ఉన్నాడు. కరుణా సాగరంగా స్వామివారి వెలుగొందుతూ ఉన్నాడు. ఆ సాగరానికి ప్రతిగా ఇక్కడ భక్తులందరూ కూడా స్వామివారిని సేవ చేస్తూ ఉన్నారు. అటువంటి దివ్యమైనటువంటి కల్పవృక్ష ఛాయలో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడే విహరిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ వాహన సేవలో చూసినట్లయితే రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మే విహరిస్తున్నాడా అన్న భావన కలుగుతుంది. నెమల పించాన్ని ధరించాడు, చేతిలో వేణువును ధరించాడు, చక్కటి భంగిమలో ఒక కాలు మడిచి మరొక కాలు వెంపు ఉంచి నయన మనోహరంగా ముగ్ధ మనోహరంగా మన్మథ మన్మథుడు శ్రీనివాస పరబ్రహ్మ కాదు కాదు శ్రీకృష్ణ పరమాత్మ అన్నట్టుగా మనకు గోచరమవుతూ ఉన్నాడు. అటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మనోహరమైన మనోజ్ఞమైనటువంటి రూపాన్ని చెరగని ముద్రగా మనస్సులో ముద్రించుకుంటూ ఉన్నారు భక్త శిఖామణులు. మరొక మక్క ఆ స్వామి చెంత చక్కగా కళలను ప్రదర్శించేటువంటి అవకాశం దొరికిందనే భావనతో ఎంతోమంది భక్త శిఖామణులు నృత్య ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. భాగవత భారత రామాయణాది ఇతిహాసాల్లో కావ్యాల్లో వర్ణించినటువంటి అనేక రకములైనటువంటి నృత్యాలను గీతాలని స్వామి ముందు చక్కగా ప్రదర్శిస్తూ ఉన్నారు. అదే తమ కళలకు సరైనటువంటి ప్రదర్శనకు అవకాశమని, నిజంగా తాము నేర్చుకున్నటువంటి కళలకు తాము ధన్యులమయ్యామని, తమ జన్మ సార్థకత ఏర్పడిందనేటువంటి తన్మయత్వంతో స్వామివారి ముందు చక్కగా నృత్యం చేస్తూ ఉన్నారు. అందులో పిన్నవారు పెద్దవారు అనేటువంటి తారతమ్యాలు లేదు, స్త్రీ పురుష భేదం లేదు, వయో భేదం లేదు. అందరూ కూడా ఉత్సాహంగా రెట్టించినటువంటి ఆత్మవిశ్వాసంతో తమ యొక్క నైపుణ్యాలని స్వామి ముందు ప్రదర్శిస్తూ ఉన్నారు. స్వామివారికి వృక్షానికి కూడా ఒక అవినాభావ సంబంధం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే శ్రీనివాస పరబ్రహ్మ పద్మావతి పరిణయ సమయంలో కుబేరుని వద్ద రుణం తీసుకున్న సందర్భంలో మరి ఆ పట్టా మీద సంతకం సాక్షి సంతకం ఆయన ఒక కాగితాన్ని రాసిచ్చినట్టుగా అప్పు తీసుకుంటున్నట్టు దానికి సాక్షి సంతకాలు కూడా అడిగినట్టుగా ఆ సాక్షి సంతకాలతో పాటు ఎవరి నీడలో ఇదంతా జరిగిందండి అంటే ఒక చింత చెట్టు నీడలో ఈ తతంగం అంతా జరిగినట్టుగా మనకి పురాణాలు తెలియజేస్తూ ఉంటాయి. కాబట్టి దానికి ఒక చింత చెట్టు కూడా సాక్షిగా ఉందని, కాబట్టి తన పరిణయానికి కావలసినటువంటి ధనాన్ని తీసుకునే సందర్భంలో ఉంది కాబట్టి దానిని కూడా అనుగ్రహించారా స్వామివారు అన్న భావనతో ఇక్కడ మనకి స్వామివారు విహరించేటువంటి వైనం కనబడుతుంది. కాదు కాదండి, మరొక విశేషం ఉంది. తిరుమలలో సంపంగి ప్రాకారం అని పిలుస్తారు ఒక చక్కనైనటువంటి కట్టడాన్ని. ఎందుకు దానికి ఆ విధమైనటువంటి పేరు వచ్చిందండి అని చూసినట్లయితే స్వామివారికి ప్రాకారం నిర్మించే సమయంలో అన్ని వెంపులా అన్ని ప్రాకారాలు నిర్మాణమవుతున్న సమయంలో ఒక ప్రాకారానికి ఒక సంపంగి మాను అడ్డుగా ఉందిట. అయ్యో, ఇక్కడ ఉండేటువంటి ప్రతి చెట్టులోను పుట్టలోను పువ్వులోను అన్నిటిలోనూ పరమాత్మ యొక్క స్వరూపమే కదా, మరి ఈ వృక్షాన్ని తొలగించినట్లయితే మరి ఇబ్బంది అవుతుందే అని ఆలోచించి మరి స్వామివారే ఏ రకమైనటువంటి మార్గాన్ని కల్పిస్తారో అని ఆనాటికి ఆ పనులన్నీ నిలిపివేసి మరుసటి నాడు పరిచూద్దాం దాని సంగతి, లేదా మరొక విధంగా నిర్మించాలా అని వాళ్ళు తర్జన పడుతూ వెనక్కి వెళ్ళిపోయారట.
కానీ తర్వాత రోజు ఉదయం లేచి చూసేసరికి ఆశ్చర్యం పొందారందరూ కూడా. అద్భుతమైనటువంటి దృశ్యం కనిపించింది. ఏమిటయ్యా అంటే, ఆ సంపంగి మాను తమ కట్టడానికి ఎప్పుడైతే అడ్డుగా అనుకున్నారో దానికి తొలగి కొంచెం అటుగా వెళ్ళినట్టుగా వాళ్ళకి కనిపించిందిట. అంటే స్వామిని సేవించుకోవడంలో, స్వామి కార్యంలో మనం అనుకునేటువంటి కేవలం చైతన్యం కాదు, జడ పదార్థములు కూడా స్వామికి సహకరిస్తాయి అని ఆ రకంగా ఆ సంపంగి

0: మాను ఆలయ నిర్మాణ సమయంలో సహకరించినందుకు గాను ఆ మాను ఉన్న చోట ప్రాకారాన్ని సంపంగి ప్రాకారం అన్నారని బుధజనులు తెలియజేస్తూ ఉంటారు. ఇలా స్వామివారిని కేవలం మానవ మాత్రులే కాదు చరాచర జీవకోటి కూడా సేవించి తరించినట్లుగా మనకు ఇతిహాసాల్లో పురాణాల్లో కనబడుతూ ఉంది. ఇలా సమస్త జీవుల చేత చరాచర జీవకోటి చేత సేవింపబడేటువంటి స్వామి నిజానికి మన చేత సేవింపబడుతున్నట్లుగా కనిపించిన నిలువెత్తుగా నిలబడి 24 గంటలు ప్రతి క్షణము కూడా భక్తుల యొక్క కోరికలను తీర్చేటువంటి స్వామి, అటువంటి కరుణాస్వరూపుని యొక్క కారుణ్యము గురించి, ఆ కల్పవృక్ష వాహన వైభవాన్ని గురించి మనకి బ్రహ్మశ్రీ కుప్ప నరసింహశర్మ గారు అందిస్తారు. ఆయన యొక్క ప్రవచన ధారామృతంలో విషయాన్ని తెలుసుకుని తరించే ప్రయత్నం చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అయ్యా నరసింహం గారు అందుకోండి.
1: ధన్యవాదాలు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పాయాద్ విశ్వస్య సాక్షి ప్రభురఖిల జగత్ కారణం శాశ్వతోయం పాద ప్రహ్వాఘరాశి ప్రశమన భృతాం బోధర ప్రాభవో మాం వ్యక్తావ్యక్తస్వరూపో దురధిగమపద ప్రాక్తనీనాం చ వాచాం ధ్యేయో యోగీంద్రచేత సరసి జనయత నందదీక్షా విహారః అని మహానుభావులు అందరూ వెంకటేశ్వర స్వామి వారిని స్తుతి చేస్తూ ఉంటారు. ఈరోజు మహాభాగ్యం కల్పవృక్ష వాహనంలో అమ్మవార్లతో కలిసి వెంకటేశ్వర స్వామి వారు విహరిస్తూ మనకు దర్శనమిస్తూ అనుగ్రహిస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి అలంకరణ శ్రీకృష్ణ పరమాత్మ అలంకరణ చేశారు. రుక్మిణీ సత్యభామలతో కూడి ఉన్నట్లుగా మనం భావన చేయొచ్చు. అది కల్పవృక్ష వాహనం. కల్పం అంటే కల్పవృక్ష వాహనం అంటే ఏమిటి అని కించిత ఆలోచన చేద్దాం. కల్పం అనే పదానికి ముందు సం అనే అక్షరాన్ని చేరుద్దాం, అప్పుడు సంకల్పం అవుతుంది. సంకల్పం అంటే కోరిక. కోరిక వల్లే కదా సమస్తము పుడుతోంది. పరమాత్మ సంకల్పించాడట సృష్టి చేయాలి అని. అవ్యక్తంగా ఉన్న ఆయనలోంచి ఒక పద్మం వచ్చింది, ఆ పద్మం వికసించింది. అందులో చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు. ఆయనకు కళ్ళు తెరిచి చూస్తే మళ్ళీ తనను ఎవరు సృష్టించారో కనిపించడం లేదు. ఏదో ఒక శబ్దం వినిపించింది తపస్సు చేయమని. తపస్సు చేయగా చేయగా పరమాత్మ యొక్క సంకల్పం ఆయనకు బోధపడింది. మళ్ళీ ఆయన సంకల్పించాడట సభూరి దివ్యాహరత సభూమి మసృజిద అని వేదం చెప్తున్నది. ఉన్నట్టుండి పరమాత్మ కోరికానుసారం తాను కూడా ఇలాగే కోరుకున్నాడట భూహ అని అన్నాడట. వెంటనే భూమి వచ్చేసింది. ఆ భూమి ఎట్లా నిర్మితమైందో అంతకుముందు చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా తెలియదు. సభువైది వ్యాహరద మళ్ళీ భువహ అనే శబ్దం చేశాడట శుభహ అనే శబ్దం చేశాడట. ఈ విధంగా సమస్త లోకాలు ఆవిర్భవించాయట. వెలిసి చెప్పదలిచిన అంశం ఏమిటంటే సంకల్పమాత్రము చేత సృష్టి అంతా ప్రారంభమైంది. సృష్టికి మూల కారణం సంకల్పం అని అర్థమైంది, అంటే కోరిక. ఈ సృష్టి ఇది ఈ కోరిక పరమాత్మ కోరిక. ఆయన సత్య సంకల్పుడు, సత్యకాముడు, వ్యర్థము లేని కోరిక కలిగిన వాడు. కాబట్టి ఆయన నుంచి ఈ సమస్త బ్రహ్మాండాలు ఆవిర్భవించాయి. ఆ బ్రహ్మాండాన్ని మొత్తాన్ని కూడా వృక్షం కింద శాస్త్రజ్ఞులు వర్ణించారు. ఊర్ధ్వమూల మధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం అని భగవద్గీతలో విస్తృతంగా వర్ణిస్తారు. అశ్వత్థ వృక్షంగా ఈ సంసారాన్ని వర్ణిస్తారు. దానికి అనేక పోలికలు ఉన్నాయి. ఎలాగైతే వృక్షం ఒక కొమ్మ నరికినా మరొక మార్గం ద్వారా మళ్ళీ పెరుగుతూ ఉంటుందో, అలాగే మనలో ఒక కోరిక ఏదైనా ఒక రకమైన వైరాగ్యం ద్వారా పోయినా మరొక రకమైన కోరిక మొలుస్తూనే ఉంటుంది. కోరిక ఉన్నన్నాళ్ళు ఈ ప్రపంచ సృష్టి ఉంటూనే ఉంటుంది. కాబట్టే వైరాగ్యాన్ని సంపాదించాలి, నైరాశ్యంగా ఉండాలి అని అంటుంటారు. పరమాత్మ తాను సృష్టించినటువంటి జగత్తు మరొకటి కాదు, తానే అని చాలాసార్లు చెప్తూ ఉన్నాడు విశ్వం విష్ణు అనే పదాల ద్వారా. ఈరోజు కూడా తన జగత్ తాను సృష్టించినటువంటి జీవుల ఉపభోగానుగుణంగా సృష్టించినటువంటి ఈ సమస్త బ్రహ్మాండము మరొకటి కాదు తానే అన్నట్లుగా ఆ వాహనంలో తానే ఉంటున్నాడు. పైపచ్చు కృష్ణావ

0: హారాన్ని పెట్టారు. ఇక్కడ రెండు కమ్మత్తులున్నాయి. పారిజాత వృక్షం అనే ఒక వృక్షం ఉంది, అది కల్పవృక్షాలలో పంచకల్ప వృక్షాలు, ఐదు రకాల కల్పవృక్షాలు ఉంటాయి అంటారు. దాంట్లో ఒకటి ఈ పారిజాతం. ఆ పారిజాతం పరమాత్మకు చాలా ఇష్టం, సత్యభామకు గిఫ్ట్ కూడా ఇచ్చాడు అని ఒక కథ ఉంది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ అలంకరణ అంటారు. రెండవ అంశం ఏంటంటే విష్ణుమూర్తి అవతారాలలో కృష్ణుడి యొక్క అవతారం పరిపూర్ణావతారం అంటారు. పైపెచ్చు ఆయన శీఘ్ర ఫలదాత అంటారు. శ్రీకృష్ణ సర్వదేవానాం అధిక సర్వకామద అని కూడా అంటారు. ఆయన గురించి ఒకసారి నామస్మరణ చేస్తే చాలుట, ఆయన వెంటనే కరిగిపోయి ఎంత అడిగితే అంత అనుగ్రహించేస్తాడట, అంతకన్నా ఎక్కువ కూడా అనుగ్రహిస్తాడట. కాబట్టి కృష్ణాలంకారంలో ఉన్నాడు. పైపెచ్చు గమ్మత్తేమిటో తెలుసా? పైన నెమలిపించ ఉంటుంది. ఇంత సమస్త కోరికలు తీర్చేటువంటి పరమాత్మ వైరాగ్యంగా ఉండండి, ఏదైతే అత్యవసరమో దాన్ని మాత్రమే కోరండి అని సూచిస్తున్నట్లుగా నెమలిపించాన్ని కూడా ధరించి ఉన్నాడు. అటువంటి గొప్పవైన అలంకరణతో తన యొక్క గొప్పదైన తత్వాన్ని తెలియజేస్తూ, తన యొక్క ప్రాభవాన్ని కూడా తెలియజేస్తూ విహరిస్తూ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ స్వామిని ఏమి కోరుకోవాలో కాసంత విజ్ఞాతతో మనం వ్యవహరించినట్లయితే మనం అభ్యున్నతిని పొందగలుగుతాం. మరిన్ని విషయాలను మారుతి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మారుతి గారు
1: ధన్యవాదాలు. నరసింహం గారు, వృక్షం ఏ రకంగా అయితే తాను ఎండలో నిలబడి తన వద్దకు చేరిన వారికి చల్లదనాన్ని ఇస్తుందో, అలాగే ఆకలి దెప్పలతో ఉన్న వారి యొక్క ఆకలిని తన యొక్క కాయల ద్వారా, అదేవిధంగా ఫలముల ద్వారా తీరుస్తుందో, అదేవిధంగా మానవుడు కూడా తన జీవనాన్ని జీవితాన్ని మలుచుకోవాలి అన్న తత్వాన్ని మనకు తెలియజెప్పడం ద్వారా స్వామి ఈ కల్పవృక్ష వాహన సేవలో విహరిస్తున్నాడా అన్న భావన కూడా కలుగుతుంది. ఛాయామన్యస్య కుర్వంతి తిష్ఠంతి స్వయమాతపే ఫలాన్యపి పరార్థాయ వృక్షా సత్పురుషాయివ. వృక్షములు సత్పురుషులు వంటివి అని, ఇంకా చెప్పాలంటే సత్పురుషుల కన్నా మించిన స్థాయి వృక్షానికే దక్కుతుందేమో. ఎందుకంటే వృక్షం చూడండి, తనను నరికేటువంటి గొడ్డలి ఏదైతే ఉందో, అయస్సు ఇనుము, ఆ గొడ్డలికి కూడా ప్రధానమైన ఆధారంగా తన చెట్టు కొమ్మనే అందిస్తుంది. అంటే తనని హింసిస్తున్న, తన యొక్క పతనానికి కారణమవుతున్న దానికి కూడా సహకరించి నీకు తృప్తి కలుగుతుందంటే నీకోసం నేను తన స్వరూపాన్ని వదులుకోవడానికి సిద్ధమే అన్నట్లుగా ఇంతకన్నా దివ్య తత్వం మనకి ఏం ఉపదేశించాలి? కాబట్టి ఈ రకంగా సమస్తము ఆవహించి ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కరుణకు అదిగో ఆ కల్పవృక్ష వాహనంలో స్వామివారికి విశేషంగా చూసినట్లయితే ఒక వెంపు ఒక ఫలము, మరొక వెంపు ఆమ్రఫలము, మరొక వెంపు పనసఫలము, మనకందరికీ కూడా అన్ని ఫలాలు ఇందులో ఉన్నాయి. అంటే మీ సమస్త మనోరథ ఫలాలని నేను అందివ్వడానికి సన్నద్ధంగా సంసిద్ధంగా ఉన్నాను, మీరల్లా చేయవలసిందంతా ఏమిటి అంటే అనన్య శరణాగతి. అలనాడు గజేంద్రుడు కానీ అసలు కలియుగంలో ఎవరిని సేవించాలి అన్నదానికి కూడా ఆర్తత్రాణపరాయణుడిగా ఆయనే తెలియజేశాడు. వాత్సల్యాద భయప్రధాన సమయాత్ ఆర్తార్తి నిర్వాపణాత్ కారుణ్యాదఘ శోషణాద గణిత శ్రేయ పద ప్రాపణాత్ సేవ్య శ్రీపతిరేకయేవ జగతాం ఏతే భవ సాక్షిణ ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్యహల్యాధ్రువ. ప్రయోజనమనుద్దిశ్యనమందోపి ప్రవర్తతే అని కదా, ఉన్మత్తుడైనా కూడా వాడికి అందులో ఏదో ప్రయోజనం ఉంటేనే ఆ కార్యాన్ని చేయడానికి సన్నద్ధుడవుతాడు. మరి ఇంకా సామాన్యమైనటువంటి కలియుగ వాసుల పక్షమేమిటి? వాళ్ళ గురించి మరొక రకంగా మాట్లాడవలసిన అవసరమే లేదు. ఏ పని ప్రారంభించాలన్నా దానివల్ల కలిగేటువంటి ఫలం కనబడితేనే వాళ్ళు ఆ పనికి ఉపక్రమిస్తారు. కాబట్టి నాయన ఇదిగో సాక్షులు, నీకు తెలిసినటువంటి వాడు ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్య హల్యాధ్రువ అని మనకి తెలిసినటువంటి భాగవతోత్తముల గురించి చూపించి, మనకి తెలియని వారు, మనకి కనపడిన వారు, మన బుద్ధికి అందనటువంటి జీవులు ఎన్నో స్వామి సేవలో తరించాయ్యా. కాబట్టి నువ్వు చేయవలసిందల్లా వచ్చి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని శరణు కోరడమే అని మనకి మునులు తాపసులు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఆ తత్వాన్ని మనకి తెలియజేయడం కోసం స్వామి అనుగ్రహానికి పాత్రులైనటువంటి అనేక మంది చరిత్రలు మనకు అందించి ఉన్నారు. అవన్నీ

0: జ్ఞప్తికి రావడం కోసమే స్వామి వాహన సేవలలో ఒక్కొక్క వాహనంలో ఒక్కొక్క అంతరార్థాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ధర్మవృక్షంగా స్వామివారు నిలబడ్డాడు. కల్పవృక్షానికి స్వామివారికి కూడా ఒక వ్యత్యాసం ఉంది. ఏమిటి అంటే, కల్పవృక్షం మనం అక్కడికి వెళ్ళి కోరుకుంటే దానిని మాత్రమే అందిస్తుంది, ఏది కోరుకుంటే దానినే అందిస్తుంది, అది మంచిదైనా చెడ్డదైనా కానీ. కానీ ఆశ్రిత కల్పతరమైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మ చింత ఉంటే మనం ఏది కోరవలసిన అవసరం లేదు. ఒకవేళ మనం కోరినా మనకి ఏది హితమో దానిని, మనకి ప్రియమైన దానిని అందిస్తాడు, మనకి హితమైనటువంటి దాన్ని కూడా అందించేటువంటి వారు స్వామి. అందుకనే అజ్ఞానైన వాడికి ఒక్కొక్కసారి అత్యంత అమూల్యమైనటువంటి దాన్ని అవకాశం ఇచ్చినా దాన్ని వినియోగపరుచుకుంటాడా అంటే సందేహమే. ఒకనాడు ఒక బాటసారి అనుకోకుండా తన గమనంలో ఒక కల్పవృక్ష ఛాయలోకి చేరుకున్నట్టు అలిసిపోయాడుట. అలిసిపోయి నాకు ఆకలేస్తోంది, చక్కగా తాగడానికి ముందు నీరు దొరికితే బాగుండు అనుకున్నట్టు అమృతతుల్యమైనటువంటి నీరు లభించింది. ఆహా, అడిగిన వెంటనే నీరు వచ్చిందే అనుకుని నీరు దొరికింది కాబట్టి తినడానికి తిండుంటే బాగుండు అనుకున్నట్ట వెంటనే ఎంతో షడ్రుచులతో కూడినటువంటి భోజనం సన్నద్ధమైంది. అడిగిందల్లా లభిస్తుంది, ఏమిటి ఆశ్చర్యం అని ఆశ్చర్యపోతుంది. చక్కగా నీరు తాగాను, తిన్నాను, విశ్రమించడానికి హంసతులికా తల్పం లాంటి ఉంటే బాగుంటుందే అనిపించిందిట. వెంటనే ఎక్కడి నుంచో హంసతులికా తల్పం కూడా వచ్చేసింది. ఇంత సుఖాన్ని అనుభవిస్తున్న వాడికి మనస్సులో ఇంత అడవిలో ఇంత ఒక చెట్టు నీడది ఇవన్నీ వచ్చాయే, బాగానే ఉంది, ఎక్కడి నుంచో ఏపులైనా వచ్చి నన్ను తినేస్తే అనుకున్నట్ట అనుకునే తరుణంలో ఎక్కడి నుంచో వ్యాఘ్రం వచ్చి అతన్ని తినేసింది. కాబట్టి మనం ఉన్న చోట మనం నిరంతరము కూడా ఏవైతే సకారాత్మకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయో వాటితో నిండి ఉండి మనం ఆలోచించాలి. కానీ దుష్ట ఆలోచనలు చేస్తే మరి ఆ కల్పవృక్షంలో ఆ బాడసారికి కలిగినటువంటి స్థితి కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి మనం కూడా బుద్ధిని మంచి వెంపు మరల్చుకుని ఏదైతే మనకి భగవంతుడు అందించాడో అందులో ఉండే ప్రతి దాన్ని కూడా ఆ స్వామివారి యొక్క దివ్య ప్రసాదంగా భావించి అన్నిటినీ ఆయన చరణాల ముందు వదిలివేసినట్లయితే మనకు ఏ చీకూ చింత ఉండదు. ఆ విధంగా శరణాగతి చేయమనేటువంటి తత్వాన్ని బోధించడానికే అన్నట్లుగా స్వామివారు ఆనంద నిలయం నుంచి వెలుపలకు వచ్చి మలయకు నేనేంద్ర పెరుమాళ్ అని మలయప్ప స్వామిని చెప్పినట్లుగా ఎంతో మనోహరంగా శ్రీదేవి భూదేవులతో కలిసి దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. అటువంటి దర్శన భాగ్యాన్ని పొందడం కూడా ఎంతో గొప్పదని చెప్పి బహుజన్మార్జితై పుణ్యై లభ్యతే క్షేత్ర దర్శనం తత్రాపి వెంకటగిరే దర్శనం ముక్తిదం పరం అని వెంకటేశ సమోదేవో నాస్తి నాస్తి మహీతలే స్వామి పుష్కరిణీ తీర్థసమం నాస్తి చ నాస్తి వై అని మనకి వరాహపురాణం తెలియజేస్తోంది. కాబట్టి ఇంతటి అద్భుతమైనటువంటి ధామంలో ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి దర్శనం మనకి కలగడం మన భాగ్యం. ఇటువంటి భాగ్యానికి అందరూ కూడా మురిసిపోతూ ఆ స్వామిని దర్శించుకుంటూ నిరంతరము గోవింద నామస్మరణ చేస్తూ ఉన్నారు. ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవం గురించి, వాహన వైశిష్ట్యాన్ని గురించి మనకి బ్రహ్మశ్రీ నరసింహ గారు అందజేస్తారు. అందుకుందాం, స్వామి సేవలో తరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: చాలా చక్కటి విషయాలు చెప్పారు మారుతి గారు. ప్రపంచంలో ప్రతి పదార్థము కూడా పరమాత్మ సృష్టే, నమ్మినట్లయితే ప్రతీది కూడా ఫలితాన్ని ఇస్తుంది అనే గొప్ప సందేశాన్ని ఇచ్చారు. మనం సంజీవిని వృక్షం అని ఒకటి విన్నాం, తులసి వృక్షం అని ఒకటి విన్నాం, బిల్వ వృక్షం అని ఒకటి విన్నాం, అలాగే వేప చెట్టు అని ఒకటి వింటున్నాం, రకరకాలైన ఔషధీ వృక్షాలను మనం వింటున్నాం. ప్రతీది కూడా సందర్భానుగుణంగా మనకి పనికొచ్చేది. పరమాత్మ ఇంత సృష్టి మన కోసమే చేశాడు, ఇంత విలాసము మన కోసమే చేశాడు. కాబట్టి పరమాత్మ సర్వము మనకు అనుగ్రహిస్తూ ఉండగా ఆయన యందు భక్తిగా ఉండటమే మనం చేయవలసిన పని అని మంచి మాటే చెప్పారు. భక్తి మనకి అంత త్వరగా అవుతుందా అంటే శ్రమ సాధ్యమేది. భక్తి కలగాలి అంటే నామస్మరణ మాత్రం అనివార్యంగా చేయాలి, ఇది మనకు చేతనైందే. అందుకనే అంటారు కదా, కలో సంకీర్తనాన్ముక్తి అని. మరొక మాట, నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరనే అనే గమ్మత్తైన మాట కూడా ఉంది. శుకమహర్షి అనే ఒక మహానుభావుడు, పరమ వైరాగ్య సంపన్నుడు, వాళ్ళ నాన్నగారైన వేదవ్యాస మహర్షికి కూడా అంత వైరాగ్యం లేదు. ఆయన మొత్తం భాగవతాన్ని చెప్పి చివరికి ఈ మాట అన్నాడు, నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరనే, కలి ప్రభావం ప్రబలిపోతోందయ్యా, నామస్మరణ చేయవలసిందే అని అన్నాడు. ఈ గొప్పతనాన్ని చెబుతూ ఏ నామాన్ని బాగా చెప్పాలి అంటే గోవింద నామస్మరణం చేయాలి అని. ఇదేదో తిరుమల కొండపై ఉన్నాం కాబట్టి అతిశయోక్తిగా చెప్తున్నాము అనుకోకుండా,

0: గోవింద అనే నామం లేకుండా ఏ దేవతా సహస్రనామం లేదు. కాబట్టి ప్రతి దేవతకు గోవింద అనే పేరు ఉంది. గాం వేత్తితి గోవింద, చాలా రకాల అర్థాలు ఉన్నాయి. 9 ప్రశస్తమైన అర్థాలు చెప్తారు. ప్రధానమైన అర్థం, మనం అడగకుండానే మన కోరికలు ఎరిగి దాంట్లో వాస్తవమైనవి అనుగ్రహించేవాడు. గోశబ్దానికి వాక్కులు, కోరిక అనే అర్థాలున్నాయి. అటువంటి వాడు కాబట్టి ఆయన కల్పవృక్ష సమాసీన. ఆయన ఒకసారి గమ్మత్తు ఏమిటంటే, ఒక శ్లోకం చెప్తారు. గోవిందా దధి దైవతన్న దైవతమితి ప్రోచార్య హస్తాబుభౌ ఉద్ధృత్యాథ శివస్య సన్నిధిగతో వ్యాసోమునీనాంబర యస్య స్తంభిత పాణి రానతి కృతా నందీశ్వరేణాభవత్ తస్మిన్ మే హృదయం సుఖేన రమతాం సాంబే పరం బ్రహ్మణి అని ఒక శివస్తోత్రంలో ఉంది. వేదవ్యాస మహర్షి ఒకసారి కైలాసానికి వెళ్ళారట. వెళుతూ వెళుతూ రెండు చేతులు పైకెత్తి గోవిందా గోవిందా అనర్చుకుంటూ వెళ్ళాడట. అక్కడ వాచ్మెన్గా ఉండేటువంటి నందీశ్వరుడు, ఏమయ్యా ఇది కైలాసం, ఇక్కడ గోవింద అంటావేమిటి అని మనసులో అనుకుంటూ అటగించబోయాడట. ఆ క్షణంలోనే ఆ పరమేశ్వరుడు యొక్క వాహనమైన పరమధర్మస్వరూపుడైనటువంటి నందీశ్వరుడు యొక్క అవయవాలన్నీ స్తబ్దమైపోయాయట, ఆగిపోయాయట. ఏమిటి ఇలా ఆగిపోయింది అని అనుకుంటే అప్పుడు అర్థం చేసుకున్నాడట, ఓహో గోవింద అనే నామం సమస్త దేవతాస్వరూపం. అది కేవలం ఒక విష్ణువుకో శివుడికో సంబంధించింది కాదు, సమస్త బ్రహ్మాండాలకు మూలభూతమైన పరమాత్మ యొక్క పేరు అని గ్రహించి ఈ పేరుతో గనక ఆ స్వామిని ఆశ్రయిస్తే త్వరగా పలుకుతాడు, త్వరగా మన వంక చూస్తాడు అని అర్థం చేసుకుని క్షమాపణలు చెప్పాట. అటువంటి గోవిందనామాన్ని నిరంతరం మనం గనక ఉచ్చరిస్తూ ఆ కల్పవృక్షంలో ఉండేటువంటి స్వామిని మనం దర్శిస్తూ, అంటే కల్పవృక్షాత్మకమైన స్వామిని, అంటే ఏ కోరిక కోరితే ఆ కోరికను వెంటనే అనుగ్రహించేటువంటి వాడు, ఏ కోరిక కోరాలో జాగ్రత్తగా కోరుకోండి అని హెచ్చరిస్తున్నట్లుగా మనకి అలంకరణాలతో చూపిస్తూ ఉన్నటువంటి వాడు ఆ స్వామిని మనం కనుక యథాశక్తి ఆశ్రయిస్తే మన యొక్క కష్టాలను మనం పోగొట్టుకుంటాం. అటువంటి భవ్యమైనటువంటి నామాన్ని మనం ఇక్కడ చూసుకుంటూ ఉన్నాం. పైపెచ్చు స్వామి మనం ఎంత భక్తిగా ఉన్నామో అని మాత్రమే చూస్తున్నారు తప్ప, మనం ఎన్నిసార్లు నామస్మరణ చేశాం లేక ఎంత వైభవంగా పూజ చేశాం అని పెద్దగా గమనించడం లేదు అని వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర చూస్తేనే అర్థమవుతోంది. తొండమాన్లో ఉండేటువంటి మహారాజు గారు బంగారు పుష్పాలతో పూజ చేశాడట, మరొక కుమ్మరివాడు మట్టితో పూజ చేశాడట. కానీ భక్తి ఎక్కడ ఉందో పరమాత్మ అక్కడ ప్రత్యక్షమవుతాడు కనుక, అభివ్యక్తమవుతాడు కనుక ఆ మట్టి పేళ్ళే అక్కడ కనిపించాయట. ఎవరికి కనిపించాయి? మహారాజు గారికి కనిపించాయి. కనిపించడం దేనికి? తద్వారా మనందరికీ చెప్తున్నాడు, మీరు భక్తిగా ఉండండి, తద్వారా నేను మీకు సులభమవుతాను అని. ఇదే మనకు రుక్మిణి తులాభార ఘట్టంలో తెలుస్తుంది. ఎంత సంపత్తు పోసినా తూగని స్వామి కేవలం భక్తితో తులసి దళాన్ని పెట్టారో లేక ఆకును పెట్టిందో తెలియదు, కానీ ఆ భక్తితో పెట్టినటువంటి పదార్థానికి తూగాడు. ఆయన తద్వశమైపోయాడు. మరొక చోట ఎంతోమంది భక్తులకు స్వామివారే స్వయంగా సేవ చేస్తూ ఉంటారు అని చాలామంది నమ్ముతూ ఉంటారు. నిన్న కూడా మనం అనుకున్నాం, ఎవరైతే భక్తితో గోవింద నామస్మరణ చేస్తూ ఉంటారో, గోవిందుణ్ణి సచేతనమూర్తిగా చూస్తూ ఉంటారో, ఆ వారి వంక స్వామి చూస్తారు అని మా పెద్దలు చెప్పారు. నాకు కూడా ఆ అనుభవంలో ఉంది. కనుక మనం భక్తిగా చూడటం ఆయన మన వంతు, మనను అనుగ్రహించడం ఆయన బాధ్యత. ఆయన బాధ్యత తప్పుడు భక్తిగా ఆశ్రయించడమే మనం చేయాలి. మరింత విశేషాలను మారుతి గారి మాటల ద్వారా విందాం.
1: అయ్యా, గోవింద నామ తత్వాన్ని చక్కగా వివరించారు. ధన్యవాదాలు నరసింహం గారు. అందుకనే సుఖమార్చి చెబుతారు, నిను చింతించుచు పాడుచున్ పొగడుచున్ నీ దివ్య చరిత్రముల్ వినుచు చుతురుగా కలోకులు ఇతరాన్వేషంబులన్ చుతురే కన్న దుర్జన్మ పరంపరాహరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభర. విశ్వవ్యాపకుడైనటువంటి వాడు కర్షతీతి కృష్ణ అని మన మనస్సును ఆకర్షించేటువంటి వాడు, మనలో ఉండేటువంటిది ఏదైతే మాలిన్యం ఉందో దాన్ని తొలగించేటువంటి వాడు. మన శరీరం కూడా ఒక పుష్పమే, ఒక వృక్షమే, ఇందులో కూడా పుష్పాలున్నాయి, అవి మనం సమర్పించాలి. ఏమిటండి

0: సమర్పించవలసినటువంటి పుష్పాలు అంటే అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, శాంతి పుష్పం, దయా పుష్పం, జ్ఞాన పుష్పమతఃపరం, సత్యం పుష్పం, తప పుష్పం, భావ పుష్పమథ అష్టమం, ఏమస్తవిధం పుష్పం, విష్ణో ప్రీతికరం పరం. అటువంటి అద్భుతమైనటువంటి పుష్ప సమర్పణగా మన మనస్సు అనే పుష్పాన్ని ఆ స్వామి యందు ఉంచుకుని నిరంతరము ఆయన అనుగ్రహానికి పాత్రులమయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ, శ్రీ పివిఎన్ఎన్ మారుతి గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహారం శ్రీ వి విజయమునిస్వామి, శ్రీ కె హరీష్ కుమార్, శ్రీ కె శ్రీనివాసులు మరియు శ్రీ రామగోవిందరెడ్డి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఈరోజు సాయంత్రం 8 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం
1: ఆకాశవాణి మార్కపురం 101.5 ఎఫ్ఎం మహిళా భారతి. ఈనాటి మన మహిళా భారతి కార్యక్రమంలో అతివలు అభిప్రాయాలు లైఫ్ ఓనింగ్ కార్యక్రమం వింటారు. మీరు మీ స్నేహం యొక్క గొప్పతనం గురించి చెప్పాలనుకుంటున్నారా? లేదా మీ స్నేహితులతో గడిపిన మధురమైన క్షణాల గురించి చెప్పాలనుకుంటున్నారా? అయితే కాల్ చేయండి. అతివలు అభిప్రాయాలు కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 0858926223393.

మీ స్నేహం యొక్క గొప్పతనం గురించి చెప్పాలనుకుంటున్నారా? అయితే కాల్ చేయండి అతివలు అభిప్రాయాలు కార్యక్రమానికి. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్ 0858926223393.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ప్రకాశం జిల్లా మేదరమెట్ల నుంచి మేడం.
0: ఓకే, మీ పేరండి?
1: ధనలక్ష్మి మోరపాకుల.
0: ధనలక్ష్మి గారు, మరి ఈరోజు కాన్సెప్ట్ విన్నారా?
1: విన్నాం మేడం.
0: సరే, చెప్తారా స్నేహం యొక్క గొప్పతనం గురించి?
1: చెప్తాను మేడం.
0: చెప్పండి.
1: మేమందరం 10th క్లాస్ సెల్ఫ్ చేస్తున్నాం మేడం.
0: ఓకే.
1: ఎవరికి సహాయం కావాలన్నా అందరం కలిసి చేస్తుంటాము.
0: ఓకే, సూపర్ అండి.
1: పెళ్ళిళ్ళకి వెళ్తుంటాము అందరం కలిసి.
0: ఓకే,
1: 10 ఇయర్స్ గెట్ టుగెదర్ పెట్టుకున్నాం మేడం, సాగర్లో, నాగార్జున సాగర్లో.
0: ఓ, బాగా జరిగిందా అండి?
1: బాగా జరిగింది మేడం.
0: ఓకే, మీరు చేసిన చిలిపి చేష్టలు ఏమైనా ఉన్నాయా అక్కడ? లేదా? ఓకే, చెప్పండి. ఓకే ఓకే అండి. ధనలక్ష్మి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి.

0: హలో,
1: హలో మేడం గారు.
0: నమస్తే అండి.
1: థ్యాంక్స్. బాగున్నారా?
0: బాగున్నాం అండి. మీరు బాగున్నారా?
1: బాగున్నాం మేడం గారు.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మార్కాపురం.
0: మార్కాపురం నుండి. మీ పేరు?
1: మీరావి.
0: మీరావి. చెప్పండి, ఈరోజు విన్నారా టాపిక్? చెప్పండి.
1: మా క్లాస్మేట్లు జైనాది,
0: ఓకే,
1: కాసింది,
0: ఓకే,
1: సకీనా,
0: ఓకే,
1: 7th క్లాస్లో క్లాస్మేట్.
0: ఓకే అండి.
1: ఇప్పుడు మేనేజర్ గారితో వెళ్ళిపోయాం, అయినా మేము ఫోన్ టచింగ్లో ఉంటాం, ఒకరికొకరు బాగా మాట్లాడుకుంటుంటాం.
0: మాట్లాడతారా?
1: మాట్లాడతాం.
0: ఓకే, వెరీ గుడ్ అండి.
1: ప్రాణ స్నేహితుడు.
0: అవునా? మరి మీరందరూ కలిసి ఏమైనా చిలిపి చేష్టలు కానీ లేదా ఏ విషయాల గురించి మాట్లాడుకుంటారు?
1: మామూలుగా అదే, నీ జీవితం ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది, పిల్లలు మంచి చెప్పరా, ఇలాంటి.
0: ఓకే
1: ఫోన్ టచ్లో.
0: ఓకే అండి.
1: అదే మేడం.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్
1: ఓకే
0: అండి.
1: మేడం.
0: మీరాలి గారు.
1: మేడం
0: సార్ చెప్పండి.
1: జైనాది, కాసింది, సకీనా, మీరాది.
0: ఓకే అండి, మీ ఫ్రెండ్స్కి కూడా మన రేడియో తరఫున థ్యాంక్ యూ చెప్తున్నాం.
1: ఓకే ఓకే.
0: థ్యాంక్ యూ.

స్నేహం అంటే రెండు మనసుల మధ్య ఏర్పడే అందమైన నమ్మకం. జీవితంలో ఎన్నో బంధాలు మనతో పుట్టుకతో వస్తాయి, కానీ స్నేహం మాత్రం మన మనసుతో ఎంచుకునే బంధం. గొప్ప గొప్ప మహాత్ములే, ఇంకా అబ్దుల్ కలాం లాంటి వారే ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం అన్నారు. మరి అటువంటి స్నేహితులు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని కోరుకుంటున్నాం.

మీరు స్నేహం యొక్క గొప్పతనం గురించి చెప్పాలనుకుంటున్నారా? లేదా మీ స్నేహితులతో గడిపిన మధురమైన క్షణాల గురించి చెప్పాలనుకుంటున్నారా? అయితే కాల్ చేయండి అతిథులు అభిప్రాయాలు కార్యక్రమానికి. మీరు కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 0858926233393. మీ అభిప్రాయాన్ని మన ఆకాశవాణి మార్కాపురం ఎఫ్ఎం ద్వారా తెలియపరచండి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: నిజమైన స్నేహం అంటే కేవలం కలిసి తిరగడం కాదండి, సరదాగా మాట్లాడుకోవడము కాదు, మన సంతోషాన్ని తన సంతోషంగా, మన బాధను తన బాధగా భావించే అనుబంధం. ముఖ్యంగా మనం తప్పు చేసినప్పుడు కూడా మనకు నిజం చెప్పే వ్యక్తి స్నేహితుడు, మరను సరైన మార్గంలో నిలబడే వ్యక్తి స్నేహితుడు. మరి అటువంటి స్నేహితుల గురించి మీరు చెప్పాలనుకుంటే కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 0858956, ఫోన్ నంబర్ 2233393.

స్నేహంలో ముఖ్యమైనది ప్రేమ నమ్మకమా అంటే నేనైతే రెండూ అవసరమనే చెప్తా. కానీ నమ్మకం లేకపోతే స్నేహం అనేది ఎక్కువ కాలం నిలవదు. మనసులో ఉన్న విషయాన్ని భయపడకుండా చెప్పగలిగినప్పుడే నిజమైన స్నేహం ఏర్పడుతుంది. కాలం మారినా మన స్నేహం మాత్రం మారదు. ఆ జ్ఞాపకాలు, ఆ దూరం పెరిగినా తగ్గని అనుబంధం, అదే స్నేహం యొక్క గొప్పతనం.

0: హలో,
1: లేడీస్ అండి, ఇది మహిళా భారతి మహిళల కార్యక్రమం కాబట్టి.
0: సారీ మేడం,
1: ఓకే అండి.

0: చాలామందికి చిన్ననాటి స్నేహితులు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది, లేదా వారే బెస్ట్ ఫ్రెండ్స్గా గురకుంటారనమాట. ఎందుకంటే వాళ్ళల్లో నటన అనేది ఉండదు. చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా వెంటనే కలిసిపోతాం, కలిసి ఆడుకోవడం. ఆ జ్ఞాపకాలు అనేవి మనతో జీవితాంతం ఉంటాయి కదా. ఈ మధ్య కొన్ని మీమ్స్ వింటున్నారా? మనం కింద పడినప్పుడు లేపేవాడు ఫ్రెండ్ అయితే అదే మనం కింద పడినప్పుడు నవ్వేవాడు బెస్ట్ ఫ్రెండ్ అంట. వినడానికి కొంచెం కామెడీగా ఉన్నా కూడా అది కొంతవరకు నిజమే అనుకోండి. మరి అటువంటి ఫ్రెండ్ మనలో మనకు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలండి. మరి ఫ్రెండ్ గురించి చెప్పుకుంటున్నాం, స్నేహం యొక్క గొప్పతనం గురించి చెప్పుకుంటున్నాం మనము ఈనాటి అతివలు అభిప్రాయాలు కార్యక్రమంలో. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 0859962233393.
1: ఉన్నదొకటే జిందగి, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగి మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.

మీరింతవరకు మహిళా భారతి కార్యక్రమంలో అతివలు అభిప్రాయాలు లైఫ్ ఓనింగ్ కార్యక్రమం గురించి విన్నారు. ఈనాటి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే సోమవారం మరొక కొత్త అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ఆకాశవాణి మార్కప్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది సేపట్లో ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళిపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుండి రిలే.

వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. ప్లాస్టిక్ రసాయనాలు భూమిలో కలవడం వల్ల నేల నిస్సారమవుతుంది. వ్యర్థాలను బహిరంగంగా కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుంది. వ్యర్థాల నుండి వెలువడే హానికర ద్రవాలు భూగర్భ జలాల్లోకి, నదులు, చెరువుల్లోకి చేరి నీటిని కలుషితం చేస్తాయి. భారతదేశంలో వ్యర్థాల సమస్య పర్యావరణానికి, ప్రజారోగ్యానికి తీవ్రమైన సవాలుగా మారింది. పట్టణ ప్రాంతాలు చెత్తతో నిండిపోయిన డంపింగ్ యార్డులు, ప్లాస్టిక్తో మూసుకుపోయిన డ్రైనేజీలు, వర్షాకాలంలో వరదలు, మీథేన్ ఉద్గారాలు, డంపింగ్ యార్డులలో అగ్ని ప్రమాదాలు, వ్యర్థాల నుంచి వచ్చే కలుషిత నీరు, ఆరుబయట వ్యర్థాలను కాల్చివేయడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. గ్రామీణ ప్రాంతాలు కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు, పారిశుద్ధ్య వ్యర్థాలు, పురుగుమందుల డబ్బాలు, ఈ వ్యర్థాలు, ప్యాకేజ్డ్ వస్తువుల వ్యర్థాలతో ప్రభావితమవుతున్నాయి. ఘన వ్యర్థాల నిర్వహణ, పర్యావరణం, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, భూ వినియోగం స్థానిక ప్రభుత్వం, పట్టణ, గ్రామీణ పరిపాలనతో ముడిపడి ఉంది. వీటిలో చాలా అంశాలు రాష్ట్రాలు, స్థానిక సంస్థల పరిధిలోకి వస్తాయి. కాబట్టి ఇది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు, సమాఖ్య వ్యవస్థ, వికేంద్రీకరణ, స్థానిక స్వపరిపాలనకు సంబంధించిన సమస్య కూడా. వనరులను పునర్వినియోగం, పునరుత్పాదన చేయడం ద్వారా కొత్త ఉత్పత్తుల తయారీకి అవసరమయ్యే సహజ వనరుల వినియోగాన్ని తగ్గించవచ్చు. వ్యర్థాలను కాలువలు, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థల్లో పడేయడం వల్ల నీటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడి వర్షాకాలంలో వరదలు సంభవిస్తాయి. క్రమబద్ధమైన వ్యర్థాల నిర్వహణ వల్ల నివాస ప్రాంతాలు, నగరాలు పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఘన వ్యర్థాల నిర్వహణను కేవలం ఒక పారిశుద్ధ్య కార్యక్రమంగా కాకుండా పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక వనరుల సృష్టిగా భావిస్తూ అనేక చర్యలు చేపట్టింది. నగరాలన్నిటినీ వ్యర్థాల రహితంగా మార్చడమే ప్రధాన లక్ష్యంగా స్వచ్ఛభారత్ 2.0 ప్రారంభించింది. 2014లో దేశంలో 18% ఉన్న వ్యర్థాల శుద్ధి సామర్థ్యాన్ని 75% పైగా పెంచారు. నగరాల శివార్లలో ఏళ్లుగా కొండలుగా పేరుకుపోయిన వ్యర్థాల గుట్టలను బయోమినింగ్ పద్ధతి ద్వారా శాస్త్రీయంగా ఖాళీ చేస్తున్నారు. వ్యర్థాలు ఉత్పత్తయ్యే ప్రదేశంలోనే తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలుగా వేరు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం చట్టబద్దం చేసింది. ప్లాస్టిక్, ఈ వ్యర్థాలు, పాత బ్యాటరీలు, టైర్లను విక్రయించే కంపెనీలు తాము మార్కెట్లోకి విడుదల చేసిన వ్యర్థాలను తిరిగి సేకరించి రీసైకిల్ చేయడం తప్పనిసరి చేశారు. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న ఒకేసారి ఉపయోగించి పారవేసే ప్లాస్టిక్ వస్తువుల ఉత్పత్తి, దిగుమతి, విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. గ్రామీణ ప్రాంతాల్లో పశువుల పేడ, వ్యవసాయ వ్యర్థాల నుంచి బయోగ్యాస్, బయో

ఎన్జీ తయారు చేయడంతో పాటు తడిచెత్త నుండి సేంద్రీయ ఎరువులను తయారు చేసి రైతులకు అందిస్తున్నారు. వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను ప్రోత్సహిస్తున్నారు. నగరాలు, పట్టణాల మధ్య పరిశుభ్రతపై ఆరోగ్యకరమైన పోటీని పెంచడానికి ప్రతి సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే నిర్వహిస్తూ ఉత్తమ నగరాలకు స్టార్ రేటింగులు ఇస్తున్నారు. వ్యర్థాల సేకరణ, రవాణాను జీపీఎస్ ద్వారా పర్యవేక్షించి వ్యర్థాల రవాణా సమర్థవంతంగా జరగడానికి జియో ట్యాగింగ్, ఆన్లైన్ పోర్టళ్లను ఉపయోగిస్తున్నారు. ఈ చర్యలకు మరింత ఊతమిచ్చేందుకు వ్యర్థాల శుద్ధి సామర్థ్యం

0: వంతమైన ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026ని ప్రవేశపెట్టింది. ఇవి ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళిపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ,
1: ఘన వ్యర్థాల నిర్వహణ కోసం వివిధ చట్టాలు మరియు నియమాలు ఉన్నప్పటికీ లేటెస్ట్ గా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ని తీసుకురావడం జరిగింది. మారుతున్న కాలానికి మరియు పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా గతంలో ఉన్నటువంటి నియమాలు సరిపోనందున ఇంకా ఈ మధ్య కాలంలో ఒక ప్లాస్టిక్ భూతం కావచ్చు, అదేవిధంగా పర్వతాల్లో పెరిగిపోయినటువంటి లెగసీ వేస్ట్ కావచ్చు, వీటన్నింటినీ నిర్వహించాలంటే, అదేవిధంగా మన పరిసర ప్రాంతాల్లోని సహజ వనరులను కాపాడుకోవాలంటే, ముఖ్యంగా నీటి వనరులను కాపాడుకోవాలంటే, నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలంటే మనం ఖచ్చితంగా ఘన వ్యర్థాల నిర్వహణ అనేటువంటిది అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అధునాతన పద్ధతుల ద్వారా చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అంతేకాకుండా ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ ను కూడా ఇంకా బలీయపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 తీసుకురావడం జరిగింది.
0: ఇల్లు, కార్యాలయాలు, తదితర ప్రాంతాలలో వ్యర్థాలు ఉత్పత్తి అయ్యే చోటే తడి, పొడి, పారిశుద్ధ్య, ప్రత్యేక సంరక్షణ వ్యర్థాలుగా వేరు చేయడం, డంపింగ్ యార్డులపై ఆధారపడటాన్ని తగ్గించడం, పేరుకుపోయిన వ్యర్థాలను తగ్గించి శాస్త్రీయ పునరుత్పాదన పెంచడం, సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడం, ఆన్లైన్ పోర్టల్స్, జీపీఎస్, కృత్రిమ మేధ ఆధారిత పర్యవేక్షణను తీసుకురావడం ముఖ్య ఉద్దేశంతో ఈ కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. సవరించిన ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026 ప్రకారం గృహాలు, కార్యాలయాలు సహా అన్ని సంస్థలు వ్యర్థాలను 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. ఇంతకుముందు అమల్లో ఉన్న తడిపొడి 2 డస్ట్బిన్ల విధానాన్ని రద్దు చేసి 4 డస్ట్బిన్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఆకుపచ్చ డబ్బాల్లో తడి వ్యర్థాలు, నీలం డబ్బాల్లో పొడి వ్యర్థాలతో పాటు డైపర్లు, శానిటరీ నాప్కిన్లు, సంబంధిత వ్యర్థాలను ఎరుపు డబ్బాలలో, బల్బులు, మందులు, పెయింట్లు, ఈవేస్ట్ వంటి వాటిని నలుపు డబ్బాలలో వేయాలని నూతన నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. పెద్ద మొత్తంలో వ్యర్థాలను ఉత్పత్తి చేసేవారిని స్పష్టంగా నిర్వచించడమే కాకుండా విస్తరించిన భారీ వ్యర్థాల ఉత్పత్తిదారు బాధ్యతను నెరవేర్చాలని ఈ నిబంధనలు నిర్దేశించాయి. దీనివల్ల వ్యర్థాల సేకరణ, రవాణా, శుద్ధి పర్యావరణ హితంగా జరుగుతుంది. ఈ ప్రక్రియలతో సహా ప్రతి దశను పర్యవేక్షించడానికి కేంద్రీకృత ఆన్లైన్ వేదికను ఏర్పాటు చేశారు. పాతకాలం నాటి వ్యర్థాల పునరుద్ధరణ కోసం కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని, ఘన వ్యర్థాలను భూమిలో పూడ్చడంపై ఆంక్షలను మరింత పటిష్టం చేయాలని కూడా ఈ నియమాలు స్పష్టం చేస్తున్నాయి. దీనిపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ,
1: గతంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ని ఇంప్లిమెంట్ చేయడంలో ఆ సంబంధిత స్థానిక సంస్థల నిర్వహణాధికారి అంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అయితే మున్సిపల్ కమిషనర్స్, లోకల్ బాడీస్లో అయితే పంచాయత్ సెక్రటరీ లేదా ఆ పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ చేసేటువంటి వారు. అయితే ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ కి ఈ ఎన్ఫోర్స్మెంట్ ని చేసేటువంటి బాధ్యతను అప్పగించడం జరిగింది. అంతేకాకుండా ఈ 2026 నిబంధనలు వచ్చిన ప్రధాన మార్పులు సోర్స్ సెగ్రిగేషన్ ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అంటే ఎక్కడైతే చెత్త ఉత్పత్తి అవుతుందో అదే ప్రదేశంలో దాన్ని వేరు చేయడం, ఆ వేరు చేయడాన్ని కఠినతరం కూడా చేశారు. మాండేటరీగా సోర్స్ సెగ్రిగేషన్ చేయాలని చెప్పి, అదేవిధంగా బల్క్ వేస్ట్ జనరేటర్స్ ఎవరైతే పెద్ద ఎత్తున వ్యాపార కేంద్రాలు, వాణిజ్య సముదాయాలు ఒక రోజు 100 టన్స్ అంతకంటే ఎక్కువగా ఎవరైతే ఈ చెత్తను ఎక్కువ ఉత్పత్తి చేస్తారో వారందరూ కూడా వారే జవాబుదారితనంగా తీసుకొని వారు చెత్తను వారు నిర్వహించే విధంగా చేయడం, అదేవిధంగా డిజిటల్ ట్రాకింగ్ మరియు ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్స్ ని తప్పనిసరి చేయడం, కాలుష్య కారకుడే మూల్యం చెల్లించాలి. అంటే దీని యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్, అంటే ఎవరైతే కాలుష్యానికి కారకుడు అవుతున్నాడో అతనే మూల్యం చెల్లించాలి. అంటే దీన్ని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకోవాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో SWM 2026 ని తీసుకురావడం జరిగింది.
0: రోజు 100 కేజీల కంటే ఎక్కువ వ్యర్థాలు ఉత్పత్తి చేసే సంస్థలు, పెద్ద నివాస సముదాయాలు, హోటళ్లు, ఆసుపత్రులు వంటి వాటిపై ప్రత్యేక నిబంధనలు విధించారు. అటువంటి సంస్థలు కేంద్రీకృత ఆన్లైన్ పోర్టల్లో స్థానిక సంస్థ వద్ద నమోదు చేసుకోవాలి. తమ పరిధిలో ఉత్పత్తి అయ్యే తడి వ్యర్థాలను కంపోస్టింగ్ లేదా బయోగ్యాస్ రూపంలో ప్రాసెస్ చేయడానికి సొంత ఏర్పాట్లు చేసుకోవాలి. వికేంద్రీకృత ప్రాసెసింగ్ వీలు కానప్పుడు స్థానిక సంస్థల నుంచి పెద్ద వ్యర్థాల ఉత్పత్తిదారులకు విస్తరించిన బాధ్యత ఎక్స్టెండెడ్ బల్క్ వేస్ట్ జనరేటర్ రెస్పాన్సిబిలిటీ సర్టిఫికేట్ పొందాలి. ప్రతి సంవత్సరం జూన్ 30 నాటికి

0: వ్యర్థాల నిర్వహణ వివరాలతో ఆన్లైన్ రిపోర్టు సమర్పించాలి. కొత్త నియమాల్లో గ్రామీణ స్థానిక సంస్థలు కూడా ఘన వ్యర్థాల నిర్వహణ ప్రణాళికను రూపొందించి పర్యావరణ పరిరక్షణ చేపట్టడం తప్పనిసరి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే పొడి వ్యర్థాలను సమీప పట్టణ స్థానిక సంస్థలతో అనుసంధానించి క్లస్టర్ స్థాయిలో సేకరిస్తారు. వ్యర్థాల సేకరణ వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్, వేస్ట్ స్టోరింగ్ ప్లాంట్లలో కృత్రిమ మేధ ఏఐను ఉపయోగిస్తున్నారు. చెత్త సేకరణ లేదా పారిశుధ్య సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేయడానికి మొబైల్ యాప్లను అందుబాటులోకి తెచ్చారు. 2026 నిబంధనలు వ్యర్థాల నిర్వహణ విధులను గ్రామీణ స్థానిక సంస్థలకు కూడా విస్తరించాయి. దీనిపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ,
1: అపార్ట్మెంట్లు, హోటళ్లు, మార్కెట్ లాంటి పెద్ద స్థాయిలో ఉండేటువంటి వాణిజ్య సంస్థ ఎక్కువ మొత్తంలో వ్యర్థాలను ఉత్పత్తి చేసేటువంటి వారు ప్రతి అపార్ట్మెంట్ లేదా గేటెడ్ కమ్యూనిటీలో వ్యర్థాలు వేరు చేయడానికి ప్రత్యేక రంగుల డబ్బాలను ఏర్పాటు చేసుకోవాలి. తడి చెత్త నిర్వహణ కోసం వారు ఆన్ సైట్ కంపోస్టింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పొడి చెత్తను రీసైక్లింగ్ సెంటర్లకి పంపించేటువంటి ఏర్పాటు చూసుకోవాలి. ఆ విధంగా చేయడం వలన అక్కడ సోర్స్ సెగ్రిగేషన్ అండ్ సోర్స్ గార్బేజ్ ప్రాసెసింగ్ అనేది శాస్త్రీయ పద్ధతిలో ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ నిబంధనల ఉల్లంఘన జరగకుండా అక్కడ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, సొసైటీస్, అడ్మినిస్ట్రేటర్స్ అనేటువంటి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
0: గ్రామీణ ప్రాంతాలు కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు, పారిశుద్ధ్య వ్యర్థాలు, ప్యాకేజ్డ్ వినియోగ వ్యర్థాల సమస్యలను ఎదుర్కొంటున్నందున ఇది అవసరమే. అయితే ఒక గ్రామ పంచాయతీని ఒక చిన్న మున్సిపాలిటీలా పరిగణించడం ఆచరణ సాధ్యం కాకపోవచ్చు. చాలా పంచాయతీల్లో సిబ్బంది, పారిశుద్ధ్య నిపుణులు, వ్యర్థాల రవాణా వాహనాలు, డిజిటల్ రిపోర్టింగ్ సామర్థ్యానికి తగిన నిధులు లేవు. గ్రామ సభల ద్వారా అవగాహన, ఇళ్లలోనే కంపోస్టింగ్, కమ్యూనిటీ కంపోస్టింగ్, ప్లాస్టిక్, పారిశుద్ధ్య వ్యర్థాలను అప్పుడప్పుడు సేకరించడం వంటి సరళమైన నమూనాలు గ్రామాలకు అవసరం. పొడి వ్యర్థాలను సమీపంలోని పట్టణ స్థానిక సంస్థలతో కలిపి క్లస్టర్ స్థాయిలో నిర్వహించవచ్చు. ఈ విధానం ద్వారా చెత్తను మూలం వద్దనే వేరు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. సరైన రీతిలో వేరు చేయని చెత్తను స్వీకరించకుండా తిరస్కరించే అధికారాన్ని పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చారు. కొత్త నిబంధనల ప్రకారం మున్సిపల్ సంస్థలు వ్యర్థాల సేకరణ వ్యవస్థలను ఆధునీకరిస్తున్నాయి. రవాణా సమయంలో వ్యర్థాలు కలిసిపోకుండా ఉండేందుకు 4 విభాగాలున్న ప్రత్యేక వాహనాలను ఉపయోగిస్తున్నారు. కాలుష్యకారుడే చెల్లించాలి అనే సూత్రం ప్రకారం నిబంధనలు పాటించని వారిపై జరిమానాలు విధించే అవకాశం ఉంది. హోటళ్లు, పెద్ద అపార్ట్మెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి భారీగా చెత్త ఉత్పత్తి చేసే సంస్థలపై ఈ నియమాలు కఠినంగా అమలు చేస్తున్నారు. రోజుకు 100 కిలోలకు పైగా వ్యర్థాలు ఉత్పత్తి చేసేవారు తడి వ్యర్థాలను స్థానికంగానే శుద్ధి చేయాల్సి ఉంటుంది. నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని ఈ నియమాలు తెలుపుతున్నాయి. వీటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేందుకు కేంద్ర అమలు కమిటీని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసింది. దీనిపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ,
1: వ్యర్థరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. మన అభివృద్ధి చెందిన దేశాలలో అక్కడ సివిక్ సెన్స్, పౌర స్పృహ చాలా ఎక్కువగా ఉంటుంది. పౌరులు చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు. అదేవిధంగా మనం కూడా బాధ్యతగా ఉన్నప్పుడే, పౌర స్పృహతో ఉన్నప్పుడే ఒక వ్యర్థరహిత సమాజాన్ని నిర్మించగలం. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, అది ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత. మనం ఉత్పత్తి చేసే చెత్తను బాధ్యతయుతంగా మనమే వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించడం ద్వారా, అదేవిధంగా భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వడంతో పాటు ఒక కాలుష్యరహిత నీటిని, కాలుష్యరహిత భూమిని, కాలుష్యరహిత గాలిని మనం భవిష్యత్తు తరాలకు అందించి వారి యొక్క బంగారు భవిష్యత్తుకి బాటలు వేయడంలో మనమందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను.
0: కొత్త నిబంధనల్లో డిజిటల్ పర్యవేక్షణకు పెద్దపీట వేయడం ఆహ్వానించదగినదే. కానీ స్థానిక సంస్థలు వ్యర్థాల సేవలను మెరుగుపరచడం కంటే డాష్బోర్డులలో వివరాలు నమోదు చేయడానికే ఎక్కువ సమయం వెచ్చిస్తే అది సమస్యగా మారుతుంది. రాష్ట్రాలు, స్థానిక సంస్థలు స్థానిక సూచికలను జోడించడం, డాష్బోర్డులను తమకు అనుగుణంగా మార్చుకోవడం, రా డేటాను యాక్సెస్ చేయడం, వార్డు స్థాయి సమాచారాన్ని ప్రచురించడం, పౌరుల సమాచారం కోసం స్థానిక భాషలను ఉపయోగించడం వంటి పనులు చేయగలిగినప్పుడు డేటా సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ప్రజలకు కూడా జవాబుదారీతనం అలవడితేనే వ్యర్థాల నిర్వహణ విజయవంతమవుతుంది. ఈ నూతన ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు జాతీయ పర్యావరణ లక్ష్యాలతో పాటు రాష్ట్ర, స్థానిక స్వేచ్ఛను సమతుల్యం చేసి స్థానిక ప్రవర్తన, భౌగోళిక పరిస్థితులు, సంస్థల ఆధారంగా స్థానిక పరిష్కారాలకు మద్దతు ఇస్తాయి అనడంలో సందేహం లేదు. అలాగే వార్డు స్థాయి జవాబుదారీతనం గ్రామసభల ప్రమేయం ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న డంపింగ్ యార్డులు, ప్లాస్టిక్ కాలుష్యం, బహిరంగంగా వ్యర్థాలను

0: మార్చడం, పేలవమైన వ్యర్థాల ప్రాసెసింగ్ వంటి తీవ్రమైన సమస్యలను పరిష్కరించడానికి ఈ నిబంధనలు ఎంతగానో దోహదపడతాయని ఆశిద్దాం. ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026పై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన ఎమ్మెల్యన్ మాధురి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట మహబూబ్ నగర్ జిల్లా మూసపేట గ్రామం నుంచి నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మి, నరసింహ ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వసంతం చిత్రానికి హరిహరన్ సుజాత బృందం పాడిన పాట. రచన కులశేఖర్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా, నాగలక్ష్మి, జగదీష్, రేవతి ఇంకా వారి మిత్రబృందం కోరుతున్నారు చిల్లర దేవుళ్ళు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఈ పాటకు సాహిత్యం అందించిన వారు ఆత్రేయ.

హోస్కోట శ్రోతలు కురుమద్దాలి లక్ష్మీనరసింహారావు, లత, సుహాస్ వీరంతా కోరుతున్నారు. హలో బ్రదర్ చి

రాబోయే తిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత వినబోతున్న పాట భూదాన్ పోచంపల్లి శ్రోతలు మాధవి ఆంజనేయులు కోరిక మేరకు శ్రీ ఆంజనేయం చిత్రానికి మల్లికార్జున్ పాడిన పాట.

సంతోషం చిత్రానికి రాజేష్ ఉషా పాడిన పాట వినబోతున్నారు. రచన సిరివేనల సీతారామ శాస్త్రి, సంగీతం ఆర్పి పట్నాయక్. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోత విశాఖపట్నం ఐటీఏ జంక్షన్ నుండి ఎం ప్రతాప్. వీరి కోరిక మేరకు ఈ పాట.

కృష్ణా జిల్లా కాజగ్రామం శ్రోతలు టీవీ సుబ్బారావు శ్రీదేవి కోరిక మేరకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటున్నారు. మరణ మృదంగం చిత్రానికి వేటూరి సాహిత్యం అందించిన ఈ పాటకు సంగీతం ఇళయరాజా.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత వినబోతున్న పాట పుట్టపాక శ్రోతలు పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూర్ణ ఇంకా వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు గాజుల్ కృష్ణయ్య చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. రచన ఆత్రేయ.

0: ఎగిరేపావురమ్మ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినబోతున్నారు. వేటూరి సాహిత్యం అందించిన ఈ పాటకు సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. వినిపించమంట కోరుతున్న శ్రోతలు వనస్థలిపురం సాయినగర్ నుండి దోర్నాల రేణుక బాలాజీ. వీరి కోరిక మేరకు ఈ పాట.
1: చిటపట చినుకుల తాళ

కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట పెడన రామలక్ష్మి కాలనీ శ్రోతలు నరసన్న శివగంగా కోరిక మేరకు నువ్వు నాకు నచ్చావు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. రచన భువనచంద్ర, సంగీతం కోటి.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం, ఈనాటి కార్యక్రమంలో ముందుగా డ్యూయెట్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

ఐ చిత్రానికి హరిచరణ్, శ్రేయ ఘోషల్ పాడిన పాట విన్నారు. కార్యక్రమం తరువాత ద్వారకా చిత్రానికి చిత్ర పాడిన పాట.

0: శ్రోతలకు ఒక ప్రకటన. ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం తెలియజేసిన వివరాల ప్రకారం 2026 సంవత్సరం మార్చి నెల 20వ తేదీన హైకోర్టు పరిధిలోని ఉన్న అనుబంధ కార్యాలయాలకు సెలవు దినంగా ప్రకటించి ప్రత్యామ్నాయంగా 2026 అక్టోబర్ 10వ తేదీని పూర్తి పని దినంగా నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం తెలియజేసింది. ప్రకటన విన్నారు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

తక తక ధిమి తక జను జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం తుందేస్తాం దిగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం మరణ మరణ జననం రానీరా మరణ మరణ మరణం మింగేస్తాం భగల భగల గరణం మా పిలుపే ఢమరుకం

కార్యక్రమంలో తరువాత సిరివెన్నెల గీతానికి విద్యాసాగర్ సంగీతంలో హరిహరన్ సుజాత పాడిన పాట వినబోతున్నారు. దొంగోడు చిత్రం నుంచి

లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీమణి సాహిత్యానికి జోషువా శ్రీధర్ సంగీతంలో కార్తీక్.

0: కార్యక్రమంలో తర్వాత భువనచంద్ర గీతానికి హరిహరన్ శ్రీనివాసమూర్తి సవిత పాడిన పాట వాలి చిత్రం నుంచి.
1: October 28, 1886. The Statue of Liberty.
2: December 7, 1903.
3: January 1, 1920.
4: September 2, 1920.

0: ఒకరోజు మౌతాన్ని ప్లే చేస్తుంది. నేను కూర్చుని వింటున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసని చెప్పారు? తెలీదని చెప్పచ్చుగా.
0: ఏ తెలిసిందని తెలిసిన ఏమంటారంటే నాకు అబద్ధాలు నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలిసిని చెప్పే మొగాళ్ళ కన్నా తెలియదని చెప్పే మొగాళ్ళు అంటేనే ఇష్టం. మీరు తెలియదని చెప్పుంటే తనే మీకు చెప్పేది. మంచు మంచు కలిసి రొమాన్స్ జరిగింది, మిస్ చేశారు.
0: ఆ రోజు రొమాన్స్ జరిగింది.
1: తెలిసిన చెప్పినా రొమాన్స్ జరిగింది?
0: అవును.
1: ఎలా?
0: తను మౌతార్కని ఇచ్చింది, నేను తీసుకున్నాను. వెంటనే మౌతార్కని చూశాను, తన్ని చూశాను. మౌతార్కని కింద పెట్టి నీ మౌతే ఆర్గన్లా ఉంది, మరో మౌతార్కని ఎందుకు అని కిస్ చేశాను.

0: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో మీరు ఇంతవరకు తెలుగు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 12:30 కావస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026 ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ మొదటి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు.

భూటాన్ అభివృద్ది లక్ష్యాలు, ప్రాధాన్యతలకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. జపాన్ నిషిన్లోని కొరోగి అథ్లెటిక్ పార్క్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు జపాన్తో తలపడుతుంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ మొదటి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ సమావేశంలో బిల్లులోని నిబంధనలు, ప్రతిపాదనలపై హోంమంత్రిత్వ శాఖాధికారులు కమిటీకి సమగ్ర వివరణ ఇస్తారు. విదేశీ విరాళాల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత పెంచే లక్ష్యంతో 2010 నాటి విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లును క్షుణ్ణంగా పరిశీలించేందుకు గాను పార్లమెంటు ఉభయ సభలు 12 ఆగస్టున దీనిని జేపీసీకి పంపేందుకు ఆమోదం తెలిపాయి. లోక్సభ స్పీకర్ నామినేట్ చేసిన 21 మంది లోక్సభ సభ్యులు, రాజ్యసభ చైర్మన్ నామినేట్ చేసిన 10 మంది రాజ్యసభ సభ్యులతో కలిపి మొత్తం 31 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. బీజేపీ ఎంపీ సంజయ్ జైస్వాల్ ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన దక్షిణాది జోనల్ వ్యవసాయ సదస్సు 2026లో మాట్లాడుతూ మంత్రి, దేశ ప్రయోజనాల కోసం రాష్ట ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ అత్యుత్తమ సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రైతుల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు, ఆహార భద్రత కల్పించేందుకు సంబంధిత రాష్ట్రాల ఉత్తమ విధానాలను అనుసరిస్తామన్నారు. రైతు కేవలం జీవన్ దాత మాత్రమే కాదని, దేశానికి భాగ్యదాత కూడా అని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి, తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర రాష్ట్రాల మంత్రులు, వివిధ రాష్ట్రాల శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జన్ సేవాసే దేశ్ సేవా మంత్రంతో ప్రభుత్వం సేవా సంకల్ప్ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సేవ సుపరిపాలన లక్ష్యాలతో 2047 నాటికి వికసిత్ భారత్ సాధన దిశగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రత్యేక ప్రచారంలో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా క్షేత్రస్థాయిలో వచ్చిన సామాజిక ఆరోగ్యకరమైన మార్పులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. పరిశుభ్రత అనేది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే మిగిలిపోకుండా ప్రజలందరి జీవితాల్లో ఒక భాగం కావాలని, దానిని అలవాటుగా మార్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. పారిశుద్ధ్యం, పర్యావరణ పరిశుభ్రత ద్వారా ప్రజల ఆరోగ్యం మెరుగుపడ్డమే కాకుండా సామాజిక సాధికారతకు ఇది బలమైన పునాదిగా నిలుస్తోందని పేర్కొన్నారు. సేవా సంకల్ప్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా జార్ఖండ్ రాష్ట్రంలో వచ్చిన మార్పులపై ఆకాశవాణి ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో జార్ఖండ్లోని గ్రామాలు, నగరాల్లో పారిశుద్ధ్య ఉద్యమం శరవేగంగా విస్తరించింది. రాష్ట్రంలో 91%కి పైగా గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ హోదాను సాధించి ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై దృష్టిని సారించాయి. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 42 లక్షల మరుగుదొడ్లు నిర్మించడం వల్ల మహిళలకు ఆత్మగౌరవం, రక్షణ లభించాయని కథనం పేర్కొంది. మరోవైపు గోబర్ధన్ పథకం ద్వారా వ్యర్థాల నుంచి బయోగ్యాస్ తయారు చేస్తూ గిరిజన ప్రాంతాల గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. పరిశుభ్రత పట్ల పెరిగిన ఈ అవగాహన ప్రజల ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు బలమైన పునాదిగా నిలుస్తోందని వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన యుద్ధ శిక్షణ విమానాలను భారత వైమానిక దళానికి, పవన్ హన్స్ సంస్థకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బెంగళూరులో అందజేశారు. ఈ సందర్భంగా వైమానిక దళానికి 2 తేజస్ శిక్షణ విమానాలతో పాటు తొలి HTT-40 బేసిక్ ట్రైనర్ విమానాన్ని HAL అధికారికంగా అందించింది. పవన్ హన్స్కు 4 ధ్రువ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్లను పంపిణీ చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన HTT-40 విమానాలు పైలట్ల శిక్షణలో ఆత్మనిర్భరతను పెంచనుండగా,

0: ధృవ్ హెలికాప్టర్లు పౌర విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి. భూటాన్ అభివృద్ది లక్ష్యాలు, ప్రాధాన్యతలకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. 3 రోజుల పాటు భూటాన్లో పర్యటించిన మంత్రి ఆ దేశ విదేశాంగ మంత్రి లియోన్ పో డిఎన్ దుంగియల్తో కలిసి ద్వైపాక్షిక సహకారంతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా సమీక్షించారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మంత్రులు కలిసి పలు సంక్షేమ అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. విద్యుత్ రంగంలో సహకారాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ భూటాన్లోని జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం 4,000 కోట్ల రూపాయల రుణ సహాయం ఒప్పందం కుదుర్చుకున్నాయి. మరోవైపు భూటాన్ పౌరులు భారతీయ డిజిటల్ నెట్వర్క్ ద్వారా సులభంగా చెల్లింపులు జరిపేలా యూపీఐ ఆధారిత చెల్లింపు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. తన పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రి భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గెల్ వాంగ్చుక్, ఆ దేశ ప్రధానమంత్రి దాషో షెరింగ్ తోబ్గేలను కూడా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. భారత్ నేపాల్ దేశాల మధ్య వాణిజ్య ఉత్పత్తుల మార్కెట్ను మరింత సరళతరం చేయడం, ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేయడంపై ఇరు దేశాలు విస్తృతంగా చర్చించాయి. వాణిజ్యం, రవాణా, వ్యాపార నియంత్రణల పరస్పర సహకారంపై ఏర్పాటైన 2 రోజుల సమావేశం నిన్నటితో ముగిసింది. ఈ భేటీలో మార్కెట్ సౌలభ్యాలు, కస్టమ్స్ క్లియరెన్స్, ఆహార భద్రతా ప్రమాణాలు, సరిహద్దు మౌలిక వసతులు, రైలు, రోడ్డు అనుసంధానంతో పాటు అనధికారిక వ్యాపారాన్ని అరికట్టే అంశాలపై చర్చలు జరిగాయి. జపాన్లోని నిషిల్లో గల కొరోగి అథ్లెటిక్ పార్క్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు తన తొలి మ్యాచ్ ఆడనుంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా ఆతిథ్య జపాన్ జట్టుతో తొలిసారి తలపడుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3వది చివరి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 127 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ను భారత బౌలర్లు 14.1 ఓవర్లలోనే కేవలం 94 బంతులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి, రవి బిష్నోయ్, చెరో 3 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, యష్ ఠాకూర్ తలో వికెట్లు తీశారు. బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళ, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, కర్ణాటక, లక్షద్వీప్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే 2 రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కేరళ, మాహే, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్లోని ఉధంపూర్ జిల్లా మజల్తా ప్రాంతంలో చేపట్టిన ఆపరేషన్ సోహన్ విజయవంతం కావడంపై భద్రతా దళాలను నార్థన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ అభినందించారు. భారత సైన్యం, జమ్మూకాశ్మీర్ పోలీస్, సిఆర్పీఎఫ్ బలగాలతో కలిసి చేపట్టిన ఈ సంయుక్త ఆపరేషన్లో 2 జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026 ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ మొదటి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. భూటాన్ అభివృద్ది లక్ష్యాలు, ప్రాధాన్యతలకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. జపాన్ నిషిన్లోని కొరోగి అథ్లెటిక్ పార్క్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు జపాన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. భక్తిగీతాలు వింటారు. శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారి రచనలు, బృందగానం.

మీరింతవరకు శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారి రచనలు విన్నారు. బృందగానం భక్తిగీతాలు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు చిత్రగీతాలు వింటారు. ముందుగా దేవన్ అపర్ణ పాడిన పాట సిరివెన్నెల గీతానికి అల్లరి చిత్రం నుంచి.

తెలుగు చిత్ర గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి సమయం 1 గంట 20 నిమిషాలు కావస్తోంది. కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. హైదరాబాద్లో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ జోనల్ సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పాల్గొంటారు. వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో డీజే వాహనాలకు అనుమతులు మంజూరు చేయాలని మంత్రి నారా లోకేష్ హోంమంత్రి డీజీపీని కోరారు. ఇక వార్తల వివరాలు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపీబీ సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు చర్చించి ఆమోదం తెలపనున్నారు. అనంతరం రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ అథారిటీ సమావేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అమరావతి అభివృద్దికి సంబంధించి పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశముందని అధికారులు తెలిపారు.

0: అలాగే సాయంత్రం పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈరోజు దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎం రవిచంద్ర గవర్నర్కు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు గవర్నర్ను ఆశీర్వదించగా రవిచంద్ర తీర్థప్రసాదాలను గవర్నర్కు అందజేశారు. ఇదిలా ఉండగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఈ ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు వాహన సేవను వీక్షించి స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పరిటాలవారిపాలెం, ఉప్పలపాడు, జరుగులవారిపాలెం, నాగభైరవునిపాలెం గ్రామాల్లో మంత్రి నిన్న పర్యటించి సుమారు 3 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ
1: 3 పెద్ద గ్రామాల్లో ఒక్కొక్క గ్రామానికి 50 లక్షల రూపాయలతో ఎప్పుడు లేని విధంగా చెరువులు ఈ రోజున ఆధునీకరణ చేసి అవన్నిటినీ కమ్యూనిటీ ప్లేసెస్ గా చేసి వేల మంది అక్కడికి పిల్లలు గాని పెద్దలు గాని అందరూ వచ్చి కూర్చునే విధంగా 3 పెద్ద చెరువులు చేశాం. అదేవిధంగా 30-40 సంవత్సరాలుగా పరిష్కృతంగా అటువంటి గుంటూరు ఛానల్ ని ఈ రోజు దాదాపు 90% ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి. త్వరలో ఇక్కడ 100 కోట్ల రూపాయలతోటి మంచి ఆయుర్వేదిక్ హాస్పిటల్ కూడా త్వరలో మనం శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం.
0: హైదరాబాద్లో దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ జోనల్ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై సదస్సులో చర్చిస్తారు. వ్యవసాయ ఉత్పాదకత పెంపు, రైతుల ఆదాయ వృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యవసాయ అంశాలను, ఎల్నినో పరిస్థితుల ప్రభావం, డిజిటల్ వ్యవసాయం, పప్పుధాన్యాల్లో స్వయం సమృద్ది వంటి అంశాలను మంత్రి ప్రస్తావించనున్నారు. రైతు సంక్షేమం, కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాల సమర్థ అమలుపైన సదస్సులో చర్చించనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో 53 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక వనరుల కేంద్రం, కార్యాలయ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం కల్పించడంతో పాటు ఉపాధ్యాయులకు అవసరమైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలా అభివృద్ది చేసి మెరుగైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో ప్రతి ఇంటికి కొళాయి నీరు అందించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా గ్రామీణ కుటుంబాలకు సురక్షితమైన కుళాయి నీటిని అందించేందుకు 2019లో ప్రారంభించిన జలజీవన్ మిషన్ ద్వారా ఇప్పటి వరకు 12 కోట్ల 60 లక్షలకు పైగా కొత్త కుళాయి కనెక్షన్లు అందించారు. 2019లో దేశంలోని కేవలం 16.7% గ్రామీణ కుటుంబాలకే కుళాయి నీటి సౌకర్యముండగా 2026 జూన్ నాటికి ఈ సంఖ్య 82% పైగా పెరిగింది. జలజీవన్ మిషన్తో మహిళలకు నీటిని తీసుకురావడానికి వెచ్చించే సమయం గణనీయంగా తగ్గుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. జలజీవన్ మిషన్ పథకం కేవలం కుళాయి కనెక్షన్లు ఇవ్వడానికే పరిమితం కాకుండా నీటి వనరుల పరిరక్షణ వంటి అంశాలపై కూడా దృష్టి పెడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
2: జల్ జీవన్ మిషన్ కే తహత్ ఘర్ ఘర్ పైప్ సే పానీ పహుంచానే కి వజహ సే హమారీ మాతాఓ బెహనో కా జీవన్ ఆసాన్ హో రహా,

0: इसका एक बड़ा लाभ गरीब परिवारों के स्वास्थ्य को भी हुआ है।
1: రాష్ట్రంలో నిర్వహించే వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో డీజే వాహనాల అనుమతులపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. డీజే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు మంజూరు చేయాలని హోంమంత్రి అనిత డీజీపీని కోరారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, డీజే వాహనాలకు పోలీసులు అనుమతులు ఇవ్వడం లేదంటూ పలువురు తన దృష్టికి తీసుకొచ్చారని, ఈ నేపథ్యంలో అనుమతుల ప్రక్రియను సులభతరం చేసి వేగంగా అనుమతులు ఇవ్వాలని సూచించారు. వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు సహకరించాలని పోలీసు శాఖకు విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఎస్ యానాం బీచ్లో స్వచ్ఛసాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా బీచ్లో పేరుకుపోయిన వ్యర్థాలు, ప్లాస్టిక్ సామగ్రిని తొలగించారు. భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: సువిశాల సముద్ర తీరం ఉన్న భారతదేశంలో అందమైనటువంటి ఆంధ్ర గోవా కోకో బీచ్ క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛ భారత్ చేశాము. ఈరోజు ప్లాస్టిక్ వ్యర్థాలని ఇతర పదార్థాలు ఉంటాయో అవన్నీ ఈరోజు అన్ని బీచ్ల్లో దేశవ్యాప్తంగా క్లీన్ చేసి ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా పర్యావరణాన్ని కాపాడుకోవటానికి కావలసినటువంటి పనులు చేశాము.
1: రాష్ట్ర అగ్నిమాపక శాఖలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ను జారీ చేసింది. మొత్తం 147 డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేసేలా ఈ మేరకు పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ను విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ తేదీలు, అర్హతలు, వయోపరిమితి, రాత పరీక్షల విధానంతో కూడిన నోటిఫికేషన్ పూర్తి షెడ్యూల్ను త్వరలో ప్రకటించనున్నట్లు పోలీసు నియామక మండలి తెలిపింది. ఆసుపత్రుల్లో రోగులకు అందించే భద్రతలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. 86 స్కోర్తో అత్యధిక సగటు మార్కులు సాధించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచినట్లు ఢిల్లీలో జరిగిన ప్రపంచ రోగి భద్రతా దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని చెప్పారు. రోగులకు సురక్షితమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో రాష్ట్రం సాధించిన పురోగతిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను, వైద్య సిబ్బందిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో రోగుల భద్రతా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని ఆయన సూచించారు. ప్రాంతీయ వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి తెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. హైదరాబాద్లో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ జోనల్ సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పాల్గొంటారు. వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో డీజే వాహనాలకు అనుమతులు మంజూరు చేయాలని మంత్రి నారా లోకేష్ హోంమంత్రి డీజీపీని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
4: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో యుక్త వయసు బాలికలు తమ శరీరం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి

0: నుంచి డాక్టర్ జి మారు గారితో పరిచయ కార్యక్రమం వినండి. పరిచయకర్త శ్రీమతి జి దివ్య.
1: బాలబాలికలకు, స్త్రీలకు తమ శరీరం గురించి ఎన్నో సందేహాలుంటాయి. వాటిని ఎవరిని అలగాలో తెలీదు. అలాగే ఇలా అడగకపోవడం వల్ల వాళ్లకు ఎన్నో అపోహలు కూడా ఉంటాయి. మరి ఇటువంటి కొన్ని అనుమానాలకు సమాధానం ఇవ్వడానికి మనతో డాక్టర్ మారు గారు ఉన్నారు. వారిని అడిగి మనం సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం మారు గారు.
2: నమస్కారం అండి.
1: మారు గారు, అసలు సహజంగా ఒక బాలిక యుక్త వయసుకు వచ్చి పుష్పవతి కావడానికి ఎన్ని సంవత్సరాల వయసు పడుతుంది? నార్మల్ ఏజ్
2: మామూలుగా అండి, చిన్నపిల్లలప్పుడు మనకి మగపిల్లలు ఆడపిల్లలు ఇద్దరు సమానంగానే ఉంటారు. వాళ్ళకి ఆడపిల్లకి మగపిల్ల డ్రెస్ వేసినా, మగపిల్లకి ఆడపిల్ల డ్రెస్ వేసినా మనం రికగ్నైజ్ చేయలేం. మగపిల్లకి ఆడపిల్ల డ్రెస్ వేసామనుకోండి పాప అని అనుకుంటాం, పాపకి మగపిల్ల డ్రెస్ వేసామనుకోండి బాబని అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళ ఏ డిఫరెన్స్ ఉండదు. మనకి 8 ఏళ్ళు 10 ఏళ్ళు అప్పుడు బాడీ గ్రోత్లో తేడా వచ్చేస్తుంది. ఆడపిల్లలు తొందరగా ఎదుగుతారు, వాళ్ళకి బ్రెస్ట్ డెవలప్మెంటు, తర్వాత తగిన ఆర్గన్స్ డెవలప్మెంటు, ఫేస్లో మార్పు, ఇవన్నీ ఎందుకంటే ఈస్ట్రోజిన్ హార్మోన్స్, ప్రొజెస్టెరోన్ హార్మోన్స్ తేరవడం వల్ల పెడతాయి. అంతకుముందు యుట్రస్ నార్మల్గా ఉంటుంది, ఇటుపక్క అటుపక్క ఉన్న ఓవరీస్లోంచి ఇవి తేరవడం మొదలు పెడతాయి. మొదలు పెట్టినప్పుడు కొంతమంది చాలా ఎల్లీగా మెచ్యూర్ అవుతారు కూడా, 8 ఇయర్స్కి 10 ఇయర్స్కి. మామూలుగా అయితే వాళ్ళు 11 12 13 అలా వచ్చేసరికి వాళ్ళు మెచ్యూర్ అవ్వడం వస్తుంది. అప్పటికి బ్రెస్ట్ డెవలప్మెంటు, యాక్సిలరీ హెయిరు, ప్యూబిక్ హెయిరు ఇవన్నీ డెవలప్ అవుతాయి. అందుకని ప్రతి ఆడపిల్లలకి మనం వాళ్ళ శరీరం పెరగడం గురించి చెప్పాలి, ఎలా పెరుగుతుంది ఏమిటి అన్నది వాళ్ళకి తప్పనిసరిగా నాలెడ్జ్ అంది చాలా అవసరమండి. లేకపోతే కొంతమంది ఆడపిల్లలు మెచ్యూర్ అవ్వంగానే భయపడే వాళ్ళు ఉంటారు. అంచేతటువంటి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళ గ్రోత్ గురించి, మగపిల్లలకి గ్రోత్ గురించి, వాళ్ళకి మీసాలు గెడ్డాలు రావడం మొదలు పెడతారు. ఎవరికైతే మీసాలు గెడ్డాలు కొంతమందికి ముందు వస్తే వాళ్ళు చాలా షైగా ఫీల్ అవుతారు. కానీ ఏం చెప్పాలంటే ఇంట్లో పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ సొసైటీలో కానీ నువ్వు పెరుగుతున్నావు, నీలో ఉండే హార్మోన్స్ టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ వలన నీకు ఇవన్నీ గ్రోత్ వస్తున్నాయి, మగపిల్లలకి ఇవి రావాలి, ఆడపిల్లలకి అలాగే బ్రెస్ట్ డెవలప్మెంట్ రావాలి, హెయిర్ గ్రోత్ రావాలి, మెన్సెస్ అవ్వడం అనేది అతి మామూలైన విషయం అన్న విషయం వాళ్ళకి తెలియాలి. తెలియకపోతే ఒక ఫియర్ వస్తుంది.
1: మీరు ఇందాక చెప్పారు 8 9 ఏళ్లకు కూడా కొంతమంది అమ్మాయిలకి ఫస్ట్ పీరియడ్స్ అనేది వస్తుంది అన్నది, మరి అలా రావడం సహజమా?
2: అది సహజం కాదండి. ఎట్లాగంటే కొంతమంది తొందరగా, అంటే వాళ్ళ హార్మోన్ గ్రోత్ తొందరగా వచ్చేసింది. అలాగే కొంతమంది 16 ఏళ్ళు 17 ఏళ్ళు దాటే కూడా వాళ్ళు మెచ్యూర్ అయ్యే ఉంటాయి. అంతవరకు వాళ్ళు మెచ్యూర్ కారు, అంతవరకు వాళ్ళు హార్మోన్ డెవలప్మెంట్ ఉండదు. అందుకని చెప్పేసి లేటుగా డెవలప్ అవ్వడము అన్యాచురల్లే, ఎల్లీగా డెవలప్ అవ్వడం అన్యాచురల్లే, వాళ్ళు మెన్సెస్ అవ్వడం. మామూలుగా అయితే మీకు 11 ఏళ్ల నుంచి 13 ఏళ్లకే అయిపోతూ ఉంటారు, అది నార్మల్గా అయ్యే ప్రాసెస్. అయినా కూడా ఇటు చిన్నపిల్లలకి ఇంత వచ్చేసరికి వాళ్ళు కొంచెం భయపడతారు కనుక పేరెంట్స్ చెప్పాలి. అంతకంటే మనకి ప్రమాదం అయింది ఏమీ జరగదు. లేట్ అయినా కూడా ప్రమాదం ఏం జరగదు కానీ చెప్పాలి. కానీ 16 ఏళ్ళు దాటాక గనక వాళ్ళు మెచ్యూర్ అవ్పోతే వాళ్ళలో హార్మోన్స్ డెవలప్ అయినాయా లేదా, ఈస్ట్రోజన్ హార్మోన్స్, ప్రొజెస్టెరోన్ హార్మోన్స్ డెవలప్ అయినాయా లేదా అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి తప్పనిసరిగా టెస్ట్ చేయించాలండి. కొంతమందికి హెయిర్ గ్రోత్ ఉండదు, హెయిర్ గ్రోత్ ఉండకపోతే అది కూడా అబ్జర్వ్ చేయాలి. హెయిర్ గ్రోత్ అయితే ఎందుకు లేదు హెయిర్ గ్రోత్ అన్నది చూడాలి. అలాగే కొంతమంది పిల్లలకి మీసాలు గడ్డాలు రావు, మా పిల్లలకి వాళ్ళకి ఎందుకు రాలేదు రావాల్సిన వయసులో అన్నది మనం ప్రతి ఒక్కటి అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం చూపించవలసి ఉంటుంది.
1: ఇలా 8 9 సంవత్సరాలకే ఎవరైనా అమ్మాయి పెద్ద మనిషి అయితే అటువంటి పిల్లలకు మనం ఏం జరుగుతుంది అన్నది చెప్పడం కూడా కష్టంగా ఉంటుంది. మరి అటువంటి అప్పుడు తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
2: అటువంటిప్పుడు అండి, ఇప్పుడు పిల్లలకి కేర్ తీసుకోవడం రాదు మెన్సెస్ పీరియడ్లో. స్కూల్లో ఉన్న టీచర్కి వెళ్ళి తల్లి చెప్పాలి, మా అమ్మ ఎర్లీగా మెచ్యూర్ అయిపోయింది, తనకేమీ తెలియదు, ప్యాడ్స్ ఎలా వాడాలో తెలియదు. తల్లి పాత్ర ఎక్కువ ఉంటుంది అన్నట్టు. తల్లి రోజు బిడ్డకి, అమ్మ ఇది సహజమైన విషయమే, నువ్వు ఈరంగా వాడుకోవాలి, శుభ్రత పాటించడం కూడా. పిల్లలకి తెలియదు శుభ్రత ఎలాగ పాటించాలి అంది. వాళ్ళు వాష్ చేసుకోవడం కానీ, తర్వాత స్నానం చేసేటప్పుడు ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా తల్లి చెప్పవలసి ఉంటుంది. తండ్రి బాధ్యత కంటే తల్లి బాధ్యత ఎక్కువ. తర్వాత పెరిగే టైంలో వాళ్ళకి ఆహార విషయంలో కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి.

0: తీసుకోవాలి. ఎందుకంటే బాడీ గ్రోత్ వస్తూ ఉంటుంది. బాడీ గ్రోత్ వచ్చేప్పుడు వాళ్ళు మామూలు ఆహారం చాలదు వాళ్ళకి, సరైన ఆహారం తల్లి వండి. ఇప్పుడంతా మనకి ఏంటంటే ఫాస్ట్ ఫుడ్స్ వచ్చేసినాయి. ఫాస్ట్ ఫుడ్స్ వచ్చేసరికి వాళ్ళ ఆహారం సరిగ్గా సరిపోవట్లే వాళ్ళకి. తర్వాత కొంచెం గేమ్స్ అవి ఉండాలి. గేమ్స్ ఫిజికల్ గ్రోత్ ఉన్నప్పుడు గేమ్స్ అవి ఉంటే వాళ్ళు యాక్టివ్గా డెవలప్ అవుతారు, వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్. మనం ఏంటంటే చదువులు ఇచ్చేస్తున్నాం కానీ వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా ఉంది. గేమ్స్ అవి ఉండి, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండి, తర్వాత పౌష్టికాహారం సరిగ్గా ఉంటే గనక పిల్లల్లో వాళ్ళకి విజ్ఞానం ఒకటి ఇవ్వాలి, దీనికి మెడికల్ నాలెడ్జ్ ఒకటి వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు చాలా బాగా ఎదుగుతారండి.
1: సహజంగా పీరియడ్ సమయంలో ఎటువంటి పరిశుభ్రత పాటించాలండి?
0: పిల్లలకి చెప్పవలసింది ఏంటంటే పీరియడ్స్ టైంలో ఉదయం సాయంత్రం తప్పనిసరిగా స్నానం చేయాలి, హెయిర్ రిమూవ్ చేసుకోవాలి, తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వెళ్ళినప్పుడు వాష్ చేసుకోకపోతే ఏమందంటే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చేస్తాయి. క్యాండియాసిస్ అని మీరు విని ఉంటారు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, అవి వచ్చి దురద వచ్చేస్తుంది. రెండోది వాళ్ళ అండర్వైర్స్ డెఫినెట్గా ఉతుక్కోవాలండి. రోజు సేమ్ అండర్వైర్ వాడకూడదు, దాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఎండలో ఆరేసుకుంటూ ఉండాలి. తిప్పి ఎండలో ఆరేయాలి. అంతేగాని ఇంట్లో ఆరేయకూడదు. ఇంట్లో ఆరేస్తే దానిలో మనకి బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువ వస్తుంది, ఈ బ్లీడింగ్ అదంతా ఉంటుంది.
1: చాలా మంది స్త్రీలలో చూసే విషయం ఏంటంటే వాళ్ళు సిగ్గుపడతారు బయట ఆరేయడానికి, ఈ అండర్ వేర్ అనేది ఇంట్లో ఆరేసుకుంటారు, అలా ఆరేసుకోకూడదు అంటారు.
0: ఇంట్లో ఆరేసుకోకూడదండి, ఎందుకంటే సన్ స్టెరిలైజేషన్ ఉంటుంది. సన్ స్టెరిలైజేషన్ ఉన్నప్పుడు స్టెరిలైజ్ అయిపోతాయి అన్నమాట, సూర్యరశ్మితో స్టెరిలైజ్ అవుతాయి. అంచేత అవి బయట చేసుకోవడం, ప్యాడ్స్ ఎక్కువ మార్చుకుంటూ ఉండాలి. ప్యాడ్స్ మార్చుకోకపోతే ఆ ఇన్ఫెక్షన్స్ క్యారీ అవుట్ అవుతాయి. అవి ఏమవుతుంది, వెజనల్ కెవైద్ వచ్చినప్పుడు కడుపులో నొప్పి రావడం, కొంతమందికి ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. అంచేది ఎక్కువ బ్లీడింగ్ అయినప్పుడు పర్వాలేదులే, ఒక నెల అవుతుంది, ఇంకో నెల అయింది, ఇదేదో గూడు కొట్టుకుపోయింది, అందుచేత బ్లీడింగ్ ఎక్కువ అవుతోంది అనుకోవడం పొరపాటు. మామూలుగా మనకి మెన్సెస్లో 30 ml కంటే ఎక్కువ అవ్వకూడదు బ్లీడింగ్. ఎక్కువ అయిందనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే పిల్లల్లో ఎనీమియా వస్తుంది, రక్తహీనత వస్తుంది. కొంతమంది పిల్లలకి 12-13 ఏళ్ల పిల్లలకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇవ్వాల్సి వస్తాయి. వాళ్ళకి 5 grams, 6 grams వెళ్ళిపోతారు, చాలా నీరసపడతారు, ఏ పని చేయలేరు వాళ్ళు. అందుచేత వాళ్ళకి బ్లడ్ ఇవ్వాల్సి వస్తుంది. అందుచేత మన తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే బిడ్డకి ఎలా బ్లీడింగ్ అవుతోంది, ఎక్కువ అవుతోందా, తక్కువ అవుతోందా, నెల నెల వస్తుందా లేదా, వీళ్ళకి సరైన ఆహారం తీసుకుంటున్నారా లేదా. వాళ్ళు తీసుకునే ఆహారం మటుకు బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. బ్యాలెన్స్డ్ డైట్ ఉంటే ప్రాబ్లం ఉండదు. అలాగే వీళ్ళు కొంత గేమ్స్కి వెళ్ళి చేస్తున్నారా లేదా, వాళ్ళ మెంటల్ కండిషన్ ఎలా ఉంది. ఇటువంటి టైంలో ఏంటంటే వీళ్ళకి మామూలుగా హార్మోన్స్ వలన మగపిల్లల వైపు ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. ఈ ఆకర్షణ ఎక్కువ ఉన్నప్పుడు మనం కొంచెం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి పిల్లల్ని. ఆకర్షణ ఎక్కువ ఉండి ఒకవేళ ఎవరైనా కనుక వీళ్ళని మోసం చేసినట్లయితే, తెలియక ఏమైనా జరిగినట్లయితే వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. అందుచేత అటువంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి.
1: సహజంగా పీరియడ్స్ అనేవి ఎన్ని రోజులు ఉండడం నార్మల్ అండి?
0: మామూలుగా అయితే పీరియడ్స్ 3 రోజుల నుంచి 5 రోజుల లోపండి, అంతకంటే ఎక్కువ జరగకూడదు. అంతకంటే ఎక్కువ ఉంటే మటుకు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిందే, ఎందుకుంది ఏమిటి. ఆ తర్వాత మనం మందులు ఇచ్చేవి తగ్గించేసేస్తూ ఉంటాం. ఎక్కువ బ్లీడింగ్ కూడా అవ్వకూడదు, 2-3 ప్యాడ్స్ కంటే ఎక్కువ అవ్వకూడదు. అది కనుక ఎక్కువ అయిందనుకోండి పర్వాలేదులే అని అనుకోవడం మటుకు మంచిది కాదు. రెండోది మనం ఏం చేస్తామంటే ఆహార విషయంలో ఫస్ట్ పీరియడ్ వచ్చినప్పుడు పిల్లలకి మామూలు ఆహారం పెట్టాం, పెట్టకుండా పచ్చాలన్న ఉన్నాయి మనకి, ఆ పచ్చాలన్న తప్పు. వాళ్ళు మెచ్యూర్ అయినప్పుడు మొత్తం ఆహారం మామూలుగా రోజు మనం ఎలా తీసుకుంటామో అటువంటి ఆహారమే ఇవ్వాలి. అంతేగాని పచ్చాలు చేయించకూడదు.
1: పెరుగు తినకూడదని చెప్తారు, గోంగూర బంగాళదుంప తినొద్దంటారు, చప్పిడిగా ఉండే ఆహారం తినాలంటారు.
0: ఏం అవసరం లేదండి, మామూలుగా మనం రోజు ఏం తింటున్నామో అదే ఆహారం. ఆహారంలో ఏమీ తేడాలు లేవు అసలు, అన్నీ మామూలు ఆహారాలే ఇవ్వచ్చు.
1: ఈ సహజంగా పీరియడ్స్ ఉన్నప్పుడు నొప్పి అనేది వస్తూ ఉంటుంది, మరి నొప్పికి కారణాలు ఏంటండి, అలాగే నివారణ ఎలా?
0: కొంతమంది పిల్లలకండి దీనిలో డిస్మెనోరియా అంటాం, అంటే కడుపులో విపరీతం, బయట వచ్చేటప్పుడు కడుపులో విపరీతమైన నొప్పి వస్తుంది. నొప్పి వచ్చి కొంతమంది అయితే వాంతులు కూడా అవుతూ ఉంటాయి వాళ్ళకి. నొప్పి వాంతులతో చాలా బాధపడుతుంటారు, కింద పడి దొరుకుతూ ఉంటారు. యాంటీస్పాస్మోడిక్స్ కనుక వాడినట్లయితే ట్యాబ్లెట్స్ నొప్పి తగ్గిపోతుంది. స్కూల్కి వెళ్ళే పిల్లల్ని ఏమంటామంటే ఈ ట్యాబ్లెట్స్ వాళ్ళని పెట్టుకుని వెళ్ళమంటాం, వాళ్ళ పర్సుల్లో వాటల్లో.

0: పెట్టుకునేది ఎక్కువ బ్లీడింగ్ కాకుండా, తర్వాత నొప్పి రాకుండా ముందే వేసేసుకోమంటాం. వేసుకున్నప్పుడు వాళ్ళకి ఆ నొప్పి రాకుండా ఉంటుంది.
1: యూజువల్గా ఈ టైంలో పెయిన్ కిల్లర్స్ వాడచ్చా అండి?
0: తప్పకుండానండి, యాంటీస్పాస్మోడిక్ డ్రగ్స్ వాడాలి. వాడితేనే కానీ రిలీఫ్ రాదు, డెఫినెట్గా వాడచ్చు.
1: డాక్టర్ గారు, స్త్రీలలో తెల్లబట్ట అనేది వింటూ ఉంటాం, అసలు తెల్లబట్ట అంటే ఏంటండి?
0: తెల్లబట్ట అన్నదండి, మామూలుగా వెదైన సెక్రీషన్స్ ఉంటాయండి, అవి మామూలుగా ఉంటాయి. దానిలో స్మెల్ ఉండదు, ఏముండదు, పెద్ద ఎక్కువ ఉండదు, కొద్దిగానే ఉంటుంది. కానీ ఎక్కువ అయింది, వాసన ఉంది, తెల్లబట్ట అంటే వాడికి ఇన్ఫెక్షన్స్ వచ్చినట్టు లెక్క. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, క్యాండియాసిస్ కానీ, అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇవి వచ్చినట్టు లెక్క. అందుకని వాళ్ళకి తెల్లబట్ట కూడా వాసన వస్తుంది, ఎక్కువ వస్తుంది, దురద ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఏం చేయాలంటే డెఫినెట్గా మందులు వాడుకోవాల్సి వస్తాయి. ముఖ్యంగా శుభ్రత ఎక్కువ పాటించాలండి. శుభ్రత పాటించకపోతే ఇవి కడుపులో నొప్పి కూడా వస్తుంది. అది పిఐడి అంటాం. పిఐడి అంటే ఏంటంటే, మనకి లోపల ఉన్నటువంటి ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి చూసారా, అవి వాచ్ ఉంటాయి. ఈ క్రిములు వెళ్ళిపోతాయి, వెదైనా నుంచి పైకి వెళ్ళిపోయి యుట్రస్లో ఉండి అక్కడి నుంచి ఇవన్నీ వాచేట్ చేస్తుంది. దానివల్ల తెల్లబట్ట అవుతుంది. అందుకని కారణం బట్టి స్కానింగ్ చేసి తర్వాత మ్యారీడ్ వాళ్ళైతే మనం లోపల పీవీ చేసి చూడొచ్చు ఎటువంటివి ఉన్నాయని తెలుస్తుంది. అవి తెలిస్తే దాన్ని బట్టి మనం డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. తెల్లబట్టే కదా అని ఊరుకోకూడదు. చిన్నపిల్లలకు కూడా తెల్లబట్ట అవుతుంది. ఇప్పుడు పుట్టిన పిల్లలకి తెల్లబట్ట అయిందనుకోండి, తల్లి నుంచి వచ్చేటటువంటి హార్మోన్స్, ఈస్ట్రోజన్ హార్మోన్స్ వలన చాలామంది ఆడపిల్లలు పుట్టిన వాళ్ళకి తెల్లబట్ట కనిపిస్తుంది. కానీ అదేమీ కష్టం లేదు. స్కూల్కి వెళ్ళే పిల్లలకి వాళ్ళకి వస్తే ఎప్పుడు ఆడపిల్లల్ని డ్రాయర్ వేయకుండా కూర్చోబెట్టకూడదు, కింద కూర్చోబెట్టకూడదు. కింద కూర్చోబెడితే ఈ ఇన్ఫెక్షన్స్ అన్నీ వెళ్ళిపోయి వాళ్ళకి దురద రావడం, తెల్లబట్ట అవ్వడం, ఇదంతా జరుగుతుంది. వాళ్ళకి ఏంటంటే మనకి హైజీన్ ఒకటి ఎక్కువ పాటిస్తే సరిపోతుంది.
1: సహజంగా కుటుంబ నియంత్రణ అన్నది స్త్రీలు కూడా పాటించవచ్చు, మరి స్త్రీలు పాటించదగ్గ కుటుంబ నియంత్రణ పద్ధతులు ఏంటండి?
0: కుటుంబ నియంత్రణ పద్ధతులు అంటే టెంపరీ ఒకటి, పర్మనెంట్ ఒకటి అండి. టెంపరీ వాటిల్లో ఏంటంటే మనకి ఓరల్ కాంట్రాసెప్టివ్స్, అది బయట మాత్రలు, బయట ఉన్న 5 రోజుల నుంచి 21 రోజులు వరుసగా వేసుకోవడం. అది హార్మోన్స్ లో డోస్లో ఉంటాయి, మర్చిపోకూడదు, మర్చిపోతే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. అంచేత 21 రోజులు వేసుకోవడం, అలా కొంతకాలం వేసుకుని 1-2 నెలలు మళ్ళీ ఆపి 1-2-3 నెలలు మళ్ళీ వేసుకోవచ్చు. ఆ రకంగా అవి, ఎందుకంటే హార్మోన్స్ కనుక ఎక్కువ కాలం ఇవ్వం. ఇంకోటి ఏంటంటే మనకి లోపల వెదన ట్యాబ్ పెట్టుకునే ఉంటాయి, లోపల పెట్టుకునే అనమాట, అవి కూడా వాడుకోవచ్చు. అవి కాకుండా ఇంజెక్షన్స్ ఒకటి వచ్చినాయి, హార్మోన్ ఇంజెక్షన్స్. ఒక ఇంజెక్షన్ ఇస్తే 3 నెలలు పనిచేస్తుందని, కాకపోతే దానిలో ప్రాబ్లం వచ్చేదల్లా ఏంటంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి. అప్పుడు మనకి ప్రెగ్నెన్సీయో ఏదో తెలియక చాలామంది కంగారు పడుతూ ఉంటారు. కానీ సాధారణంగా అది 3 నెలల వరకు అది పనిచేస్తుంది. ఎవ్రీ 3 మంత్స్కి ఆ ఇంజెక్షన్ చేయించుకోవచ్చు. పర్మనెంట్ మెథడ్స్ వచ్చేసరికి ఏముందంటే ట్యూబెక్టమీ. ట్యూబెక్టమీ ఏం చేస్తాం మనం, ఫెలోపియన్ ట్యూబ్స్ని కట్ చేసి చేస్తాం. టెంపరీ మెథడ్స్లో ఇంకోటి లూప్ ఉంది. లూప్ కనుక 3 ఇయర్స్కి 5 ఇయర్స్కి వేసామనుకోండి, అది ఏ రకమైన ఇబ్బంది ఉండదు. సాధారణంగా అది కొద్ది మందికే లూప్ వేస్తే ఎక్కువ బ్లీడింగ్ ఉంటుంది, అటువంటప్పుడు తీసేయచ్చు. కానీ ఎక్కువ మంది యాక్సెప్ట్ చేస్తారు లూప్ని. లూప్ ఒకసారి వేస్తే మనం మర్చిపోవచ్చు, మళ్ళీ 3 ఇయర్స్ అయ్యాక తీయించేసుకోవడం, మధ్య మధ్యలో టెస్ట్ చేయించుకుంటూ ఉండడం సరిపోతుంది.
1: ఈ మెనోపాజ్ అనేది సహజంగా ఎన్ని సంవత్సరాల వయసుకు వస్తుందండి?
0: మెనోపాజ్ అంది 40 నుంచి 50 ఏళ్ళలోపు రావచ్చండి. కొద్ది మందికి 40కి వస్తుంది, కొద్దిమందికి 45 ఏళ్ళకి వస్తుంది, కొంతమందికి 50 ఏళ్ళకి, 50 ఏళ్ళలోపు మెనోపాజ్ వస్తుంది. మెనోపాజ్ అంటే ఏంటంటే మనకి ఈ మెన్సెస్ ఆగిపోవడమే. మెన్సెస్ ఆగిపోయే ముందు కొంతమందికి హెవీ బ్లీడింగ్ ఉండడం కానీ, లేకపోతే 2 నెలలకి 3 నెలలకి, అంతకుముందు రెగ్యులర్గా వచ్చేవాళ్ళకు కూడా 2-3 నెలలకు ఒకసారి రావడం కానీ, ఇవన్నీ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు కొంతమందికి హెవీ బ్లీడింగ్ అవుతుంది. హెవీ బ్లీడింగ్ అవుతుంటే మెనోపాజే కదా అని కూర్చోకూడదు, ఎనీమియా వచ్చేస్తుంది. రెండోది మెనోపాజల్ పీరియడ్లో కొంతమందికి మెనోపాజల్ సిమ్టమ్స్ వస్తాయి. అంటే ఏంటంటే వాళ్ళకి మెనోపాజ్ వచ్చినప్పుడు ఇరిటబిలిటీ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది, హార్ట్ ఫ్లషెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే దానికి మెడిసిన్స్ ఉన్నాయి, తీసుకుంటే కనుక తగ్గిపోతుంది. రెండోది సైకలాజికల్గా కూడా కొంతమంది, కంబైన్ ఫ్యామిలీస్ అయితే అంత ఎక్కువ ఉండదు కానీ ఇండివిజువల్ ఫ్యామిలీస్లోనూ ఇంకో రంగా ఉన్న వాళ్ళు, వాళ్ళకి సైకో

0: మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చి చికాకు, కోపము, రెస్ట్లెస్నెస్ ఇవన్నీ వస్తాయన్నమాట. అంటే ఎప్పుడైనా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాటిని మనం చేసుకోవచ్చు.
1: ఈ రోజుల్లో అర్లీగా ఆన్సెట్ ఆఫ్ మెనోపాస్ చూస్తూ ఉన్నాము. అంటే కొంతమంది స్త్రీలలో 30లలో కూడా మెనోపాస్ వస్తుంది. మరి ఇటువంటి దాన్ని గుర్తించడం ఎలా అండి?
0: అంటే ఎర్లీ ఆన్సెట్ అంటే రెండు రకాలున్నాయండి. మెనోపాజ్ అంది సర్జికల్ మెనోపాజ్ అంటాం. సర్జికల్ మెనోపాజ్ అంటే యుట్రస్ తీసేయడం, రకరకాలైన కారణాల వలన ఆపరేషన్ చేసి తీసేస్తాం. ఆపరేషన్ చేసి కనుక తీసేసినట్టయితే వాళ్ళకి హార్మోన్స్ ఉండవు కదా, ఓవరే ఉంచితే కొంతకాలం పనిచేస్తాయి, మొత్తం పనిచేయవు వాళ్ళకి. అందుకని వీలైనంత వరకు 40 ఇయర్స్, 45 ఇయర్స్ వచ్చేదాకా హిస్టెరెక్టమీ చేయించుకోకూడదు. మేనేజ్ చేసుకుంటే, మెడికల్గా మేనేజ్ చేసుకుంటే పర్వాలేదు. లేకపోతే ఏమవుతుందంటే ముందే తీసేసినప్పుడు హార్మోన్స్ డిఫిషియన్సీ వచ్చేస్తుంది. అందుకని ఈ సర్జికల్ మెనోపాజ్ వచ్చినప్పుడు చాలా కొంచెం వాళ్ళలో ఇబ్బందులు ఎక్కువ ఫేస్ చేయవలసి వస్తాయి. ఇప్పుడు మెనోపాజు ఎర్లీగా వచ్చేసినప్పుడు కొంచెం మెడిసిన్స్ అవి తీసుకోవడం అవసరమైతే హార్మోన్లు, ఈస్ట్రోజన్ హార్మోన్ సప్లిమెంటేషన్ ఉంటుంది, లేకపోతే నాన్ హార్మోన్ ట్రీట్మెంట్ ఫైటో ఈస్ట్రోజన్స్ అని ఉంటాయి, అటువంటివి కనుక మనం తీసుకున్నట్లయితే కొంచెం తగ్గుతాయండి. ఐసోఫ్లావాన్స్ ఇవన్నీ, కాల్షియం ఇవన్నీ చాలా అవసరం. ఎందుకంటే మనకి ఆస్టియోపోరోసిస్ ఇవన్నీ మెనోపాజల పీరియడ్లోనే కామన్గా ఉంటాయి.
1: చివరగా స్త్రీలకు తమ శరీరాల గురించి మీరు ఇచ్చే సలహా ఏంటండి?
0: వాళ్ళు తెలుసుకోవాలండి, నాలెడ్జ్ అంది. ఎప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే మెన్సెస్ వచ్చినప్పటి నుంచి కూడా తను ఏ రకంగా బిహేవ్ చేయాలి, తన ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి, దేనిలోనూ మెన్సెస్ వచ్చినప్పుడు ఏ రకంగా చేయాలి, ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏ రకంగా ఉండాలి, తర్వాత మెనోపాజ్ వచ్చినప్పుడు ఏ రకంగా ఉండాలి అన్న విషయాన్ని తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే సరైన శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి. మగవాళ్ళకంటే ఆడవాళ్ళకు వచ్చే మార్పులు ఎక్కువ. ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే మార్పులు ఉన్నాయి, తర్వాత ఏమో పెద్ద మనిషి అయినప్పటి నుంచి మార్పులు వస్తూ ఉంటాయి. మన శరీరంలో వచ్చే మార్పులు, హార్మోన్లు ఇవి, గ్రోతు, వాళ్ళ ఆహారము ఇవన్నీ కనుక తెలుసుకుంటే ఆ స్త్రీ చాలా ఆనందంగా ఉండొచ్చండి.
1: మా శ్రోతల కోసం ఇన్ని విలువైన విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు డాక్టర్ మారు గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: కార్యక్రమంలో మీరింతవరకు యుక్త వయసు బాలికలు తమ శరీరం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి డాక్టర్ జి మారుగారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీమతి జి దివ్య. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

అక్కడ వాళ్ళకంటూ ఒక ప్రాంతీయ భాష ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై వెళ్తే తమిళ్ మాట్లాడతారు, కర్ణాటక వెళ్తే కన్నడ మాట్లాడతారు. సో మీరు లాంగ్వేజ్ నేర్చుకోండి, అందరూ అన్నీ చిన్నప్పుడే రావు, అన్నీ కూడా మనం ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి. లాంగ్వేజ్ అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్, మన నేషనల్ లాంగ్వేజ్ ఏంటి అంటే హిందీ అనమాట. హిందీ ఖచ్చితంగా నేర్చుకోండి, ఎక్కడికి వెళ్ళినా అంటే మాట్లాడుతూ ఉంటే వచ్చేస్తుంది. బట్ ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి చిన్నప్పటి నుంచి మనం

మాట్లాడుతూ ఉంటే, అందుకే చాలా మంది హిందీ పక్కన మాట్లాడే వాళ్ళు ఉంటే పట్టేస్తారనమాట. సో వాళ్ళు హిందీ చాలా బాగా మాట్లాడేస్తారు. అలాగే ఇంగ్లీష్, ఇంకా దీని గురించి చెప్పక్కర్లేదు. మనకి ఏదైనా స్కిల్స్ ఉండాలి అంటే ఇంగ్లీష్ ఖచ్చితంగా రావాలి, మాట్లాడగలగాలి కూడా. కాబట్టి మన మదర్ టంగ్ని గౌరవిస్తూనే, మర్చిపోకుండా ఉంటూనే ఇవన్నీ కూడా నేర్చుకోవాలన్నమాట. మిగతా వారితో పోలిస్తే అదనంగా ఇతర భాష తెలుసుండడం ఎప్పుడు కూడా పాజిటివ్ అనమాట. ఈ నైపుణ్యం రెజ్యూమేకి అదనపు విలువ కూడా తెచ్చిపెడుతుంది అనమాట. మరి కొత్త ఆలోచనలకి, ఆచరణకి ఇది సహాయపడుతుంది అని చెప్పి నిపుణులు కూడా చెప్తున్నారు. కాబట్టి మన స్కిల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మెరుగుపరచడానికే ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. మరి ఇవన్నీ నేర్చుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు మీ కోర్స్కి సంబంధించిన అడ్వాన్స్ కోర్సెస్ ఉంటాయి కదా ఇంకా, సో అవన్నీ నేర్చుకుంటూ ఉండాలి. సో మిమ్మల్ని మీరే ఎప్పుడు కూడా అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉండాలన్నమాట. సో అది సంగతి. మరి ఇలాంటివన్నీ నేర్చుకోవడం వల్ల అవకాశాలు అనేవి మనకి రావడానికి ఫ్యూచర్లో అవకాశం అయితే ఉంటుంది. అది మరి ఇవాల్టి ధీరా ప్రోగ్రామ్ అయితే మరి మీ అందరికీ నచ్చింది అని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడైతే ఓరి దేవుడా ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో ధీరా ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సండే సండేలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: Shakti FM 101.3.
1: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
2: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
1: దానికి ఇంత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
3: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

మీకు క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 2 గంటల 33 నిమిషాలు అయితే అయిపోయింది అనమాట. మరి మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాంటి సండే సండే ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి మీ మనసుని తాకి మాటలు వినిపించడానికి, మైమరిపించే పాటలు వినిపించడానికి సండే సండే అయితే మీ ముందుకు వచ్చేసింది. మరి సందడి చేయడానికి నేను కూడా రెడీగా ఉన్నా, నాతో పాటు కలిసి సందడి చేయడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి క్వశ్చన్ అడగడానికంటే ముందు కొంతమంది ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్లు అయితే పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక ఎవరు, వరప్రసాద్ గౌడ్ గారు అనమాట. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి హాయ్ అంటున్నారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు అనమాట ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. ఇంకా హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి మెసేజ్ చేశారనమాట. ఇంకా ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ ముంబై నుంచి మెసేజ్ చేయడం జరిగింది. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కూడా ప్రోగ్రామ్ అంటే వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. ఇంకా ఎవరు, ఎం నరేష్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి మెసేజ్ చేశారు. మాధవి, ఆంజనేయులు, భూదాన్, పోచంపల్లి నుంచి ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. నమస్తే మేడం అంటూ, శుభ శుక్రవారం అంటూ ఎఫ్ఎం సర్దార్ అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పులిపాటి వెంకటేష్ మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేయడం జరిగింది. అలాగే శేష, సాయి, రోహన్ వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి, నెల్లూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. ఇంకా మండూరు లక్ష్మీదేవి గారు వెంకటసాలని కాలనీ నుంచి ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. ఇంకా విజయలక్ష్మి గారు విజయవాడ నుంచి కూడా అనమాట హాయ్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎనుగంటి నాగేంద్ర గుంటూరు నుంచి మెసేజ్ చేశారు. ఇంకా ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి హాయ్ అంటూ మెసేజ్ చేయడం జరిగింది. సరే, నాకు తెలిసి మీ అందరూ క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. ఈరోజు క్వశ్చన్స్ అన్ని నేర్చుకునే క్వశ్చన్స్ అనమాట, అంటే ఆన్సర్ తెలుసుకునే క్వశ్చన్స్, కొత్త విషయాలు నేర్చుకునే క్వశ్చన్స్ ప్రిపేర్ చేసేసాం మీ అందరి కోసం. అలా అని చెప్పలేని క్వశ్చన్స్ కూడా కాదు. సరే, ఇదంతా వద్దు, క్వశ్చన్ అడుగు చాలు అనుకుంటున్న వాళ్ళ కోసం ఇక అసలు ఏ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల జాబితా ప్రకారం ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైన చిత్రం ఏది, ఇది అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి గనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866 24 888 14 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ ప్లే చేద్దాం అనుకుంటున్నా. ఎవర్ గ్రీన్ సాంగ్ అనొచ్చు ఒక రకంగా ఇలాంటి సాంగ్స్ని, ఫ్రమ్ ద మూవీ నరసింహ అనమాట. సో ఆ నరసింహ అనే స్టైలే ఒక రకంగా ఇలాగే చెప్పాలి, నిజంగా రజనీకాంత్ గారి స్టైలే ఇంకా ఎవరికి సరిలేరు రజనీకాంత్కి ఎవరు అనుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మీకోసం ఈ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ నేను ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఆలోచిస్తూ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండడీ సండడీ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారు అనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే మీ మెసేజ్లు అయితే చదవాల్సిందే. చూద్దాం ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. ఎవరు అంటే గనక శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, అలాగే విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు మీరు రాంగ్ ఆన్సర్ చెప్పేశారు. ఇంకా ఎవరు అంటే గనక ఎవరు, బీవీ సుబ్బారావు గారు అనమాట. ఎక్కడి నుంచి, మార్కాపూర్ నుంచి ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు కానీ ఆన్సర్ అయితే పంపించలేదు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. ఇంకా ఎవరు అంటే కనుక మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు అంటే కనుక విజయ్ కైలాష్, ఎక్కడిని సాయి కృతిక వీళ్ళందరూ అనమాట, మారుతినగర్ అనంతపురం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా సాయి దర్శన్, శేష సాయి వీళ్ళందరూ అనమాట, ఎక్కడి నుంచి, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావళి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అచ్చంపేట మండలం రుద్రవరం విలేజ్ నుంచి గంటా సురేష్ అనమాట, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు, ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఏనుగంటి నాగేంద్రరావు గారు గుంటూరు నుంచి అనమాట, ఎగ్జాక్ట్లీ మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు.

ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న అంటూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎవరు అంటే గనక ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక, ఎవరు ఎక్కడి నుంచి అంటే పేరు ఊరు అలా ఏమీ పంపించలేదు, కానీ ఆన్సర్ మాత్రం కరెక్టే. మరి పేరు పంపిస్తేనే కదా నేను చెప్పగలిగేది. ఇంకా ఎవరు అంటే గనక అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకి నమస్తే అంటూ జేరుపోతుల బుచ్చయ్య గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హనుమకొండ జిల్లా తెరాలపల్లి నుంచి అంటూ మెసేజ్ చేశారు, ఆన్సర్ అయితే పంపించలేదు అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే బి మధుప్రసాద్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. సరే మరి క్వశ్చన్ ప్లీజ్ అంటున్న వాళ్ళ కోసం, అలాగే ఇప్పుడే ట్యూన్ చేసి వింటున్న వాళ్ళ కోసం క్వశ్చన్ అయితే ఇంకొకసారి అడిగేస్తున్నాను. నాకు తెలిసి ఈసారి అందరూ ఆలోచించి పంపించేసేయండి. అండ్ దాంతోపాటు క్వశ్చన్ అడిగిన తర్వాత ఒక సాంగ్ అయితే ప్లే చేయడం జరుగుతుంది. సో ఈ హీరోయినే ఈ ఆన్సర్ ఏ అంటే ఈ ఆన్సర్ ఏదైతే ఉందో మూవీ, ఆ మూవీలో హీరోయిన్ కూడా అనమాట. మరి ఇంతకంటే క్లూ కూడా ఏది ఉండదు నాకు తెలిసి. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల జాబితా ప్రకారం ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైన చిత్రం ఏది, ఇదే అనమాట క్వశ్చన్ అయితే. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866-24-8814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఆల్రెడీ చెప్పాను కదా నిన్ను కోరి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 విద్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక విన్న సాంగ్ విన్నారు కదా, సో ఈ మూవీలో హీరోయినే. ఇప్పుడు ఆన్సర్లో అంటే ఆన్సర్ మూవీకి సంబంధించి అందులో యాక్ట్ చేసింది కూడా ఈ హీరోయినే అని ఒక క్లూ అయితే ఇచ్చేయడం కూడా జరిగింది. సో మరి దాని తర్వాత అసలు ఎవరు పంపించారు ఏంటి అనేది చూసేద్దాం. ఆన్సర్ అయితే మెసేజ్లు అయితే చాలా మంది పంపించారు, మరి ఎవరు కరెక్ట్ పంపించారు అంటే గనక నమస్తే మేడం అంటూ ఎవరు అంటే గనక ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎవరు అంటే కీర్తిక నీతిక వీళ్ళందరూ అనమాట నెల్లూరు నుంచి. అండ్ ఇంకా ఎవరు అంటే గనక ఎం నరేష్ అలాగే రోజా మహబూబ్ నగర్ జిల్లా నుంచి మూసపేట గ్రామం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఇప్పుడు. అండ్ ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే గనక అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా మహమ్మద్ జైనుద్దీన్ అలాగే స్నేహ భాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ చండిక వరలక్ష్మి వాసు వీళ్ళందరూ అనమాట గంటలమ్మ పాలెం మచిలీపట్నం మండలం కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు కానీ మీ పేరు నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణ అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నాగార్జున లక్ష్మి ఫ్రమ్ బొడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎస్ఎంఎస్ సర్దార్ గారు అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక విజయ పరమేష్ గుంతకల్ నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా బీవీ సుబ్బారావు గారు మార్కాపూర్ నుంచి హీరోయిన్ నేమ్ చెప్తున్నారు బట్ క్వశ్చన్ అయితే అది కాదు కదా. ఇంకా యల్లప్ప యాదవ్ రాయచూర్ జిల్లా నుంచి అనమాట మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి బందర్పల్లి నుంచి గడ్డం అంకయ్య గారు అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఇమ్మానేని వెంకటేశ్వరరావు గారు ఆమోదగిరి పట్నం వేటపాలెం బాపట్ల జిల్లా నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా యా మ్యాథ్స్లో 35 మార్క్స్ కోసం ఒక స్టూడెంట్ చేసే ప్రయత్నమే ఈ మూవీ స్టోరీ కదా అంటూ ఈ మూవీ నేను కూడా చూసా చాలా బాగుంది అంటున్నారనమాట సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి. ఎగ్జాక్ట్లీ హీరోయిన్ ఎవరో కాదు నివేద థామస్ అనమాట. నేను క్లూ కూడా ఇచ్చేసాను, క్లూ ఇచ్చిన తర్వాత చాలా మంది ఆన్సర్స్ కూడా పంపించడం జరుగుతుంది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు క్వశ్చన్ మేడం అంటున్నారు, ఏం పర్లేదు మీకు క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా చెప్తా. మీరు మాత్రం ఈ క్వశ్చన్ ఆన్సర్ అయిపోయిన తర్వాత ఇంకొక క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉండండి, దానికి ఆన్సర్ మెసేజ్ చేయండి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇంకా అచ్చంపేట మండలం రుద్రవరం విలేజ్ నుంచి అనమాట గంటా సురేష్ మీరు హీరోయిన్ నేమ్ పంపించేశారు, అది జస్ట్ క్లూ మాత్రమే అనమాట. సరే ఇంతకీ ఆన్సర్స్ అన్ని చదివేసిన తర్వాత మరి ఆన్సర్ కూడా రివీల్ చేసేసిన టైం అయితే వచ్చేసింది కదా ఎవరు అంటే కనుక. అసలు దానికంటే ముందు క్వశ్చన్ ఒకసారి అడుగుతా, అప్పుడు అందరికీ క్లారిటీ వస్తుంది, నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల జాబితా ప్రకారం ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైన చిత్రం ఏది అంటే కనుక 35 చిన్న కథ కాదు. దర్శకుడు ఎవరు అంటే కనుక నందకిషోర్ గారు అనమాట. మరి నందకిషోర్ గారు దర్శకత్వం వహించిన ఈ మూవీకి ఉత్తమ బాలల చిత్రంగా ఎంపిక అవ్వడం జరిగిందన్నమాట.

సో అది ఆల్మోస్ట్ అందరూ పంపించేశారు. క్లూ ఇచ్చిన తర్వాత ఇంకా చాలా మంది తెలుసుకొని అయితే పంపించేశారు. సో అది సంగతి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం తెలుసు కదా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్తో పాటు ఈ బ్యూటిఫుల్ సాంగ్ కూడా అనమాట. సో వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: కదా.
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు. సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: Vivid Bharati FM News Headlines.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహ మండలి ఎస్ఐపిబి సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు చర్చించి ఆమోదం తెలపనున్నారు. రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ అథారిటీ సమావేశం ముఖ్యమంత్రి నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ రోజు దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎం రవిచంద్ర గవర్నర్కు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు గవర్నర్ను ఆశీర్వదించగా రవిచంద్ర తీర్థ ప్రసాదాలను గవర్నర్కు అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్లో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో లబ్దిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమంతో పాటు పలు మౌలిక సదుపాయాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో నిర్వహించే వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో డీజే వాహనాల అనుమతులపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు మంజూరు చేయాలని హోంమంత్రి వి అనిత డీజీపీని కోరారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని పరిటాలవారిపాలెం, ఉప్పలపాడు, జరుగులవారిపాలెం, నాగభైరవునిపాలెం గ్రామాల్లో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న పర్యటించి సుమారు 3 కోట్ల రూపాయలు విలువైన వివిధ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఈ రోజు పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల భాగంగా ఈ ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు వాహన సేవను వీక్షించి స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

35 చిన్న కథ కాదు మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఆన్ లియాన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఈ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. దేశంలోని తొలి ట్రాన్స్జెండర్ క్లినిక్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? సో ఇది అన్నమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక

0: మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్.
1: అరే రే, సాయంత్రం 4 అయిపోయిందే. బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
2: దానికి అంత కంగారు ఎందుకోయ్? మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 గంటల వరకు తీసుకోవచ్చు.
1: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి చేయబడిన షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్.

సదానందను నడిపే మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రాంలో. అండ్ ఇందాక అడిగిన క్వశ్చన్ మళ్ళీ మీ అందరి కోసం ఇంకొకసారి అడుగుతున్నాను, దేశంలోనే తొలి ట్రాన్స్ జెండర్ క్లినిక్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అని చెప్పి అడగడం జరిగిందనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0862438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. అండ్ చాలామంది పంపించారు, చూసేద్దాం మరి ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎవరు అంటే కనుక శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు అనమాట. అలాగే మూసాపేట గ్రామం నుంచి, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గౌస్ ఫ్రమ్ అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి అనమాట, మీరు ఆన్సర్ కూడా కరెక్టే పంపించారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజవాలి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గోకుల్ దాస్, తేజ్ పాల్ వీళ్ళందరూ అనమాట ముంబై నుంచి మెసేజ్ చేస్తున్నారు, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేయడం జరిగిందనమాట. ఇంకా అశ్విన్ కుమార్, ఇంకా ఎవరు, లితిక అనమాట, వీళ్ళందరూ నెల్లూరు నుంచి అనమాట, మీరు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి అనమాట, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు ఎగ్జాక్ట్లీ చెన్నై నుంచి అనమాట, మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా సమత వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తీక వెన్నెల వీళ్ళందరూ అనమాట ఆన్సర్ కూడా కరెక్టే పంపించారు. అలాగే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు అనమాట, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గౌతమ్ గారు, మీరు పంపించిన స్టేట్ అయితే కరెక్టే. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి కౌస్తుభా అనమాట, మీరైతే కౌస్తుభా ఆత్మకూర్ అని పంపించారు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి. ఓకే బాంబే అయితే మీ ఆన్సర్ అయితే అది కనుక రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి, అంజన్ అనమాట దేశిరెడ్డిపల్లి నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహ బాను జైనుద్దీన్, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక భూదాన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండయ్య అనిత, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి నుంచి రాంగ్ ఆన్సర్. ఇంకా అచ్చంపేట మండలం రుద్రవరం విలేజ్ నుంచి అనమాట గంటా సురేష్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు, ఆల్రెడీ చదివేశాను కదా, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణ గారు, మీ ఆన్సర్ ఇందాక కూడా చదివాను. సో ఇప్పటి వరకు వచ్చిన మెసేజ్లు అన్నీ ఇవే అనమాట. మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అని నేను అలా రివీల్ చేస్తున్న టైంలో ఒక మెసేజ్ అయితే వచ్చేసింది. మురళి గారు చిత్తూరు నుంచి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. సరే మరి ఇంకా సస్పెన్స్ అలా ఏమంటారు వీడిపోయే టైం అయితే వచ్చేసింది అనమాట. ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే దేశంలోనే తొలి ట్రాన్స్జెండర్ క్లినిక్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అని చెప్పి అడగడం జరిగింది. మీరు సింపుల్గా ఆ రాష్ట్రం చెప్తే సరిపోయేదన్నమాట. ఆల్మోస్ట్ చాలామంది చెప్పారు తెలంగాణ అని చెప్పేశారు. సో ఎప్పుడు అంటే కనుక జూన్ 30th అనమాట. ఓకే 30 జూన్ 30th తెలంగాణలోని సనత్ నగర్లో ENVC వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రారంభించడం జరిగిందనమాట. ఏంటది దేశంలోనే తొలి ట్రాన్స్జెండర్ క్లినిక్ని, సో అది రైట్ ఆన్సర్ ఆల్మోస్ట్ తెలంగాణ అని చెప్పి అందరూ పంపించడం జరిగింది. సో ఇంకా కొన్ని మెసేజ్లు అయితే వచ్చేసినాయి, మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేసాను. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సుబ్బారెడ్డి గారు దీనికి సంబంధించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ మెసేజ్

మన మధ్య ఉన్న సందడి సందడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ మూవీ నేమ్ ఏంటి అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే సాంగ్ వినేసేయండి. ఈ సాంగ్ మూవీ నేమ్ ఏంటి అనేది క్వశ్చన్.

మరి సాంగ్ అయితే వినేశారు కదా, ఈ సాంగ్ మూవీ నేమ్ ఏంటి? అదే క్వశ్చన్ ఆల్రెడీ అడిగేశా, మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత మీ ఊరి పేరు టైప్ చేసి, దాని తర్వాత మీ ఆన్సర్ కూడా టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి చాలామంది మెసేజ్లు అయితే పంపించారు, చూద్దాం అసలు ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కాదు, ఇప్పుడు క్వశ్చన్ అడిగేశాను. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కౌస్తుభా ఆత్మకూరు నంజాల డిస్ట్రిక్ట్ నుంచి అనమాట. ఈ సాంగ్ ఎప్పుడు వినలేదు అంటున్నారు, నేను కూడా మీతో పాటు కలిసి చాలా పాటలు వింటూ ఉంటాను అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తీక వెన్నెల వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు రేణుకా గారు, అనస్తలిపురం హైదరాబాద్ నుంచి అనమాట. ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు కర్నూలు జిల్లా నుంచి మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ ఏక్ నిరంజన, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారండి, ఇప్పుడెక్కడ ఏక్ నిరంజన్, కొన్ని సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. ఎనీవే అదైతే రాంగ్ ఆన్సర్ అనమాట, నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించడం జరిగింది. ఏంటి మరి ఇంతకీ ఎవరికి ఈ మూవీ నేమ్ అయితే తెలియదా? సరే నేనే అయితే చెప్పేస్తున్నాను. ఇంకా నాకు తెలిసి ఇప్పటి వరకు వచ్చిన మెసేజ్లు అయితే అవే, ఈ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఏంటి అంటే కనుక మసాకలి అనమాట. ఓకే, ఈ మూవీ 2018లో రిలీజ్ అయింది. సో అది సంగతి. ఇప్పుడైతే క్వశ్చన్, నాకు తెలిసి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. సో ట్రై చేయాల్సింది, వింటూ ఉంటే దీనికి ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కూడా తెలిసిపోయేది. సరే ఇంతకీ మరి క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఇది ట్రై చేయండి, ఇది పంపిస్తారేమో.

చూద్దాం. దేశాన్ని ప్రపంచ విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రారంభించిన హబ్ అండ్ స్పోక్ ఈ మోడల్ క్రింద తొలి విమాన సేవల్ని ఏ రాష్ట్రం నుంచి ప్రారంభించారు? ఏంటి ప్రశ్న, క్వశ్చన్ నిజంగా ఇంత పెద్దగా అడగాల అని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. కొన్ని ప్రశ్నలు అంతే అలాగే ఉంటాయి లెంతీగా వాటిని, కానీ ఆన్సర్ మాత్రం చాలా చిన్నదన్నమాట. క్వశ్చన్ మాత్రమే లెంతీ, ఆన్సర్ మాత్రం చాలా చిన్నది. ఆలోచిస్తే తెలిసిపోతుంది. మీకోసం నేను ఖచ్చితంగా ఇంకొకసారి అడుగుతా. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ టైప్ చేసి 0662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను రాహు మూవీ నుంచి ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

మనం అయితే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి కొంతమంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే గనక మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎం నరేష్, రోజా వీళ్ళందరూ మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనమాట, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావాలి కూడా రాంగ్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. మరి క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నా. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య గారు అనమాట. మీరు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్

పంపించేసేయడం జరిగింది. అలాగే అనంతపురం నుంచి రమేష్ వెంకట చలపతి, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గంటా సురేష్ అనమాట, రుద్రవరం విలేజ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. డి బాలాజీ ఫ్రమ్ వనస్థలీపురం హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సరే మరి ఇంతకి ఏంటి క్వశ్చన్ అంటే, మీ అందరి కోసం ఇంకొకసారి క్వశ్చన్ అయితే అడుగుతున్నాను, ఇప్పుడే ట్యూన్ చేసి వింటున్న వాళ్ళ కోసం. సో వినండి, దాని తర్వాత ఆలోచించండి, దాని తర్వాత మెసేజ్ చేయండి. మరి ఇంతకి క్వశ్చన్ ఏంటి అంటే కనుక, దేశాన్ని ప్రపంచ విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో, అంటే మన భారతదేశాన్ని అనమాట, భారతదేశాన్ని ప్రపంచ విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రారంభించిన హబ్ అండ్ స్పోక్ ఈ మోడల్ కింద తొలి విమాన సేవలని ఏ రాష్ట్రం నుంచి ప్రారంభించారు అనేదే క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ టైప్ చేసి 08662438144 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం కళ్యాణ వైభోగమే మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్.

మనమది ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. ఇప్పుడు మీరు విన్న సాంగ్ అయితే ఫ్రమ్ ద మూవీ చెన్నై లవ్ స్టోరీ అనమాట. సో ఈ సాంగ్ అయితే వినేశారు, మరి ఇందాక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. చాలా మంది మెసేజ్లు అయితే పంపిస్తూ ఉన్నారు, మరి ఇందాక అంటే కొంతమంది కరెక్ట్గా గెస్ట్ చేయకపోవడం జరిగింది. మరి ఇప్పుడు అసలు ఎంతమంది గెస్ట్ చేశారు, కరెక్ట్ పంపించారా లేదా అవన్నీ చూసేద్దాం. మెసేజ్లు అయితే చాలా మంది పంపించేశారు. కనకరావు గారు పెడ నుంచి మీరు చెప్పిన ఆన్సర్ అయితే కరెక్టే, కానీ అది రాష్ట్రం ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ప్లేస్ అయితే కరెక్టే. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక కౌస్తుభా అనమాట, ఆత్మకూరు నుంచి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తీక, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. ఇంకా మాధవి ఆంజనేయులు బూదన్ పోచంపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మురళి గారు హాయ్ అంటూ మెసేజ్ చేశారనమాట. ఇంకా ఉత్తర ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రవీంద్రరెడ్డి గారు ఎక్కడి నుంచి అంటే కనుక సర్వేపల్లి నుంచి అనమాట. అలాగే అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వీళ్ళందరూ అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కలమందల్పాడు గ్రామం నుంచి కాసిం ముత్తుజ వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. దస్తగిరి సంజయ్ గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అనంతపురం నుంచి అనురాధ గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. ఇంకా జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇంకా షీల అనమాట చిత్తూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వరప్రసాద్ గౌడ్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నంద్యాల ఎక్కడి నుంచి, ఎస్ ఎగ్జాక్ట్లీ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే కె రవీంద్రరెడ్డి గారు సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎంఎంఎస్ నివాస్ అనమాట నల్లపాడు గుంటూరు నుంచి అనమాట మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అందరూ సాంగ్స్ చాలా బాగున్నాయి అంటున్నారు, థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు రాజోల్ నుంచి జయన్న అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మామిడి కోమలికి కావ్యశ్రీ అంటూ పంపించారు కాపుకల్లు గ్రామం నుంచి, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి హలో ప్రసన్న ఇప్పుడే వచ్చాను అంటున్నారు. అదేంటి అదే అంటే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్పే టైంలో కాకుండా సైనింగ్ ఆఫ్ చెప్పే టైంలో జాయిన్ అయిపోయారనమాట. ఏం పర్లేదు, వివిధ వినేసాయండి ఇవాళ. ఇంకా నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎంఎంఎస్ నివాస్ నెల్లపాడు గుంటూరు నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ కొన్ని ప్రశ్నలు సులభంగా కొన్ని ప్రశ్నలు కష్టంగా ప్రోగ్రామ్ని చాలా బాగా నడిపించారు అంటున్నారు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. ఓకే మరి దీనికి ఆన్సర్ చెప్పేయాలి కదా, సో ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఎం నరేష్ ఇంకా రోజా. సో అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మరి క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అనేది రివీల్ చేసేస్తున్నాను. దేశాన్ని అంటే మన భారతదేశాన్ని ప్రపంచ విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రారంభించిన హబ్ అండ్ స్పోక్ ఈ మోడల్ క్రింద తొలి విమాన సేవల్ని ఉత్తరప్రదేశ్లోని వారణాసి రాష్ట్రం నుంచి ప్రారంభించడం జరిగిందనమాట. సో ఇది ఆన్సర్ అయితే. సో మరి ఇప్పుడు నేను ఇంకా రివీల్ చేసేసిన తర్వాత ఒక మెసేజ్ అయితే వచ్చేసింది, ఇందాక ఆల్రెడీ మీ మెసేజ్ చదివేశాను రామకృష్ణ గారు. సో అది సంగతి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం

సీతారామ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో మన సండే సండే ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ అప్ చెప్పేసిన. అండ్ ఇవాళ ప్రోగ్రామ్ మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఈ సాంగ్ వినేసేయండి, మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రామ్లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్రమ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: కృష్ణా తీరాన వెలిసి,
1: పల్నాటి సీమలో మెరిసి,
0: గోదావరి ఒడ్డున విరిసి,
1: విశాఖ తీరాన చేరి,
0: అంచెలంచెలుగా ఎదిగి,
1: విజయనగరం, ఖమ్మం, ప్రకాశం జిల్లాలలో అడిగిడి,
0: సరికొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ఇవ్వబడిన షెడ్యూల్డ్ హోదాతో ముందుకు దూసుకెళ్తోంది మన కోస్టల్ బ్యాంక్. విశ్వసనీయమైన సేవలకు నేడే మీ దగ్గరలో ఉన్న కోస్టల్ బ్యాంక్ ని సంప్రదించండి.
2: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశమైంది. తర్వాత రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ అథారిటీతో పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎం రవిచంద్ర గవర్నర్కు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు గవర్నర్ను ఆశీర్వదించగా రవిచంద్ర తీర్థప్రసాదాలను గవర్నర్కు అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్లో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే లబ్ధిదారుల పట్టాల పంపిణీ కార్యక్రమంతో పాటు పలు మౌలిక సదుపాయాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయస్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్ యానాం బీచ్లో స్వచ్ఛసాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు. ఇందులో భాగంగా బీచ్లో పేరుకుపోయిన వ్యర్థాలు ప్లాస్టిక్ సామగ్రిని తొలగించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. వ్యవసాయం అనుబంధ రంగాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించే నిమిత్తం హైదరాబాద్లో దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ జోనల్ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను ప్రతిరోజు అందిస్తోంది. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడంతో పాటు కోట్లాది మంది ప్రజలకు జీవనోపాధి కల్పించే వెదురు చెట్ల ఆవశ్యకతను తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ వెదురు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2009 సంవత్సరంలో బ్యాంకాంగ్లో జరిగిన ప్రపంచ బ్యాంబూ కాంగ్రెస్లో అంతర్జాతీయ వెదురు పెంపక పరిరక్షణ సంస్థ చేసిన తీర్మానం మేరకు ప్రతి ఏటా సెప్టెంబర్ 18వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్ర అగ్నిమాపక శాఖలో 147 డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తుల స్వీకరణ తేదీలు, అర్హతలు, వయో పరిమితి, రాత పరీక్షల విధానంతో కూడిన నోటిఫికేషన్ పూర్తి షెడ్యూల్ను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

చెల్సా మొబైల్ నుంచి వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత బేబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4:07 4 సెకండ్లు అయితే అయిపోయింది అనమాట. సో మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇవాళ వివిధలో థీమ్ ఏంటి అంటే కనుక ఫ్రైడే కాబట్టి ఒకే హీరో అనమాట పవన్ కళ్యాణ్ గారు నటించిన మూవీస్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేయబోతున్నాను ఇవాళ వివిధలో. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఓజీ అనమాట. దాని తర్వాత వకీల్ సాబ్. ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ వింటూ స్టేజ్ యూన్ 2 101.3 విత్ భారతీయ ఫ్యామ్.

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లో. అండ్ ఇవాళ ఫ్రైడే కాబట్టి ఓకే హీరో సాంగ్స్ అయితే వింటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ నటించిన ఫిల్మ్స్ నుంచి వండర్ఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తున్నాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం భీమ్లా నాయక్ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది, వినండి.

0: भारती एफएम 101.3
1: మన వైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం తొలి ప్రేమ మూవీ నుంచి, దాని తర్వాత బాలు మూవీ నుంచి లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టే ట్యూన్డ్.

మనం అయితే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. అండ్ ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే, ఓకే హీరో అనమాట ఫ్రైడే కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన ఫిల్మ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటూ ఉన్నారు కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం కెమెరామ్యాన్ గంగతో రాంబాబు ఈ మూవీ నుంచి, దాని తర్వాత అన్నవరం, ఈ టూ మూవీస్ నుంచి టూ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్.

మరే అయితే ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధాలో ఫ్రైడే కాబట్టి థీమ్ ఏంటి అంటే ఓకే హీరో అనమాట. పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన ఫిలిమ్స్ నుంచి సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. మరి మీతో మాట్లాడటం అనేది నిజంగానే నాకు ఒక పార్టీలా ఉంటుందన్నమాట. అందుకే ఇప్పుడైతే అత్తారింటికి దారేది మూవీ నుంచి ఇట్స్ టైమ్ టు పార్టీ అనే ఒక మంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. సో ఈ సాంగ్తో వివిధ ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ కూడా చెప్పేస్తున్నాను. దాని తర్వాత ప్రతి

రోజు వచ్చినట్టే ఈరోజు కూడా 4 గంటల 50 నిమిషాలకి స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెల వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ ఎప్పుడూ చెప్పేదే, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం విద్ భారతి అయితే వింటూనే ఉండండి. అండ్ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అన్ని ప్రోగ్రామ్స్ మీ అందరికీ చాలా నచ్చాయని నేనైతే అనుకుంటున్నాను. మరి ప్రసన్న కూడా సైనింగ్ ఆఫ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది, కాబట్టి నేను కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ తొందరలోనే కలుసుకుంటాను. ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బై బై.

కార్యక్రమంలో 5 గంటల నుండి 5 గంటల 20 నిమిషాల వరకు వాస్తుశిల్ప అద్భుతాల గురించిన వివరాలు వింటూ పాటలు వింటారు. కార్యక్రమంలో ప్రారంభంలో ముందుగా ఈరోజు విశేషం ఇళయరాజా గారు స్వరపరిచిన సినీ గీతాలు 6 గంటల వరకు. మేస్త్రో ఇళయరాజా అభినందన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు ఇళయరాజా స్వరకల్పనలో.

తరువాత మహర్షి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడుతున్న పాట. నాయని కృష్ణమూర్తి సాహిత్యానికి ఇళయరాజా స్వరాలు కూర్చారు.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. మీరు వింటున్నారు ఫిలిం గీతాలు. ఈనాటి ప్రత్యేక అంశం వాస్తుశిల్ప అద్భుతాలు. వ్యూహాత్మక అనుసంధానం వంతెనలు గురించిన వివరాలు ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. మొదటిది బోగిబీల్ వంతెన, అస్సాం. ఇది బ్రహ్మపుత్ర నది మీదుగా 4.94 కిలోమీటర్లు పొడవున్న బోగిబీల్ వంతెన భారతదేశంలోనే అత్యంత దీర్ఘమైన రైలు కమ్ రోడ్డు వంతెన. దీనిని 25 డిసెంబర్ 2018 ప్రారంభించారు. 1997 సంవత్సరంలో నిర్మాణం మొదలైంది. 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిబ్రూగఢ్ ఇటానగర్ రహదారిని ఇది కలుపుతుంది. రైలు ప్రయాణానికి 200 కిలోమీటర్ల దూరం మేర వేగవంతమైన ప్రయాణం చేయవచ్చు. ఇది సైనిక అవసరాలకు, సామగ్రి రవాణాకు, ఉపకరణాలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకా వరదల సమయంలో రవాణా సులభం, సరిహద్దు ప్రాంతాలకు వ్యూహాత్మక మద్దతు కూడా లభిస్తుంది. అలాగే ప్రాంతీయ అభివృద్ధి, వాణిజ్యం, భద్రతకు ఇది ఎంతో తోడ్పడుతుంది. ఈ వంతెన వల్ల 70,000 టన్నుల సరుకు నెలకు 30 లక్షల మంది వ్యక్తులకు ప్రయోజనం చేకూరుతుంది. మరొక వంతెన గురించి తెలుసుకోబోయే ముందు ఈ సినిమా పాట. ఆలాపన చిత్రం కోసం ఇళయరాజా, ఎస్ జానకి కలిసి పాడుతున్న పాట.

సినీ గీతాలు వింటున్నారు. ఈనాటి ప్రత్యేకాంశం వాస్తుశిల్పాద్భుతాలు, వ్యూహాత్మక అనుసంధానం, వంతెనల గురించిన వివరాలు. ఇక రెండవ వంతెన డాక్టర్ భూపేన్ హజారికా సేతు. ఇది ధోల్ మరియు సదియా వంతెన, అస్సాం. బ్రహ్మపుత్ర నదిపై ఇది నిర్మించబడింది. 9.15 కిలోమీటర్ల పొడవు గల వంతెన ఇది. దీనిని 26 మే 2017 ప్రారంభించారు. 60 సంవత్సరాల ప్రజల కల ఇది సాకారమైంది. T-72 యుద్ధ ట్యాంకులను సైతం ఇది మోయగలదు. అస్సాంలోని తొలి మరియు రెండవ దీర్ఘమైన రహదారి వంతెన ఇది. ఈ వంతెన వల్ల వాయువ్య ప్రాంతానికి తూర్పు ప్రాంతాలతో అనుసంధానం ఏర్పడింది. వాణిజ్య, రవాణా, రక్షణ, ప్రకృతి విపత్తుల సమయంలో సహాయం అందుతుంది. ఇంకా ప్రాంతీయ అభివృద్ధికి, ఉపాధి అవకాశాలకు, ఆర్థికాభివృద్ధికి ఈ వంతెన దోహదం చేస్తుంది. ఈ వంతెన యొక్క శక్తి, వేగం అభివృద్ధికి ప్రతీకగా నిలిచింది. దీనివలన రోజుకు 165 కిలోమీటర్ల ప్రయాణం తగ్గింది. మరొక వంతెన గురించి వినబోయే ముందు ఈ సినిమా పాట. హృదయం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది ఇళయరాజా సంగీతం. ఓ

సినీ గీతాలు వింటున్నారు. ఈనాటి ప్రత్యేకాంశం వాస్తుశిల్ప అద్భుతాలలో వ్యూహాత్మక అనుసంధానం వంతెనల గురించిన వివరాలు వింటున్నారు. ఇక మూడవ వంతెన అటల్ బిహారీ వాజ్పేయి సేవ వంతెన ముంబై. ఇది ముంబై మరియు పూణే ఎక్స్ప్రెస్ వేలో భాగంగా సముద్రంపై నిర్మించారు. మొత్తం పొడవు 21.8 కిలోమీటర్లు, అంటే సుమారు 16.5 కిలోమీటర్లు సముద్రంపై నిర్మించబడింది. డిసెంబర్ 2016 నిర్మాణం ప్రారంభమై జనవరి 6, 2024 ప్రారంభమైంది. ఇంకా 2016 పూర్తి అయ్యింది. ఈ వంతెన ద్వారా ముంబై, నవీ ముంబై ఇంకా పూణే ఎక్స్ప్రెస్ వే కలిసింది. సముద్రంపై నిర్మించిన భారత్లోనే 2వ అతిపెద్ద వంతెన ఇది. రవాణా సమయాన్ని తగ్గిస్తుంది, ఇంధన ఖర్చును, కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా ముంబై, పూణే మధ్య రవాణా సౌకర్యం, స్థిరత్వం, ఆర్థిక అభివృద్ధికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. భారత మౌలిక వసతుల అభివృద్ధిలో ఇది మరొక మైలురాయి అని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా ముంబై మరియు పూణేల మధ్య ప్రయాణం ఇంకా సులభం, వేగవంతం, సురక్షితంగా మారింది. ఇది మొత్తం 17,840 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడింది. వాస్తుశిల్ప అద్భుతాలు విన్నారు. ఇప్పుడు మరొక సినిమా పాట. స్వాతి ముత్యం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడుతున్న పాట.

శ్రోతలు ఫిలిం గీతాలు వింటున్నారు. మీ అభిమాన ఎఫ్ఎం 101.5 మార్కాపురం ద్వారా. తర్వాత వినండి, సూర్య ఐపీఎస్ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడుతున్న పాట.

మీరు వింటున్నారు 101.5 ఎఫ్ఎం మార్కాపురం ఫిలిం గీతాలు. తర్వాత అంతఃపురం చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడుతున్న పాట ఇలా.

ఫిలిం గీతాలు వింటున్నారు. తరువాత సన్నీ చిత్రం కోసం విజయ్ యేస్దాస్ భవతారిణి ఇళయరాజా పాడుతున్న పాట.

కార్యక్రమంలో తర్వాత వినండి. నిన్ను చూడక నేనుండలేను, ఈ చిత్రం కోసం ఇళయరాజా సాధనా సర్గం పాడుతున్న పాట.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ప్రతిరోజు సాయంత్రం 8 గంటల నుండి 8:30 గంటల వరకు ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, ఇంకా ప్రతిరోజు ఒక జనరల్ టాపిక్ పై సమగ్రమైన విశ్లేషణాత్మక వివరణలు ప్రసారమవుతాయి.
1: పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ కార్యక్రమాలను రోజూ వింటూ తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి.
0: అంతేగాక ప్రతి సోమవారం స్పోర్ట్స్ రౌండప్, ఇంకా ప్రతి శనివారం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ కార్యక్రమాల ద్వారా జనరల్ నాలెడ్జిని పెంచుకుంటూ కాంపిటేటివ్ పరీక్షల్లో విజయం సాధించగలిగేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగం.
1: న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
0: వేవ్స్ ఓటీటీ యాప్ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు మీరు వినవచ్చు. FM మార్కాపురం ద్వారా మీరు వింటున్నారు ఫిలిం గీతాలు. తర్వాత వినండి కూలీ నెంబర్ 1. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడుతున్న పాట ఇళయరాజా సంగీత స్వరకల్పనలో.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మార్కాపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.

మీరు వింటున్నారు ఇళయరాజా స్వరపరిచిన సినీ గీతాల సంకలనం. తర్వాత వినండి ఆరాధన చిత్రం కోసం ఎస్ జానకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడుతున్న పాట. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ఆత్రేయ సాహిత్యం.

0: ఫిలిం గీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం సమయం సాయంత్రం 6 గంటలకు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలోనూ ఆ తర్వాత ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి
1: నమస్కారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. హార్డ్వేర్ తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగంలో వినూత్న సంస్కరణలు అమలు చేస్తున్నామని దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సులో మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. తెలుగు నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. విశాఖపట్టణంలో 28,445 కుటుంబాలకు హక్కుదారు పట్టాలను ముఖ్యమంత్రి రేపు పంపిణీ చేయనున్నారు. వార్తల వివరాలు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను కీలకమైన హార్డ్వేర్ తయారీ కేంద్రంగా రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన 21వ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఎస్ఐపిబి ఈరోజు సమావేశమై 28 పారిశ్రామిక ప్రతిపాదనలకు సంబంధించి 22,177.84 కోట్ల రూపాయల

0: దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను కీలకమైన హార్డ్వేర్ తయారీ కేంద్రంగా రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన 21వ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఎస్ఐపిబి ఈరోజు సమావేశమై 28 పారిశ్రామిక ప్రతిపాదనలకు సంబంధించి 22,177.84 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 19,739 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. ఇంధన రంగం, ఐటీ, కమ్యూనికేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, తయారీ, పర్యాటక రంగాలకు చెందిన వివిధ ప్రతిపాదనలపైన కూడా చర్చించి ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సెమీకండక్టర్లు, చిప్ తయారీ, రోబోటిక్స్ తదితర ఆధునిక సాంకేతిక రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొప్పర్తి, తిరుపతి, లేపాక్షి వంటి ఎలక్ట్రానిక్స్ హబ్లలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించాలని సూచించారు. తెలుగు నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే రాష్ట ప్రభుత్వం లక్ష్యమని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, గుంటూరు జిల్లా తెనాలిలో జనవరి 10వ తేదీన ప్రతిష్టాత్మక కందుకూరి అవార్డుల ప్రదానంతో నాటకోత్సవాలు ప్రారంభమవుతాయని అన్నారు. అవార్డుల ఎంట్రీల కోసం 2-3 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి పేర్కొంటూ,
1: ఈ నంది నాటకోత్సవాలకి రేపు 11లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం. అదేవిధంగా ఏవైతే నాటకాలు ప్రదర్శించడానికి అనువుగా ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేయడానికి ఒక సెలెక్ట్ కమిటీని అక్టోబర్లో ఏర్పాటు చేస్తాం. డిసెంబర్లో ప్రాథమికంగా ఏ నాటకాలు ఎంపిక కాబట్టి ప్రదర్శనకి అనేటువంటిది కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. జనవరిలో ఈ నాటక పోటీలు నిర్వహించి అందులో ఉత్తమమైనటువంటి ప్రదర్శన చేసిన వాటికి బహుమతులు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈ నంది నాటకోత్సవాలు నిర్వహించడానికి వేదికగా కళలకు కాణాచేయనటువంటి తెనాలని ఎంపిక చేసుకోవడం జరిగింది.
0: రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో వినూత్న సంస్కరణలు అమలు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. డిజిటల్ వ్యవసాయం, పప్పుధాన్యాల స్వయం సమృద్ది, ఎరువుల పారదర్శక పంపిణీ, పంటల బీమా, మార్కెటింగ్ రంగాల్లో రాష్ట్రాన్ని ముందంజలో నిలుపుతున్నామన్నారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ తరఫున మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలు, వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన సాంకేతిక సంస్కరణలను గురించి ఈ సందర్భంగా ఆయన వివరించారు. రాష్ట్రంలోని సుమారు 60 లక్షల పీఎం కిసాన్ లబ్దిదారుల్లో 52.08 లక్షల మందికి ఫార్మర్ ఐడీలు సృష్టించి 86.8% ప్రగతి సాధించామన్నారు. కృష్ణా, కాకినాడ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఆన్లైన్ ఎరువుల యాప్ను రబీ 2026-27లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నట్లుగా వెల్లడించారు. సమగ్ర డిజిటల్ వ్యవసాయ వ్యవస్థ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కొనసాగించాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. పేదల సొంతింటి కలను ప్రభుత్వం నెరవేరుస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖపట్నంలో 28,445 కుటుంబాలకు ఇంటి పట్టాలను రేపు పంపిణీ చేస్తున్నామని సామాజిక మాధ్యమ పోస్టులో ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న వేలాది పేద కుటుంబాలకు ఆ స్థలాలను క్రమబద్దీకరించి పూర్తి హక్కులతో ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని చెప్పారు. 11 మండలాల పరిధిలో 8,874 కోట్ల రూపాయల విలువైన 19,33,853 చదరపు గజాల స్థలాలను పట్టాలుగా ఇస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టులు, పెట్టుబడులు వంటి వాటితో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2014 సెప్టెంబర్ 25న ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం దేశ అభివృద్దిలో కీలక ఘట్టంగా ఉంది. భారతదేశ ఆర్థిక వృద్ధి గమనాన్ని కొనసాగించడం కోసం ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. పెట్టుబడులను సులభతరం చేయడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ది చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. వోకల్ ఫర్ లోకల్ దిశగా చేపట్టిన ఈ కార్యక్రమాలు భారతదేశ తయారు

0: సామర్థ్యాలను పెంచడమే కాకుండా ప్రపంచ వేదికపై దేశ పారిశ్రామిక ప్రగతిని చాటి చెప్పేలా రూపొందించబడ్డాయి. ఒక సందర్భంలో మేక్ ఇన్ ఇండియాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: కమ్ మేక్ ఇన్ ఇండియా, దునియాకే కిసీ భీ దేశ్ మే జాకర్ కే బేచియే, లేకిన్ నిర్మాణ యహాన్ కీజియే, మ్యానుఫ్యాక్చర్ యహాన్ కీజియే. హమారే పాస్ స్కిల్ హై, టాలెంట్ హై, డిసిప్లిన్ హై, కుచ్ కర్ గుజర్నే కా ఇరాదా హై. హమ్ విశ్వ కో ఏక్ సానుకూల అవసర్ దేనా చాహతే హై. క్యా ఆయియే, కమ్ మేక్ ఇన్ ఇండియా, ఔర్ హమ్ విశ్వ కో కహే, ఎలక్ట్రికల్ సే లేకర్ కే ఎలక్ట్రానిక్ తక్, కమ్ మేక్ ఇన్ ఇండియా, కెమికల్స్ కే లేకర్ కే ఫార్మాస్యూటికల్ తక్, కమ్ మేక్ ఇన్ ఇండియా, ఆటోమొబైల్ సే లేకర్ కే ఏగ్రో వాల్యూ ఎడిషన్ తక, కమ్ మేక్ ఇన్ ఇండియా. తాకత్ హై హమారే దేశ్ మే.
0: తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలందించిన మహాకవి గురజాడ వెంకట అప్పారావు జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించడం పట్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. గురజాడ జయంతి అయిన సెప్టెంబర్ 21వ తేదీని ఇకపై ప్రతి ఏటా రాష్ట్ర పండుగగా నిర్వహించేలా జీవోఎంఎస్ నెంబర్ 193ను అధికారికంగా ప్రభుత్వం జారీ చేసిందన్నారు. గురజాడ అప్పారావు తెలుగు భాష, సాహిత్యం, సామాజిక సంస్కరణ రంగాల్లో చెరగని ముద్ర వేశారని మంత్రి కొనియాడారు. ఉత్తర థాయిలాండ్ మీదుగా ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో కొనసాగుతూ సగటు సముద్ర మట్టానికి 9.4 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రేపు సాయంత్రం నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనంగా ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. ఆ తర్వాత ఇది క్రమంగా బలపడి తదుపరి 3-4 రోజులలో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు పయనించే అవకాశముందని చెప్పారు. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముందని వెల్లడించారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ కార్యాలయం వద్ద సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజా ఆరోగ్యం, పోషకాహార లోప నిర్మూలన, పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రాష్ట స్థాయిలో అనకాపల్లి జిల్లాకు క్రీడలలో గుర్తింపు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ కోరారు. జిల్లాలో నిర్వహిస్తున్న 6వ కూడో రాష్ట స్థాయి పోటీలను ఆమె ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, క్రీడల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. క్రీడాకారులు తమ ప్రతిభను చాటాలని సూచించారు. బాధితులకు సత్వర న్యాయాన్ని అందించడంలో వన్ స్టాప్ సెంటర్లు, ఓఎస్సి పాత్ర కీలకమని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని మాతృ శిశు విభాగంలో ఈరోజు ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ల సిబ్బంది అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, బాధిత మహిళలకు అందించే సేవలలో వేగం పెంచేందుకు వన్ స్టాప్ సెంటర్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హార్డ్వేర్ తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగంలో వినూత్న సంస్కరణలు అమలు చేస్తున్నామని దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సులో మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. తెలుగు నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలంతటితో సమాప్తం.
2: ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. విదేశమంత్రిణా డాక్టర్ ఎస్ జయశంకరేణ భూటానస్య వికాసాత్మక ప్రాథమికతానాం కృతే భారతస్య పూర్ణ సమర్థనం పుష్టితం. ద్విపక్షీయ సహయోగస్య ఉభయహిత సంబద్ధానాం విషయాణాం చ విహితా సమీక్షా. बेंगलुरुनगरे अद्य रक्षामन्त्रिणः राजनाथ सिंहस्य सान्निध्ये HAL संस्थानेन भारतीय वायुसेनायै तेजस LCA अथ HTT-40 प्रशिक्षक विमानानि समर्पयिष्यन्ते.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు సాయంత్రం, రేపు ఉదయం మేము ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం 6:35 ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో డెంగ్యూ వ్యాధి కారణాలు, నివారణ చర్యలు గురించి డాక్టర్ ఎస్ రవీంద్రరెడ్డి గారితో పరిచయం, ఇంకా సినీ భక్తి గీతాలు వింటారు. 7:05 తిరిగి 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ మరియు విజయవాడ కేంద్రాల నుంచి రిలే అవుతాయి. ఇక 7:15 పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమం.

పశుపోషణలో పశుగ్రాసాల ప్రాముఖ్యత గురించి గిద్దలూరు మండలం సంజీవరాయునిపేట పశు వైద్యాధికారి డాక్టర్ పి రామస్ రంగస్వామి గారితో పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు అనంతరం జానపద గీతాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇక ఈరోజు రాత్రి 8:00 నుండి 8:30 వరకు తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా 4వ రోజు సర్వభూపాల వాహనోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ రామకృష్ణ శేష సాయిబాబు మరియు శ్రీ ఎంజి నందన్ భట్ గారు. ఇక 8:40 చిత్రమంజరిలో ఫిలిం గీతాలు వినవచ్చు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. రాత్రి 9:30 నుండి 10:00 వరకు 20వ ఆసియా క్రీడలు స్పెషల్ ప్రోగ్రాం కర్టన్ రైజర్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రాత్రి 10:00 జానపద రంజని కార్యక్రమంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బుర్రకథ ప్రసారమవుతుంది. కథకులు శ్రీ కుంభ కోటేశ్వరరావు మరియు బృందం. ఇది మొదటి భాగం. ఇక రాత్రి 10:30 నుండి 11:00 వరకు ఆపాత మధురాలు వింటారు. రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇక రేపటి మా ప్రసారంలో ఉదయం 6:00 తిరిగి 7:00 దేశభక్తి గీతం వింటారు. 6:05 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం ప్రసారమవుతాయి. గానం శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. 6:30 సూక్తి ముక్తావళిలో పెన్నిధి కాదు దైవ సన్నిధి వ్యాఖ్యానం శ్రీ గోపాలని హరిహరరావు. 6:35 చేను ముచ్చట్లలో యూకలిప్టస్, నీలగిరి, జామాయిల్ సాగు వివరాలు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 6:55 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ మాయాజాలం శ్రీ చిన్న యోగిరెడ్డి గారి ప్రసంగం. తర్వాత 7:45 మృదుమధుర గీతమంజరి భావలహరిలో ప్రముఖ కవి శ్రీ తాపి ధర్మారావు గారి జయంతి విశేషాలు. 8:30 కృష్ణా జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రేపు ఉదయం 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనిన్ సినిమా పాటల కార్యక్రమం. ఇది మహిళా శ్రోతలకు ప్రత్యేకం, శనివారం కాబట్టి. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో వాయు కాలుష్యంతో నష్టాలు, నివారణ చర్యలు, ఈ అంశం గురించి శ్రీమతి సిహెచ్ సువర్ణకుమారి గారి ప్రసంగం. అనంతరం ధనం మూలం ఇదం జగత్ శ్రీమతి టి అరుణ గారి ప్రసంగం. ఇంకా సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇక రేపు ఉదయం 10:00 వసుధైక కుటుంబం కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ. ఇక రేపు ఉదయం 10:15 నుండి 4:50 వరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ప్రసార విశేషాలు మీరింతవరకు విన్నారు.

0: అయితే వెంటనే ఓ పోస్టు కార్డు తీసుకుని ఇలా రాయండి.
1: గీతమాలిక, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి మార్కాపురం, పిన్ కోడ్ 5233316.
0: మీ ప్రేమైన మార్కాపురం ఎఫ్ఎం 101.5 ట్యూన్ చేయండి.
1: ప్రతి మంగళ బుధవారాలలో రాత్రి 9:30 కు ఓ అరగంట పాటు అలా అలా ఆకాశములో విహరించండి.

0: பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: வரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్
3: హే నేహా ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది గ్యారంటీడ్ అడిషన్స్ 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్ ఇందులో ఆటో కవర్ కూడా ఉంది ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్
4: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ఇప్పుడు ఆరోగ్య సలహాలు ఈనాటి ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో డెంగ్యూ వ్యాధి కారణాలు నివారణ చర్యలు ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ రవీంద్రరెడ్డి గారితో పరిచయం వింటారు.
5: డెంగ్యూ వ్యాధి రాష్ట్ర ప్రజలను వణికిస్తున్నటువంటి ఈ వ్యాధి ఎలా వస్తుంది, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఎలాంటి చికిత్స తీసుకోవాలి, ఈ విషయాలను వివరించేందుకు ఈరోజు మన స్టూడియోకు మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్గా పనిచేస్తున్నటువంటి ఎస్ రవీంద్రారెడ్డి గారు ఇచ్చేశారు, వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
6: నమస్కారం అండి.
5: ప్రతి ఒక్కరూ ఇటీవల కాలంలో ఈ డెంగ్యూ వ్యాధి వస్తుంది ఒక రకమైన భయంతో వణికిపోతున్నారు. అసలు ఈ వ్యాధి కారణాలు ఎలా ఉంటాయి, ఎలా వస్తుంది ఈ వ్యాధి?
6: డెంగ్యూ వ్యాధి గురించి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ట్రీట్మెంట్ ప్రకారం ఎవరూ భయపడాల్సిన అవసరం లేదండి. కావుంటే కొన్ని ముఖ్య జాగ్రత్తలు, వ్యాధి గురించి కొంచెం అవగాహన ఉంటే త్వరగా ట్రీట్మెంట్ తీసుకొని పేషెంట్ రిలీఫ్ అవ్వచ్చు. ఎస్పెషల్గా డెంగ్యూ వ్యాధి అనేది డెంగ్యూ దోమ అనే డెంగ్యూ అనే వైరస్ వల్ల వస్తుంది. ఈ డెంగ్యూ వైరస్ 4 రకాలుగా ఉంటుంది. ఈ వైరస్ 4 వైరస్లు ఒకేసారి ఒక మనిషికి ఎఫెక్ట్ అయినప్పుడు వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదో ఒకే రకం 1, 2, 3, 4 అనే రకాలు ఉంటాయి. ఏదో ఒక రకం వచ్చినప్పుడు మాత్రం మామూలు జ్వరంలాగా వచ్చి తగ్గిపోతుంది.
5: ఇప్పుడు ఈ డెంగ్యూ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందంటారు సార్? ఇందాక మీరు చెప్పారు కదా దోమల వల్ల అని చెప్పేసి, ఎలా వ్యాప్తి చెందుతుంది, ఒకరి నుంచి ఒకరికి ఏమైనా ఇది అంటువ్యాధి? ఇది
6: ఈ డెంగ్యూ వ్యాధి ముఖ్యంగా మచ్చల దోమ లేదా టైగర్ మస్కిటో అని అంటారు. దాని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఎడిస్ ఈజిప్టై అంటారు. ఈ మచ్చల దోమ కాటు వల్ల ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది తప్ప గాలి ద్వారా కానీ నీరు ద్వారా కానీ వేరే ఇతర దోమల వల్ల కూడా ఇది వ్యాప్తి చెందదు. ఈ దోమ యొక్క విశిష్టమైన లక్షణం ఏమంటే ఇది పగటిపూట మాత్రమే కుడుతుంది, రాత్రిపూట కుట్టదు. దీని ఇది ఉండే ఆవాసాలు పర్టికులర్గా కృత్రిమ నీటి
5: నిల్వల
6: దగ్గర ఉంటుంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే మన కొబ్బరి కొట్టేసిన కొబ్బరి బొండాల్లో నీరు ఉన్న, పాత టైర్లలో నీళ్ళు ఉన్న, ఇంటి ట్యాంకుల మీద కప్పులు లేకుండా ఉన్న, లేదా చిన్న తొట్లలో నీరు అట్లే స్టాటిక్గా ఉన్న చిన్న చిన్న నీటి గుంతలు నీరు అట్లే నిల్వ ఉంటే ఈ దోమ పెరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
5: ఇప్పుడు ఈ డెంగ్యూ వ్యాధి దోమ కాటంలో వస్తుందని చెప్పారు. వ్యాధి వచ్చిన తర్వాత మనం ఎలా నిర్ధారించాలి, అంటే లక్షణాలు ఎలా ఉంటాయి, రోగి లక్షణాలు?
6: ఇంత ముందుగా చెప్పినట్టండి 3-4 రకాల వైరస్లు ఉంటాయి డెంగ్యూలో. డెంగ్యూ 1, 2, 3, 4 అని ఒక్కటే ఒక వైరస్ కానీ లేదా 2 వైరస్ కానీ ఉన్నప్పుడు, బాడీలో ఉన్నప్పుడు మామూలు జ్వరంలాగే ఉంటుంది. ఎక్కువ జ్వరం వస్తూ కొంచెం బలహీనతగా అనిపిస్తుంటుంది. జ్వరం ఒక్కోసారి ఎక్కువ సీరియస్గా రావచ్చు, ఒకసారి మామూలుగా ఉండొచ్చు. కాబట్టి ఈ జ్వరం వచ్చినప్పుడు దగ్గర డాక్టర్ చూపించుకోండి. ఎక్కడైతే హాట్స్పాట్ అంటారు, హాట్స్పాట్ అంటే ఒక ప్రాంతంలో డెంగ్యూ ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు డాక్టర్ గారి దగ్గరికి కానీ లేదా సొంత వైద్యం చేసేటప్పుడు పారాసిటమోల్ మాత్రమే వాడాలి. బ్రూఫెన్లు, నిమ్సలైడ్లు

0: అంటే మందులు, డైక్లోఫెనాక్ అంటే మందుల జోలికి పోకూడదు, ఎందుకంటే అవి కూడా రక్తాన్ని ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి పారాసిటమాల్ మాత్రమే వాడాలి, లేదా బాగా తడిగుడ్డ పెట్టి మరి తుడుస్తూ ఉండాలి. మొదటి దశ. రెండోది, నాలుగు వైరస్లు ఒకేసారి వచ్చినప్పుడు బ్రేక్ బోన్ ఫీవర్ అంటారు. బ్రేక్ బోన్ ఫీవర్ అంటే ఎముకలు విరిచేసినంత జ్వరము నొప్పి ఉంటుంది,
1: అంటే తీవ్రత ఎక్కువగా,
0: తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు. ఇంకా ఇంకా తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కళ్ళంబటి, కళ్ళల్లో సూదులు వేసినట్టు కూర్చున్నట్టు ఉంటాయి, కళ్ళని ఎర్రగా అవుతాయి. ఇది ఒక విధమైన లక్షణాలు. నెక్స్ట్
1: సార్, ఇప్పుడు ఈ డెంగ్యూ వ్యాధికి చికిత్స ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు చికిత్స?
0: డెంగ్యూ వ్యాధి చికిత్స అంటే ప్రాథమికంగా మనం చెప్పినట్టు జ్వరం మాత్రమే ఉంటే, జ్వరం మాత్రమే ఉంటే ఓన్లీ పారాసిటమాల్ మాత్రమే వేస్తాము. యాంటీబయాటిక్స్ అనేవి యూజువల్గా అవాయిడ్ చేయడం మంచిది, లేదా డాక్టర్ పర్యవేక్షణలో యాంటీబయాటిక్స్ వాడాలి.
1: ఇప్పుడు సార్, ఈ ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయి డెంగ్యూ వ్యాధి పట్ల. అది ఈ డెంగ్యూ జ్వరం వచ్చిన తర్వాత శరీరంలో తెల్ల రక్త కణాలు అనేవి పూర్తిగా పడిపోతాయని, దాన్నే ప్లేట్లెట్స్ అంటారు, మనిషి చనిపోయేందుకు అవకాశం ఉంది అని భయపడుతుంటారు, ఆందోళన చెందుతుంటారు. ఇది ఎంతవరకు నిజం?
0: ఇది చాలా వరకు భయపడాల్సిన అవసరం ఏం లేదండి. మీరు వెళ్ళేటప్పుడు ఒక నిజమైన ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం నేర్చుకోండి ఫస్ట్. వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ప్లేట్లెట్స్ అనేవి అందరూ చూడడము, అందరూ టెక్నీషియన్స్ చూడడం చేత కాదు. అట్లాంటి టెక్నీషియన్ లేని చోట మీరు ఎనలైజర్స్ అని ఉంటాయి, సెల్ కౌంటర్స్ అని ఉంటాయి, ఉన్న చోటుకి వెళ్ళి ప్లేట్లెట్స్ అనేవి చేయించుకోండి. మీకు డౌట్ ఉంటేనే చేయించుకోండి. ఒకటి, ప్లేట్లెట్స్ నార్మల్గా ఉన్నప్పటికీ పేషెంట్ ఒక్కోసారి ఇబ్బంది ఉండొచ్చు, ప్లేట్లెట్స్ తగ్గినప్పటికీ కూడా మనిషి బాగా ఉండొచ్చు. రోగి తీవ్రత అంటే మనిషి జనరల్ కండిషన్ను బట్టి మనం ట్రీట్మెంట్ మారుతూ ఉంటుందండి. పారాసిటమాల్ మాత్రలతోనే కొంతమందికి తగ్గుతుంది, కొంతమందికి సెలైన్లు, ఆర్ఎల్లు, రింగర్ లాక్టేట్స్ అట్లా పెట్టించుకుంటే తగ్గుతుంది, కొంతమందికి రక్తం ఎక్కించడానికి అవసరం రావచ్చు, మరికొంతమందికి ప్లేట్లెట్స్ ఎక్కించడం అవసరం రావచ్చు. ఇప్పటివరకు అందిన సమాచారం ఏమంటే ఎక్కువ మంది మోర్టాలిటీ అంటే ఎక్కువ మంది చనిపోవడం అంటూ జరగలేదు పర్టికులర్గా. దీన్ని ఈ అపోహలు ఉండడం వల్ల ఎక్కువగా భయపడడం జరుగుతుంది
1: సార్.
0: తర్వాత ఈ వ్యాధి గుర్తించడం అంటే ఈ వ్యాధి లక్షణాలను బట్టే మెయిన్ గుర్తించాలి. ఈ డెంగ్యూ ఫీవర్లో నాలుగు స్టేజీలు ఉంటాయి. ఒకటి డెంగ్యూ ఫీవర్ అంటే ఊరిక జ్వరం మాత్రమే వస్తుంది. డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అంటే ఒంటి మీద మచ్చలు వస్తాయి. మచ్చలు అంటే క్లాసిక్ డెంగ్యూ మచ్చలు అంటే దోమకాటులాగా మచ్చలు వస్తాయి. ఈ మచ్చలు వచ్చినప్పుడు డాక్టర్ గారిని సంప్రదించి మందులు వాడుకోవాలి. ఇంకొకటి హిమరేజిక్ ఫీవర్ అంటే అది లాస్ట్ స్టేజ్, అంటే రక్తము బాడీలో కళ్ళ నుంచి కానీ ముక్కు నుంచి కానీ రక్తం బయటకు వస్తూ ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని కలవాలి, అవసరం ఉన్నప్పుడు పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ప్లేటర్స్ అనేది ఎక్కించుకోవాల్సి వస్తుంది.
1: ఇప్పుడు సార్, ఈ దోమ కుడితే తెల్ల రక్త కణాల మీద దాడి చేస్తుంటారా, అంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంటారా, లేకపోతే రక్తం తగ్గిపోతుందంటారా?
0: వాస్తవంగా ఈ వైరస్ అనేది బోన్ మ్యారో అంటే మన మూల రక్తం ఉత్పత్తి చేసే మూల మీద ఎఫెక్ట్ వస్తుంది ఒకటి, తర్వాత రక్త నాళాల మీద దాడి చేస్తుంది ఈ వైరస్. అందువల్ల ఎముక మూలగా అంటే మజ్జ ఉంటుంది కదా, రక్తం సరఫరా అయ్యే మజ్జ, తయారయ్యే మజ్జ, ఈ మజ్జ మీద ఎఫెక్ట్ అవ్వడం వల్ల అన్ని రక్త కణాలు తయారవడం ఆగిపోతాయి. టెంపరీగా ఆగిపోవడం వల్ల అన్ని రక్త కణాలు తగ్గిపోతాయి. కానీ ఈ ప్లేట్లెట్స్ అనేది జీవితకాలం తక్కువ కాబట్టి 2 నుంచి 3 రోజులు పెట్టి జీవితకాలం ఈ ప్లేట్లెట్స్ అనేవి తొందరగా ఎఫెక్ట్ అవుతాయి. అందువల్ల రక్తం ప్లేట్లెట్స్ తొందరగా ఇబ్బంది అవుతుంది. వాస్తవంగా అన్ని వైరస్ ఎఫెక్ట్, వైరస్ వాళ్ళు ఎముక మజ్జ మీద అన్ని వైరస్లు ఎఫెక్ట్ చేస్తాయి, కానీ ఇది కొంచెం అన్నిటికంటే తీవ్రత ఎక్కువ చేస్తుంది. అదేవిధంగా రక్తనాళాల మీద కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుంది.
1: ఇప్పుడు ప్రజల్లో ఇంకొక అపోహం సార్, ఇప్పుడు ఒక ఇంట్లో ఒక వ్యక్తికి డెంగ్యూ జ్వరం వచ్చినట్లయితే మరొక వ్యక్తికి కూడా వస్తుందని చెప్పేసి భయపడుతుంటారు, ఇది ఎంతవరకు నిజం? ఇది
0: వాస్తవంగా వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉందండి, కాకుంటే జెంట్స్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, లేడీస్కు వచ్చే అవకాశం తక్కువ ఉంటుందండి. ఇది ఇందులో పక్షపాతము, స్త్రీ పురుష పక్షపాతం ఏమి లేదు, కానీ స్త్రీలు సహజంగా బట్టలు ఫుల్ కవర్డ్ దుస్తులు వేసుకుంటారు కాబట్టి పగటిపూట దోమలు కుట్టే అవకాశం ఉండదు. పురుషులు లుంగీలు, తర్వాత ప్యాంట్లు సరిగా అంటే ఫుల్ కవర్డ్ ఉండవు కాబట్టి పురుషులకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక ఇంట్లో వ్యక్తికి వచ్చినప్పుడు ఇంకో వ్యక్తికి కొంత అబ్జర్వేషన్లో ఉంచుకోవడం మంచిది.
1: అసలు ఈ డెంగ్యూ వ్యాధి రాకుండా ఎలాంటి నివారణ చర్యలు మనం తీసుకోవాల్సి ఉంటుంది, ఇళ్లలో కానీ మన చుట్టూ పరిసరాల్లో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: ఇందులో ఒకటండి, ఒకటేమో వ్యక్తిగత పరిశుభ్రత, వ్యక్తిగత శ్రద్ధ, రెండోది ఫ్యామిలీ, తర్వాత సొసైటీ. వ్యక్తిగతంగా ఏమంటే ప్రతి వ్యక్తి ఫుల్ హ్యాండ్

0: షర్ట్స్ ఫుల్ హ్యాండ్ చేసుకోవాలి. అండ్ ఆఫీస్ వెళ్ళే ఉద్యోగస్తులు అయితే షూస్ వేసుకొని సాక్స్ వేసుకుంటే కొంతవరకు నివారించగలుగుతాం. ఇళ్ళలో పిల్లలకి ఫుల్ షర్ట్స్ నైట్ ప్యాంట్స్ షర్ట్స్ వేయడం వల్ల కొంత నివారించుకోవచ్చు. ఇది వ్యక్తిగతంగా. ఫ్యామిలీ వరకు వచ్చేసరికి మన ఇంట్లో ఆర్టిఫిషియల్ పాండ్స్ అంటే ఏదన్నా మనం టైర్లు కానీ పాత తీసేసిన టైర్లు కానీ లేదా కొబ్బరి బోండం ఉంటే వాటిని పూర్తిగా వాటిని కొట్టేసి లేదా తీసి పక్కన వేసి తగలబెట్టడం ఏదో ఒకటి చేసేయాలి. లేదా ఇంకా ఇంట్లో ఏమన్నా ట్యాంకులు సరిగా క్లీన్ చేయలేదు లేదా వాటిల్లో దోమలు ఉన్నాయనుకుంటే వాటిని వెంబడే క్లీన్ చేసుకొని వాటర్ పోసుకోవాలి. ఇది ఇంకా సొసైటీ అంటే సోషల్ మొత్తం ఒక ఏరియా చూసుకుంటే అక్కడ వర్షపు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ఈ పక్కన ఏమైనా చిన్న చిన్న పెళ్ళిళ్ళు వీటిల్లో నీళ్లు వేసి వదిలేస్తుంటారు, ఆ నీళ్ళన్నీ తీసేసి క్లోరినేషన్ అవి చేసుకొని కొంత కిరోసిన్ అయిపోతే చల్లుకుంటుంటే కొంతవరకు ప్రివెంట్ చేసేయచ్చు.
1: అట్లాగే ఈ డెంగ్యూ వ్యాధి వస్తే చాలా ఖర్చు అవుతుంటారు, ఒక్కొక్కరు 40,000 50,000 అవుతుంటారు. ఇది ఎంతవరకు నిజం?
0: ఇది ఖచ్చితంగా వ్యాధి పరిస్థితిని బట్టి ఉంటుందండి. మనిషి అంటే ఇప్పుడు ఉదాహరణకు మన మార్కాపురం ఒంగోలు పరిస్థితి తీసుకుంటే ఇక్కడ ఒక డాక్టర్కు టైం ఇవ్వట్లేదు ఎవరు. వాస్తవంగా ఈ టైం ఇస్తే పలానా టైంలో అబ్జర్వేషన్ పెట్టి చూసుకోవచ్చు. ఈ టైం టెన్షన్ పెంచేసరికి డాక్టర్ కూడా టెన్షన్లో ఉంటారు. సో మా సేఫ్ కోసం మేము కూడా హయ్యర్ సెంటర్కి రెఫర్ చేస్తుంటాం. సో హయ్యర్ సెంటర్స్కి రెఫర్ చేసినప్పుడు కార్పొరేట్ వాళ్ళు ఎట్లాగూ దే వోంట్ కీప్ క్వైట్. వాళ్ళు సహజంగా వాళ్ళ విధానంలో ఉంటారు వాళ్ళు.
1: సో మరి మీరు ఇంతవరకు మా శ్రోతలకు ఈ డెంగ్యూ వ్యాధి పట్ల అపోహలు, ఒకవేళ వస్తే ఎలాంటి చికిత్స తీసుకోవాలి, ఈ విషయాలను తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. నమస్కారం అండి.
0: మీ ఆకాశవాణి వాళ్ళకి చాలా ధన్యవాదాలండి. ఈ ఇంకా నాకు కొన్ని చెప్పాలని ఉంది. ఏదైనా సలహాలు ఏమైనా సూచనలు కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటాను. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా ఏ రోజున ఉన్నప్పుడు వచ్చి అడగండి, ఇబ్బంది ఏమీ లేదు. ఎనీ టైం రండి, అపోహలు ఉన్నా చెప్తాను. ఎక్కడికి వెళ్ళాలి లేదా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా నేను చెప్పి మీకు క్లారిఫై చేస్తాను. మన ఏరియా ఆసుపత్రిలో కూడా డెంగీ ఒకవేళ అని మాకు డౌట్ వస్తే డెంగీ స్ట్రిప్ అని ఉంటాయి టెస్టులు, మన దగ్గర ఉన్నాయి, చేపిస్తాను. చాలా ధన్యవాదాలండి.
2: మీరు ఇంతవరకు డెంగ్యూ వ్యాధి కారణాలు, నివారణ చర్యలు ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ రవీంద్రరెడ్డి గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు కొన్ని సినీ భక్తి గీతాలు వింటారు. ముందుగా దేవుళ్ళు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడుతున్న పాట

సినీ భక్తి గీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం సాయంత్రం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్క పెద్ద మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తు అనే అంశంపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్నారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. శ్రీరాముని కథ భారతదేశానికే పరిమితం కాదని, ఆసియా అంతటా విస్తరించి ఉందని, కేరళంలో జరిగిన ఒక ఇతిహాసం అనేక కథలు అనే సదస్సులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. నకిలీ నాసిరకం విత్తనాలను అరికట్టేందుకు

కఠినమైన కొత్త విత్తన చట్టం తీసుకురానున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో పర్యావరణం, వాతావరణ గతిశీలత భవిష్యత్తు అనే అంశంపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును జాతీయ హరిత ట్రిబ్యునల్ నిర్వహిస్తోంది. ఇందులో పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు హైకోర్టుల న్యాయమూర్తులు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు పాల్గొంటారు. వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నత ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే 17 దేశాల నుంచి ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయ ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. ఈ సదస్సు న్యాయపరమైన విధానాలు, శాస్త్రీయ పరిజ్ఞానం, పర్యావరణ పరిపాలన పద్ధతులు, సంస్థాగత అనుభవాలపై చర్చిస్తారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సెమీకాన్ ఇండియా 2026 ఫైర్ సైడ్ చాట్లో పాల్గొన్న వైష్ణవ్, మేధో సంపత్తిని కాపాడడం నుండి భారతదేశంలో ఎండ్ టు ఎండ్ ఉత్పత్తులను డిజైన్ చేసేందుకు గ్లోబల్ కంపెనీలను ప్రోత్సహించడం వరకు సెమీకండక్టర్ పరిశ్రమలో నమ్మకం అత్యంత కీలకమైనదని అన్నారు. 10 ఏళ్ల కాలంలో 85,000 మంది సెమీకండక్టర్ డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వాలని భారత్ లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 4 సంవత్సరాల్లోనే 70,000 మందికి శిక్షణ పూర్తి చేసినట్లు వైష్ణవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఇప్పుడు చిప్లను డిజైన్ చేసి టేప్అవుట్ చేస్తున్నారని మంత్రి తెలిపారు. దాదాపు 400 ఇంజనీరింగ్ కళాశాలలకు పరిశ్రమ స్థాయి ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ టూల్స్ అందుబాటులో ఉన్నాయని, ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 చిప్ డిజైన్, ముడి పదార్థాలు, ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ టెస్టింగ్, మార్కింగ్ ప్యాకేజింగ్, పరిశోధన అభివృద్ధి స్టోరేజ్ అనే 6 కీలక రంగాలపై దృష్టి సారిస్తోందని ఆయన తెలిపారు. ఈ సెమీకండక్టర్ రంగం ద్వారా 100,000కు పైగా ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీరాముని కథ భారతదేశానికి పరిమితం కాదని, ఇది ఆసియా అంతటా విస్తరించి ఉందని, పల్లెలు నగరాలు రెండింటిలోనూ ప్రతిబింబిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు అన్నారు. కేరళలోని కొచ్చిలో జరిగిన ఒక ఇతిహాసం అనేక కథలు అనే సదస్సులో రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని జన్మభూమి మలయాళ దినపత్రిక నిర్వహించింది. రామాయణం ప్రజల దైనందిన జీవితంలో ఆధ్యాత్మిక ఆచారాలలో లోతుగా పాతుకుపోయిందని మంత్రి అన్నారు. అలాగే నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన పనులను ప్రస్తావిస్తూ 2014 నుండి దేశం అనేక సవాళ్లను అధిగమించిందని అన్నారు. కోవిడ్-19 మహమ్మారి, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన యుద్ధాలు అనేక దేశాల అభివృద్ధిని ప్రభావితం చేశాయని, అయినప్పటికీ భారతదేశం ముందుకు సాగుతూ ప్రపంచవ్యాప్తంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు 20వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా మోదీ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 45 ప్రదేశాల్లో నిర్వహించబడుతుంది. కొత్తగా నియమితులైన అభ్యర్థులు రెవెన్యూ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ మొదలైన భారత ప్రభుత్వ వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో చేరనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో టెలిఫోన్లో మాట్లాడారు. ఇంధనం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడి, ఆరోగ్యం వంటి రంగాల్లో భారత్, యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరు దేశాల నేతలు చర్చలు జరిపారు. బ్రిక్స్ అధ్యక్షతలో భారత్ విజయవంతంగా రాణించినందుకు యుఏఈ అధ్యక్షుడు ప్రధానమంత్రికి అభినందనలు తెలిపారు. అలాగే ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా యుఏఈ అధ్యక్షుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ రాసిన ఒక వ్యాసాన్ని పంచుకున్నారు. ప్రధానమంత్రితో కలిసి పనిచేసిన తన అనుభవాన్ని ఈ వ్యాసం తెలుపుతోంది. పెద్ద కలల ప్రాముఖ్యత, సాకారం చేయడంలో సంస్కరణల పాత్రను ఈ వ్యాసం వివరిస్తుంది. ఈ కార్యక్రమం ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ప్రాథమిక మౌలిక సదుపాయాలలో ఫలితాలను మెరుగుపరిచిన విషయాన్ని ఈ వ్యాసం తెలిపింది. వివిధ సంస్కరణలు భారతదేశాన్ని పౌరులకు, వ్యాపారాలకు ఎలా సులభతరం, సరళతరం, సమర్థవంతం చేశాయో ఇది వివరిస్తుంది. భారతదేశంలోని స్వీడిష్ ఛాంబర్ ఆఫ్ కామర్స్

నిర్వహించిన తాజా బిజినెస్ క్లైమేట్ సర్వే 2026లో 40కి పైగా ప్రపంచ మార్కెట్లలో వ్యాపార వాతావరణం పరంగా భారత్ మొదటి స్థానంలో నిలిచిందని పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒక సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ప్రపంచ అస్థిరతల నడుమ స్థిరత్వం, వృద్ధి, వ్యాపార సౌలభ్యం విషయంలో దేశ వ్యాపార వాతావరణం ఒక ఉన్నత ప్రమాణాన్ని నెలకొల్పుతోందని ఆయన అన్నారు. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన దక్షిణ మండల వ్యవసాయ ప్రాంతీయ సదస్సు 2026 విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. దేశంలో ఉన్న విభిన్న ఆగ్రో క్లైమాటిక్ మండలాల పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అండగా నిలిచేందుకే ఈ ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దక్షిణాదిలోని 100కు పైగా జిల్లాల్లో ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గడంతో తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల కోసం ప్రణాళికలు, ప్రత్యేక విత్తన బ్యాంకును సిద్ధం చేశామని వెల్లడించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది.

0: సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. ఆలోచనలు, సృజనాత్మకత, సంస్కృతి, ఆవిష్కరణలు, మేధో సంపత్తి ఈ అభివృద్ధికి చోదక శక్తులుగా ఉన్నాయని ఆయన అన్నారు. హర్యానాలోని సోనిపట్లో ఓపీ ఆండల్ గ్లోబల్ యూనివర్సిటీలో జరిగిన జిందాల్ పాలసీ కాన్క్లేవ్లో భాగంగా నిర్వహించిన చట్టం, విధానం, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ అనే సెమినార్లో డాక్టర్ మురుగన్ యువతను ఉద్దేశించి ప్రసంగించారు. సినిమాలు, సంగీతం, గేమింగ్, యానిమేషన్, డిజైన్, పబ్లిషింగ్, అడ్వర్టైజింగ్, డిజిటల్ కంటెంట్ వంటి రంగాలు ఉద్యోగాలకు, వ్యవస్థాపకతకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని మురుగన్ అన్నారు. రాజ్యసభ ఎంపీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిబ్ నబిన్ మీహార్ వరదల సహాయార్థం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధికి తన 3 నెలల జీతం నుండి 635,000 రూపాయలను విరాళంగా అందించారు. సహాయ చర్యల కోసం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం బృందాలను మోహరించినట్లు, అలాగే సహాయ శిబిరాలు, సామూహిక వంటశాలలు, వైద్య సౌకర్యాలు, పశువుల మేత కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈరోజు కాశ్మీర్లోని గందర్బల్ నుండి పవిత్రమైన వార్షిక హర్ముఖ్ గంగ్బల్ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. దీనిని శాశ్వత విశ్వాసం, భక్తి, భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా అభివర్ణిస్తూ, హర్ముఖ్ గంగ్బల్ యాత్ర వంటి ఆధ్యాత్మిక ప్రయాణాలు దేశ ఐక్యతను, సామూహిక చైతన్యాన్ని బలపరుస్తాయని లెఫ్టినెంట్ గవర్నర్ అన్నారు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోని కోహట్ జిల్లాలో ఈరోజు ఒక మసీదు సమీపంలో జరిగిన పేలుడులో 15 మంది మరణించగా 50 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. శుక్రవారం ప్రార్థనల సమయంలో ఈ పేలుడు సంభవించిందని, దీనివల్ల మసీదు సమీపంలో ఒక గొయ్యి ఏర్పడిందని పోలీసులు తెలిపారు. పోలీసు అధికారుల ప్రకారం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రేపు జపాన్లోని నగోయాలో జరగనున్న ఆసియా క్రీడల్లో 2 సార్లు ఒలింపిక్ పతకాలు గెలుచుకున్న మను బాకర్, తేజేందర్ పాల్ సింగ్ తూర్లు జాతీయ జెండాతో భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు. కాగా మను బాకర్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో 2 కాంస్య పతకాలు గెలుచుకోగా, తేజేందర్ పాల్ షాట్పుట్లో వరుసగా 3వ సారి స్వర్ణ పతకం లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. రేపటి నుండి అక్టోబర్ 4 వరకు కొనసాగే 20వ ఆసియా క్రీడలు 37 విభాగాల్లో 500 భారత క్రీడాకారులు పాల్గొన్నారు. కాకపోతే మడమ గాయం వల్ల ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా ఈసారి ఆడలేకపోవడం గమనార్హం. స్టార్ షెట్లర్ పీవీ సింధు బ్యాడ్మింటన్ జట్టుకి, మీరాభాయ్ చాను వెయిట్ లిఫ్టింగ్ విభాగానికి, మనుబాకర్ షూటింగ్ జట్టుకి, లవ్లీనా అమన్ షరావత్ బాక్సింగ్ విభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తు అనే అంశంపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్నారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. ఇప్పుడు పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి పాడి పంటలు కార్యక్రమంలో పశుపోషణలో పశుగ్రాసాల ప్రాముఖ్యత గురించి గిద్దలూరు మండలం సంజీవరాయనుపేట పశు వైద్యాధికారి డాక్టర్ పి రామరంగస్వామి గారితో పరిచయం, ఇంకా జానపద గీతాలు వింటారు. ముందుగా వినండి పశుపోషణలో పశుగ్రాసాల ప్రాముఖ్యత. ఈ అంశం గురించి గిద్దలూరు మండలం సంజీవరాయునిపేట పశు వైద్యాధికారి డాక్టర్ పి రామరంగస్వామి గారితో పరిచయం చేస్తున్నవారు శ్రీ పివి నరసింహారావు.
2: రైతు సోదరులకు నమస్కారం. ఇవాళ కార్యక్రమంలో పశుపోషణలో పశుగ్రాసాల ప్రాముఖ్యత ఈ అంశం గురించి తెలియజేయడానికి గిద్దలూరు మండలం సంజీవరాయునిపేట పశు వైద్యాధికారి డాక్టర్ పి రామరంగస్వామి గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్.
3: నమస్కారం సార్.
2: సార్, ముఖ్యంగా పాడి పంట అంటూ ఉంటాం, పంటతో పాటి పాడి, పాడితో పాటి పంట. ఈ పాడి మంచి దిగుబడి రావాలి, మంచి లాభాలు రావాలి, పశుపోషకులకు మంచి ఆదాయం గడించాలి అంటే పశుగ్రాసాలు చాలా ముఖ్యం. మరి ఇందులో భాగంగా ఈరోజు మనము ఈ పశుపోషణకు సంబంధించి పశుగ్రాసాల ప్రాముఖ్యత గురించి తెలియజేయడానికి మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా పశుగ్రాసాల ఎంపిక గురించి ముందుగా తెలియజేయండి సార్.
3: సరే సార్. పశుగ్రాసము అనగానే

0: మన రైతాంగానికి వెంటనే స్ఫురించేది వరిగడ్డి, జొన్న, సజ్జ మొదలైన తృణధాన్యాలు మరియు నూపిన తర్వాత లభ్యమయ్యే ఎండుచప్ప మరియు వరిగడ్డి. వరిగడ్డి మరియు ఎండుచప్పలో పశువులకు కావలసిన పోషక పదార్థాలు చాలా తక్కువ. అంతేగాక జీర్ణం కాని భాగం ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే కొంచెం పాలిచ్చే పశువు అయితే రైతు యొక్క తాహతను బట్టి మిశ్రమ దాణా వాడడం జరుగుతున్నది. ఈ మిశ్రమ దాణాల్లో ఉపయోగించే జొన్నలు, మొక్కజొన్నలు, సజ్జలు ప్రజల ఆహారమైనందున ముందు ముందు వీటిని ఉపయోగించి పశువుల దాణాలు తయారు చేసుకోవడం చాలా కష్టమవుతుంది. తద్వారా పాల ఉత్పత్తి వ్యయం పెరిగి పాడి పరిశ్రమ కుంటుపడుతుంది. అలా కాకుండా నాణ్యమైన పశుగ్రాసలను పండించుకొని శాస్త్రీయ పద్ధతులతో పశువులకు మేపినట్లయితే అధిక పాల ఉత్పత్తి సాధించడమే కాకుండా మనం ఉత్పత్తి చేసే పాలకు రేటు గిట్టుబాటు అవుతుంది. రైతులు తమ అవసరాలకు సరిపడే రీతిలో ఉన్న వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ ఎలాంటి పశుగ్రాసలు ఎంపిక చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పాడి పశువుల సంఖ్య మరియు పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి ఒకటి లేదా రెండు పాడి పశువులు కలిగిన సన్నకారు రైతు మరియు చిన్నకారు రైతులు తమ పొలం మరియు ఇంటి చుట్టూ సుబాబుల్ లేదా అవిషే లాంటి పశుగ్రాస చెట్ల రకాలను వేస్తే రోజుకు 10 నుంచి 12 కిలోల పచ్చిమేత సంవత్సరం పొడవునా లభిస్తుంది. వ్యవసాయ భూమిని మనుషుల అవసరాలకు ఉపయోగించుకుంటూనే పాడి పశువులు ఎక్కువగా ఉన్నప్పుడు తప్పనిసరిగా రైతులు తమకున్న భూమిలో పశుగ్రాస సాగుకే కొంత భూమిని కేటాయించాలి. 1/2 ఎకరా భూమిలో నీటి ఆధారంగా పండించే పశుగ్రాసాలతో 2 పశువులను లాభసాటిగా పోషించుకోవచ్చు. వాణిజ్య స్థాయిలో పాడి పరిశ్రమ స్థాపించే రైతులు తమకు అందుబాటులో ఉన్న వనరులను ముఖ్యంగా భూవసతి, నీటి వసతులకు అనుగుణంగా పాడి పశువులు ఉంచుకోవాలి. వాణిజ్య స్థాయి అంటే 50 నుంచి 100 పాడి పశువుల రైతులు. వీరు నీటి వసతితో ఏడాది పొడవునా కోతకు వచ్చే నేపియర్ పశుగ్రాస రకాలను బట్టి కోవన్, కోటు, కోత్రీలను ఎంపిక చేసుకోవాలి. పశువులకు పచ్చిమేత వేసేటప్పుడు గడ్డి జాతి మరియు కాయజాతికి చెందిన పశుగ్రాసాలు 3:1 నిష్పత్తిలో ఉన్నట్లయితే పశువుకు సమతుల్య ఆహారం అవుతుంది. కావున కాయజాతి పశుగ్రాసాలైనటువంటి లూసన్, అలసంద, అనుములు, హెడ్జ్ లూసన్ స్టైల్లో కూడా ఇలాంటి వాటిలో వాడాల్సి ఉంటుంది. పెద్ద స్థాయిలో పాడి పరిశ్రమ చేపట్టిన రైతులు పశుగ్రాస సాగుకు అవకాశమైన ప్రతిదీ చేసి తీరాలి. వర్షాధారంగా పశుగ్రాస సాగును ఆఫ్రికన్ టాల్ రకపు మొక్కజొన్న అయినటువంటి SHG 59/3, 898, PC 23 లాంటి వాటిని చేపట్టి పశుగ్రాసం నిల్వ చేసుకుని వేసవి మాసంలో పశువులకు మేపితే సంవత్సరం పొడవునా పాల దిగుబడి తగ్గదు మరియు పాల వ్యాపారం కూడా లాభసాటిగా ఉంటుంది. పచ్చిమేత కేవలం పాలిచ్చే పశువులకే కాదు, పెయ్యదుడులకు, చూలుతో ఉన్న వాటికి మరియు ఇతర పశువులకు కూడా అవసరం. పచ్చిమేతను మేపితే విటమిన్ ఏ లోపం రాదు, పశువులు ఆరోగ్యంగా ఉండి సకాలంలో ఎదకు వచ్చి పాల దిగుబడి కూడా బాగా ఉంటుంది.
1: పశుపోషణలో పశుగ్రాసాల ప్రాముఖ్యతలో భాగంగా ముందుగా మనము పశుగ్రాసాల ఎంపిక గురించిన వివరాలు తెలియజేశారు. బావుంది సార్, ఇందులోనే మరి మీరు మాట్లాడేటప్పుడు మీ మాటలలో నీటి వసతి గురించి కూడా వచ్చింది. నీటి వసతి గురించి ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు తెలియజేయండి సార్.
0: పశుగ్రాస ఎంపికలో నీటి వసతి ముఖ్య పాత్ర వహిస్తుంది. నీటి పారుదల సక్రమంగా ఉండి భూమిని కేవలం పశుగ్రాస సాగుకే కేటాయించినచో పెరెన్యల్ రకపు పశుగ్రాస పంటను వేసుకోవాలి. పెరెన్యల్ రకం ఒకసారి వేసుకుంటే 3 లేదా 4 సంవత్సరాల వరకు పచ్చిమేత దిగుబడి పొందవచ్చు. ప్రతి 45 రోజులకు ఒక కోత వస్తుంది. కొన్ని రకాలు 3-4 సంవత్సరాలే కాకుండా అసలు ఎప్పటికీ దున్ని మళ్ళీ వేసుకోవడం అవసరం లేదు. ఈ పెరెన్యల్ రకాలకు నీటి వసతి ఉండాలి. నీటి వసతి లేకపోయినా వర్షాధారం మీద కొన్ని రకాలు వేసుకోవచ్చు, కానీ అవి వర్షాకాలం 4 లేక 5 కోతలు వస్తాయి, తర్వాత ఎదుగుదల లేకుండా అలా ఉండిపోతాయి కానీ చావు. మళ్ళీ వర్ష ఋతువు వచ్చి వర్షాలు పడడం మొదలుగానే చిగురించి ఎదుగుతాయి. ఈ పెరెన్యల్ రకాల్లో ముఖ్యమైనవి హైబ్రిడ్ నేపియర్ అయినటువంటి కోవన్, కోటు, కోత్రి వెరైటీ, గినీ గడ్డి, పేరాగడ్డి మరియు లూసన్. నీరు నిలిచే ప్రాంతాల్లో మరియు మురుగు నీరు నిలిచే ప్రదేశాల్లో పండించడానికి అనువైన రకం పేరాగడ్డి. ఇకపోతే వర్షాధారంగా సీజనల్స్ పశుగ్రాస సాగును చేపట్టాలి. సీజనల్స్ అంటే ఏటా భూమిని దున్ని వేసుకోవాలి. ఇందుకు ముఖ్యమైనవి జొన్న రకాలు, మొక్కజొన్నలు మరియు సజ్జ రకాలు. పశుగ్రాసాల ఎంపికలో ఏ పరిస్థితుల్లో ఎలాంటి పశుగ్రాసాలు నాటుకోవాలంటే తోటలలో చెట్ల నీడల్లో అయితే గిన్నె గడ్డి లేదా స్టైలో గడ్డి వాడచ్చు. అదే మిశ్రమ పంటగా అయితే అలసంద, స్టైలో వాడచ్చు. అదే చౌడు భూముల్లో అయితే రోడ్స్ గడ్డిని, తక్కువ వర్షపాతం గల ప్రాంతాలకైతే సజ్జ, నల్లరేగడి భూముల్లో అయితే ఆఫ్రికన్ టాల రకపు మొక్కజొన్న అయినటువంటి SHG, ఎర్ర భూములు, తేలికపాటి భూములకైతే ఏకవార్షికాలైనటువంటి

0: ఎస్ఎస్జి, ఎంపీచారి, సజ్జరకాలు, స్టైలో లాంటి బహువార్షికాలు నాటుకోవచ్చు. అదే బంజరు పడావు భూములు అయితే స్టైలో అన్యన్ గడ్డి లాంటివి వాడవచ్చు. అదే నీరు నిల్వ ఉండే భూముల్లో అయితే పేరాగడ్డి, ఎండు మేతగా నిల్వ చేయటకు వరిగడ్డి, జొన్న చొప్ప, మొక్కజొన్న చొప్ప, జనుము, అన్యన్ గడ్డి, గిన్నిగడ్డి అనేది ఎక్కువ ఉపయోగపడతాయి. అదే సైలేజ్ అంటే పాతరగడ్డిగా వాడటకైతే జొన్న, మొక్కజొన్న, నేపియ రకాలు ఉపయోగపడతాయి. యూరియాతో సుపోషణం చేసుకోవడానికైతే వరిగడ్డి, ముక్కలుగా నరికిన జొన్న చొప్ప, మొక్కజొన్న చొప్ప లాంటివి ఉపయోగపడతాయి. అదే చాపింగ్ చేసి ముక్కలుగా నరికి మేపుటకైతే జొన్న, సజ్జ, మొక్కజొన్న రకాలు బాగా ఉపయోగపడతాయి అన్నమాట.
1: ఓకే సార్, మరి నీటి వసతి ఎలా ఉండాలి, ఏమేమి రకాలు చేసుకోవచ్చు అనే విషయం చెప్పారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పినటువంటి పసుపు రాశాల ఎంపికలు అయితేనేమి, నీటి వసతికి సంబంధించి అయితేనేమి, పసుపు రాశాల రకాలు కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు మీరు కొన్ని ఉదాహరణ కొన్ని రకాలు చెప్పారు, వీటికి సంబంధించినటువంటి పసుపు రాశాల రకాలు ఏమేమి ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని వాటిని మనము చేసుకోవచ్చు?
0: పసుగ్రాసాలలో 4 రకాలు ఉన్నాయండి. 1 ధాన్యపు జాతి రకాలు, 2 కాయజాతి రకాలు, 3 గడ్డి జాతి రకాలు, 4 చెట్లు. ఈ ధాన్యపు జాతి రకాలలో ఎంపీచారి, PC23, ఎస్ఎస్జి లాంటి జొన్న రకాలు, హైబ్రిడ్ F2, గంగా 5, ఆఫ్రికన్ టాల్ లాంటి మొక్కజొన్న రకాలు, సజ్జలు లాంటివన్నీ ధాన్యపు జాతి రకాల కిందకి వస్తాయి. అలానే కాయజాతి రకాల్లో అయితే అలసంద, లూసర్, బర్సీం, గోరుచిక్కుడు, జనుము, పిల్లిపెసర, ఉలువ, ఫీల్డ్ బీన్స్, సిరాట్రో, హెడ్జ్ లూసన్ లాంటివి కాయజాతి రకాలుగా మనం పేర్కొనవచ్చు. అలానే ఈ గడ్డి జాతి రకాల్లో కోవన్, కోటు, కోత్రి లాంటి నేపియ రకాలు, APBN2, NB21 లాంటి నేపియ రకాలు, పారాగడ్డి, గిన్నిగడ్డి, మక్కుని, స్టైలో హెమాట, అంజన్ గడ్డి లాంటివన్నీ గడ్డి జాతి రకాలుగా పేర్కొనడం జరిగింది. ఈ చెట్లలో అయితే అవిష, సుబాబోబు లాంటి చెట్లు కూడా మన ఇంటి చుట్టూ నాటుకోవచ్చు.
1: ఇవి ముఖ్యమైనటువంటి కొన్ని రకాలు పశుగ్రాసాలకు సంబంధించి. ఓకే బాగుంది సార్. అయితే ఇప్పుడు ఇట్లనే కాకుండా ఈ పశుపోషణలో పశుగ్రాసాల ప్రాముఖ్యతలో భాగంగా పచ్చిక బయళ్ళు అభివృద్ధి గురించి కూడా తెలియజేయండి సార్.
0: పశుపోషణలో సుమారు 60-70% ఖర్చులు మేపుపైన అవుతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు పశుగ్రాసాల సాగుకు కేటాయించే భూమి చాలా తక్కువ. కేవలం 3.5 లక్షల హెక్టార్ల మాత్రమే పశుగ్రాసం సాగు చేయబడుతున్నది. దీనికి ముఖ్య కారణం రైతులందరూ వాణిజ్య పంటలపై మొగ్గు చూపడమే. మన రాష్ట్రంలోని పశు సంపదకు సాలిన 5.4 కోట్ల మెట్రిక్ టన్ల పశుగ్రాసం అవసరం కాగా ప్రస్తుతం 4 కోట్ల మెట్రిక్లు మాత్రమే లభ్యమవుతున్నది. ఈ కొరతను అధిగమించడానికి బంజరు భూముల్లో, చౌడు భూముల్లో మరియు ఇతర నిస్సారవంతమైన భూముల్లో పచ్చిక బయళ్ళను అభివృద్ధి చేయడానికి ఎంతైనా అవసరం. పచ్చిక బయళ్ళ అభివృద్ధికి అనువైన పశుగ్రాసాలు స్టైలో హెమాట, అంజన్ గడ్డి రెండు కలిపిన పచ్చిక బయళ్ళు పెంచడం వలన పశువులకు సమతుల్యమైన మేపు ఏర్పాటు చేయవచ్చు. ప్రస్తుతం ఈ విత్తనాలను వెదజల్లి సాగు చేసే ఆచారం ఉంది. ఇట్లు చేసినంత విత్తనం వృధా అవుతుంది మరియు మొక్కలు బంజరు భూమిలో కలుపు మొక్కలు తగ్గి తట్టుకోలేక క్షీణించబోతాయి. కలుపు మొక్కలు ఏరి వేసి తర్వాత విత్తనాలు నేల ఉపరితలంలో ఉండునట్టు చెల్లాలి. దున్నుటకు వీలు కాంచో పశువులకు పచ్చిక బయలు అభివృద్ధి చేయు ప్రదేశంలో తిరుగాడినట్టు చేయాలి. పశువులు డెక్కలు తగ్గడానికి గురైన భూమిలో విత్తనాలు వెదలాలి. వర్షాధారంగా పెరిగే ఈ పశుగ్రాసాలను 50 రోజులకోసారి 4-5 కోతలు కోయవచ్చు. ఆ తర్వాత కోయకుండా వదిలించో విత్తనాలు వాటిని వదిలబడి తదుపరి కాలంలో అధిక దిగుబడి వచ్చును. పచ్చిక బయలను అభివృద్ధిపరచడం వల్ల భూమి కోత అరికట్టవచ్చు. నత్రజని బుడిపులు వేళ్లలో ఉండడం వల్ల భూమి సారవంతమై బలవద్ధక పశుగ్రాసం లభించును. పనికిరాని భూములు, బంజరు భూములను కూడా పశుగ్రాస సాగులోకి తేవచ్చును. మేకలు, గొర్రెల పోషణకు అత్యుత్తమం. పచ్చిక బయళ్ళలో వర్షాధారంగా త్వరితంగా పెరిగే గడ్డి, కాయజాతి పశువులను ఎన్నుకొని వాటిని సాగు చేసినట్లయితే 50% వరకు పశుగ్రాసం కొరతను అధిగమించవచ్చు. సెహిమా, ఎట్రోపోగాన్, సుబాబుల్, యాపి మొదలైన గడ్డి రకాలతో కూడా పచ్చిక బయళ్ళను అభివృద్ధి చేసుకోవచ్చు.
1: ఈ పచ్చిక బయళ్ళ అభివృద్ధి గురించి కూడా చెప్పారు, బాగుంది సార్. అయితే మనము ఈ పశుపోషణలో పశుగ్రాసాల ప్రాముఖ్యతలో మరి మిశ్రమ పంటలుగా కూడా కొన్ని పశుగ్రాసాలు ఉన్నాయి సార్, వాటి గురించి వివరాలు తెలియజేయండి.
0: ఈ కొబ్బరి తోటలు, మామిడి తోటలు మరియు ఇతర పండ్ల తోటలు లాంటి వాణిజ్య పంటలు పెంచే రైతులు తమ పశువులకు అవసరమైన పశుగ్రాసం తోటల మధ్య పెంచుకున్నట్లయితే వాణిజ్య పంటల ద్వారా వచ్చే ఆదాయమే కాక పాడి పశువులు మరియు ఇతర పశువుల ద్వారా కూడా ఆదాయం పొందవచ్చు. ఈ విధముగా మిశ్రమ పంటలుగా పశుగ్రాసాన్ని పెంచుకున్నట్లయితే పశుగ్రాసానికి ప్రత్యేకంగా భూమిని కేటాయించడం అవసరం లేదు. మంచి పోషక విలువలు గల పశుగ్రాసం పొందవచ్చు. భూమి వినియోగం కూడా సంపూర్ణంగా జరుగుతుంది. భూమి కూడా సారవంతమవుతుంది. వీటికి అలసంద, జనుము, పిల్లిపెసర పశుగ్రాసాలు చెరుకు తోటలో కూడా సాగు చేసుకోవడం మంచిది. మొత్తం

0: పది నుంచి 15 కిలో విత్తనాలు సరిపోతాయి. వీటిని జొన్న, వేరుశనగ పంటల మధ్య సాగుకు అనువైన మిశ్రమ పంటలుగా అలసంద, పిల్లి పెసర వంటి పశుగ్రాసాలు, జొన్న, వేరుశనగ పంటలతో సాగు చేసుకోవచ్చు. సుబాబుల్, అవిషే లాంటి చెట్ల మధ్య సాగుకు అనువైన మిశ్రమ పంటలుగా అంజన్ గడ్డి, స్టైలో జాతి పశుగ్రాసాలు, సుబాబుల్, అవిసి చెట్ల మధ్య మిశ్రమ పంటలుగా పండించుకోవచ్చు. ఈ మిశ్రమ పంటల సాగులో లాభాలంటే పశుగ్రాసం గుబురుగా పెరిగి అధిక దిగుబడినిచ్చును, ప్రత్యేకంగా ఎరువులు వాడిన అవసరం ఉండదు, తక్కువ ఖర్చుతో పశుగ్రాసం దిగుబడి ముఖ్య పంటలతో పాటు పొందవచ్చు, మిశ్రమ పశుగ్రాస పంటలకు ప్రత్యేకంగా నీటి తడి పెట్టడం అవసరం ఉండదు. మిశ్రమ పండ్లు సాగు చేసుకోవడం వల్ల పశువులకు కాయజాతి మరియు ధాన్యజాతి పశుగ్రాసం సరైన మోతాదులో లభించదు. ఇలా మిశ్రమంగా పండించినటువంటి పశుగ్రాసాలు సుమారుగా 50 నుంచి 60 రోజులు కోసుకోవచ్చు. మిశ్రమ పండ్లు పచ్చి మెతగా ఉపయోగపడి కాకుండా జొన్న, మొక్కజొన్న నుండి కూడా చొప్ప లభిస్తుంది. ఈ చొప్పను ఎండుగడ్డిగా నిల్వ చేసుకున్నట్లయితే పశుగ్రాస కొరత ఉన్నప్పుడు మేపుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ మిశ్రమ పండ్లను సారవంతమైన భూముల్లోనే కాకుండా గ్రామ శివార్లోని బంజరు భూములు, సాగు చేయడానికి వీలు కాని భూముల్లో కూడా సమిష్టిగా రైతులు పండించుకున్నట్లయితే వీటిపై మంచి ఆదాయం పొందవచ్చు.
1: ఓకే సార్, మిశ్రమ పంటలుగా కూడా పశుగ్రాసాల గురించి చక్కగా చెప్పడం జరిగింది. మరి ఇందులోనే అంతర పంటలుగా కూడా కొన్ని పశుగ్రాసాలు సాగు చేసుకోవచ్చు సార్? మరి పశు పోషకులు వాటి వివరాలు ఏంటి అంటారు?
0: మన రాష్ట్రం ముఖ్యంగా వ్యవసాయ రాష్ట్రం, అందున వరి పంట ఎక్కువగా పండిస్తుంటారు. వరి పంట పండించే రైతులు సాధారణంగా పంట కోసిన తర్వాత రెండవ పంట వరకు తమ పొలాలను అలాగే వదిలేస్తుంటారు. కానీ ఈ భూములలో పంట కోసిన తర్వాత స్వల్పకాలిక పద్ధతుల్లో కాయజాతి పశుగ్రాసాలు పండించుకున్నట్టయితే తమ పశువులకు మంచి పోషక విలువలను మేపు అందించవచ్చు. ఈ పద్ధతిలో ముఖ్యంగా జనుము, పిల్లి పెసర్ లాంటి పశుగ్రాసాలను అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు. కాబట్టి రైతులు తమ వరి పంట కోయడానికి 3-4 రోజుల ముందు పశుగ్రాస విత్తనాలు చల్లుకోవాలి. ఈ కాయజాతి పంటల వలన భూసారం కూడా పెరుగుతుంది. ఈ పిల్లి పెసర లాంటివి సాగు చేసేటప్పుడు వరి సాగు చేసే సమయంలో అన్ని భూములు అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. పంట కోయడానికి 3-4 రోజుల ముందు అంటే భూమిలో తేమ ఉన్నప్పుడే ఎకరానికి 10 నుంచి 15 కిలోల పిల్లి పెసర విత్తనాలు, 50 కిలోల సూపర్ ఫాస్ఫేట్తో కలిపి చల్లాలి. ఇలా వరి కోతల కన్నా ముందే చల్లడం వల్ల ఈ పశుగ్రాస విత్తనాలు పంట కోసే సమయంలో కాలి తుక్కుడు వలన భూమిలోకి దిగబడతాయి. ఈ పశుగ్రాస విత్తనాలు వారం 10 రోజుల్లో మొలకెత్తి 50 రోజుల్లో మొదటి కోత కోయవచ్చు. ఎకరానికి 10 నుంచి 12 టన్నుల పచ్చి మేత లభిస్తుంది. లేదా పశువులను, గొర్రెలను నేరుగా మేపుకోవచ్చు. ఈ పశుగ్రాసం కాయజాతి చెందినది కాబట్టి వాటి వేళ్ల ద్వారా భూమికి నత్రజని లభించి భూమికి మంచి బలం చేకూరుతుంది. ఇలా మిశ్రమ పంటలు పండించడం వల్ల పంటకు మధ్య భూమిని సద్వినియోగపరచుకోవచ్చు. ప్రత్యేక నీటి తడి మరియు దున్నే ఖర్చులు లేకుండానే పుష్టికరమైన పోషక విలువలు గల పశుగ్రాసాన్ని పండించుకోవచ్చు.
1: ఓకే సార్, బాగుంది. మరి అంతర పంటలుగా కూడా పశుగ్రాసాల గురించి తెలియజేశారు. ఇప్పటి వరకు మనము పశుగ్రాసాల గురించి చెప్పుకున్నాం, పశు పోషణలో వాటి ప్రాముఖ్యత గురించి. అంటే ఇందులోనే పశువులకు దాణా కూడా ముఖ్యం సార్. మరి ఈ పశువుల దాణాకు సంబంధించిన విషయాలు పశు పోషకులకు తెలియజేయండి సార్.
0: పశువుల దాణాలు అంటే దాణా దినుసులు ఖరీదు చాలా ఎక్కువ. పశుగ్రాసాలు, వాటి నుండి తయారైన ఎండుగడ్డి, మాగుడు గడ్డి వగైరా ఉత్పత్తులు ఖర్చు తక్కువ. ధాన్యజాతి గ్రాసాలు, మొక్కజొన్న, జొన్న, నేపియర్, పారా వగైరా లాంటి కాయజాతి గ్రాసాల్లో అలసంద, జనుము, లూసన్, బర్సిం, సుబాబుల్, స్టైలో లాంటి మాంసకృతులు అధికంగా ఉంటాయి. దాణాలు మేపినా కడుపు నిండడానికి గడ్డి అవసరం. అందుచేత పశువులకు ధాన్యజాతి గ్రాసాలు కాస్త, కాయజాతి గ్రాసాలు మేపిన తర్వాత మిగతా పోషకాలకు వాటి ఉత్పాదక శక్తి ఆధారంగా సరైన మోతాదులో దాణా మిశ్రమం ఇవ్వాలి. శరీర పోషణ మరియు 4-5 లీటర్ల పాల ఉత్పత్తి వరకు పూర్తిగా గ్రాసాలు మేపి పోషించవచ్చు. ఆవులలో ప్రతి 2.5 లీటర్ల పాల ఉత్పత్తికి లేదా గేదెల్లో ప్రతి 2 లీటర్ల పాల ఉత్పత్తికి 1 కిలో మిశ్రమ దాణా మేపితే పాల ఉత్పత్తికి సరిపడు పోషక విలువలు పశువులు లభించి పాల దిగుబడులు పెరుగుతాయి మరియు సకాలంలో ఎదకు వస్తాయి. దాణా దినుసుల్లో పశువుల ఉత్పాదనకు కావాల్సిన అన్ని పోషక విలువలు సరైన పాలలో ఉండవు. కొందరు తమ వద్ద ఉన్న వరితోడు లేక వేరుశనగ చెక్క ఏదో ఒక దాన్ని మాత్రమే పశువులకు మేపుతారు. ఈ పద్ధతి మంచిది కాదు. తప్పనిసరిగా అందుబాటులో ఉండే దాణా దినుసులతో మిశ్రమం తయారు చేసుకొని వాడాలి. దాణా మిశ్రమం ఎలా ఉండాలంటే తక్కువ ఖర్చుతో తయారు చేసుకోగలగాలి. దాణా దినుసులు సులభంగా లభ్యం అవ్వాలి, సులభంగా జీర్ణమయ్యేటట్టు ఉండాలి, శరీర పెరుగుదలకు తోడ్పడాలి. దాణా మిశ్రమంలో టీడీఎన్ 70% కన్నా, జీర్ణయోగ్యమైన మాంసకృతులు 16% కన్నా తక్కువ ఉండకూడదు. మిశ్రమ దాణా ఎలా తయారు చేసుకోవాలి? దాణా మిశ్రమం స్థానికంగా చౌకగా లభ్యమగు ధాన్యపు గింజలు, చిరుధాన్యాలు, ధాన్యం

0: పప్పు ఉత్పత్తులు, పప్పు దినుసులు, నూనె గింజలు వాటి ఉత్పత్తులతో తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న దాణాల్లో పశువులకు సరిపడే అన్ని పోషక పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణములు తగు పాదాలు లభ్యమైనట్టుగా జాగ్రత్తగా వహించాలి. ముఖ్యంగా సమీకృత దాణాల్లో జొన్నలు, మొక్కజొన్న వంటి ధాన్యాలు, గోధుమ పొట్టు, తౌడు ఒక 32 భాగాలు, ప్రతి 100 భాగాలలో జొన్నలు, మొక్కజొన్న 30 భాగాలు, గోధుమ పొట్టు, తౌడు 32 భాగాలు, గానుగు పిండి 25 భాగాలు, బెల్లపు మడ్డి 10 భాగాలు, లవణ మిశ్రమాలు 3 భాగాలు ఉండేటట్టు మొత్తం అన్ని మిశ్రమాలు ఉండేటట్టు చూసుకోవాలి. లేదా రెండో రకం అయితే జొన్నల్లో అయితే జొన్నలు 20 భాగాలు, గోధుమ పొట్టు 50 భాగాలు, గానుగు పిండి 20 భాగాలు, బెల్లపు మడ్డి 7 భాగాలు, లవణ మిశ్రమం 3 భాగాలు. ఈ విధంగా దాణా మిశ్రమాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా వీలైతే శనగ పొట్టు, పత్తి గింజల చెక్క కూడా వాడవచ్చు.
1: ఓకే సార్, ఇందులోనే మరి పశువుల దాణా గురించిన విషయాలు కూడా పశు పోషకులకు తెలియజేశారు. పశు పోషణలో పశుగ్రాసాల ప్రాముఖ్యతలో భాగంగా మరి కొన్ని విషయాలు మనము రైతు సోదరులకు చెప్పాం. ఈ పాడి పశువుల యజమానులు పాలకు కొంత ఎక్కువనే ఖర్చు పెట్టడం జరుగుతుంది, అంటే దానికి సంబంధించినటువంటి ఖర్చు, పాల ఉత్పత్తికి సంబంధించినటువంటి ఖర్చులు కూడా తగ్గించుకుంటే వాళ్ళకు కొంత ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పాల ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకోవడానికి ఏమైనా సూచనలు తెలియజేయండి సార్.
0: పాడి పశువుల నిర్వహణలో దాదాపు 70% కేవలం మేతకే ఖర్చు అవుతుంది. అందులో అత్యధిక భాగం దానాకే ఖర్చు అవుతుంది. పశువులకు ప్రతి 100 కిలోగ్రాముల శరీర బరువుకు 2 కిలోల పోషక పదార్థాలు కావాలి. ప్రతి కిలో పాల ఉత్పత్తికి 50 గ్రాముల జీర్ణయోగ్యమైన మాంసకృత్తులు కావాలి. రోజుకు 7 నుంచి 9 లీటర్ పాలిచ్చే పశువుకు 7 కిలోల జీర్ణయోగ్యమైన పొడి పోషక పదార్థములు, ఇందులో 0.75 కిలోల జీర్ణయోగ్యమైన మాంసకృత్తులు కావాలి. పోషక విలువలు తగ్గకుండా మేత ఖర్చు తగ్గించుకుంటే పాల ఉత్పత్తికి ఖర్చు తగ్గుతుంది. పచ్చి మేత పైర్లను సొంత భూమిలో సాగు చేసుకోవడం వల్ల దాణా ఖర్చు తగ్గించవచ్చు. పుష్కలంగా పచ్చి మేత మేపగలిగితే మామూలుగా కావలసిన దాణాలో 1/3 తగ్గించుకోవచ్చు. 4 నుంచి 5 లీటర్ పాలిచ్చే పశువులకు 1:3 నిష్పత్తిలో కాయజాతి పచ్చి మేతలు కలిపి మేపలిగితే ఎలాంటి దాణా ఖర్చు లేకుండా పాల ఉత్పత్తి తగ్గి పొందవచ్చు. పాడి పశువులను ఇంటి వాళ్ళు శ్రద్ధగా పోషించుకున్నట్లయితే కూలీ ఖర్చులు తగ్గించుకోవచ్చు. పునరుత్పత్తి యాజమాన్యంలో మెలకువలు పాటించి పశువులు పచ్చి మేత బాగా లభించే రోజుల్లో ఈనేటట్లు జాగ్రత్తగా తీసుకోవాలి. పశువు ఈనిన తర్వాత 45 నుంచి 60 రోజుల లోపల ఎదకు వస్తుంది. ఎదను జాగ్రత్తగా గమనించి తప్పకుండా చూడి కట్టించినట్లయితే ప్రతి సంవత్సరం ఒక దూడను పొంది సంవత్సరంలో ఎక్కువ రోజులు పాల దిగుబడి సాధించవచ్చు. పశువు గరిష్ట స్థాయి పాల ఉత్పత్తి 4-5 గీతల్లోనే ఉంటుంది, ఆ తర్వాత తగ్గుతుంది. కాబట్టి ముసలి, వట్టిపోయిన పశువులను పెంచవద్దు. పాడి కాలంలో 18 లీటర్లకు తక్కువ ఇచ్చే పశువుల వలన లాభాలు చాలా తక్కువ. 2200 నుంచి 2400 లీటర్ల పాల దిగుబడి ఉంటే లాభదాయకం. పశుగ్రాసము, దాణా, మందులు, ఇతర నిర్వహణ ఖర్చులో చాలా జాగ్రత్తగా ఉండి సాధ్యమైనంత వరకు పొదుపు పాటించాలి.
1: ఓకే సార్, మరి పాల ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకోవడం సంబంధించినటువంటి విషయాలు కూడా పశు యజమానులకు తెలియజేశారు సార్. బాగుంది. పశు పోషణలో పశుగ్రాసాల ప్రాముఖ్యతలో భాగంగా పశుగ్రాసాల ఎంపిక, నీటి వసతి, పశుగ్రాసాల రకాలు, మిశ్రమ పంటలుగా పశుగ్రాసాలు, అంతర పంటలుగా పశుగ్రాసాలు, ఇలాంటి విషయాలు రైతు సోదరులకు గిద్దలూరు మండలం సంజోరునిపేట పశు వైద్యాధికారి డాక్టర్ పి రామరంగస్వామి గారు పశు యజమానులకు అంటే పశు పోషకులకు ఈ కార్యక్రమంలో అందించారు. ధన్యవాదాలు సార్. నమస్కారం.
0: నమస్కారం సార్.
2: మీరు ఇంతవరకు పశు పోషణలో పశుగ్రాసాల ప్రాముఖ్యత ఈ అంశం గురించి గిద్దలూరు మండలం సంజీవరాయునిపేట పశు వైద్యాధికారి డాక్టర్ పి రామరంగస్వామి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. ఇప్పుడు కొన్ని జానపద గీతాలు విందాం.
3: రోజంతా శ్రమించే జానపదులకు శ్రమను మరిపించి మురిపించేవి హాస్యగీతాలే ఇవి. కాస్త మోటుగా ఘాటుగా ఉన్న రసజ్ఞులందరికీ ఆనందాన్ని పంచుతాయి. అందుకే మీ ఆనందమే మా ఆనందంగా భావించి తెలుగు తోటలు గాలించి పల్లెపాటల హాస్య పారిజాతాలు ఒక మాలగా సమర్పిస్తుంది. కాదరయ్య భిక్ష కోసం పల్లెదోవ పెట్టాడు. వాడి అవతారం చూసి కుక్కలు ఊపందుకుని మరుగుతూ వెంటబడ్డాయి. పాపం కాదరయ్య భయంతో అడ్డంగా పరిగెత్తి జొన్న చేనులో పడ్డాడు. బాగా పండి ఒరిగిన కంకులు చూసి ఆశతో వాటిని విరిచి బుట్టలో పెట్టాడు. అది చూసిన చేనుగల్ల ఆసామి కాదరయ్యను

జానపద గీతాలు మీరింతవరకు విన్నారు. ఈనాటి పాడి పంటలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM, సమయం సాయంత్రం 7:40 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచే ప్రసారమవుతుంది.

0: వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం గురించి డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం ఇద్దాం. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
1: స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ గురించి చర్చించడానికి ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ జహరుల్లా ఎస్ఎండి గారు ఉన్నారు. డాక్టర్ జహరుల్లా ఎస్ఎండి గారు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ విహబ్కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ విహబ్, ఇది అటల్ ఇంక్యుబేషన్ మిషన్ మరియు నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఏర్పాటు చేయబడిన సంస్థ. డాక్టర్ జహరుల్లా ఎస్ఎండి గారు, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అంటే ఏమిటి? అసలు సీడ్ ఫండింగ్ అంటే ఏమిటి?
2: ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అన్నటువంటిది మన ఇండియాలో చాలా పాపులర్గా పరిగణించబడింది. ఇందులో ఈ స్టార్టప్స్కి స్టార్టప్స్ జనరల్గా ఎక్కువగా ఫెయిల్యూర్ అవ్వడము, అలా అదేవిధంగా వాళ్లకు ఫండ్ లేకపోవడము, ఎటువంటి సపోర్ట్ సరిగ్గా లేకపోవడం వల్ల మన భారతదేశంలో ఎక్కువగా స్టార్టప్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి మన ప్రధానమంత్రి గారు 2021లో జనవరి 16న ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక 300 ఇంక్యుబేషన్ సెంటర్స్ మన భారతదేశంలో ఈ స్కీమ్ ద్వారా చాలామంది స్టార్టప్ కంపెనీస్కి ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సీడ్ ఫండ్ అనగా స్టార్టప్స్కి ఇనీషియల్గా, అంటే వాళ్ళు కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాళ్లకు ఒక మిషనరీ అయినా

0: సరే లేకపోతే ఒక ప్రోడక్ట్ అయినా సరే, మార్కెట్ ఎంట్రీ అయినా సరే, ఇటువంటివి వాళ్ళు చాలా వరకు ఫండ్ లేకపోవడము ప్రాబ్లం ఫేస్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ సీడ్ ఫండ్ అంటే మొదటగా ఇనీషియల్ స్టేజ్లో అంటే వాళ్ళు కంపెనీ స్టార్ట్ చేసిన స్టేజ్లో ఇవ్వబడే ఈ ఫండ్ని సీడ్ ఫండ్ అని చెప్పడం జరుగుతుంది అన్నమాట.
1: డాక్టర్ గారు, ఎటువంటి వ్యాపారాలు చేయాలనుకునేవారు ఈ సీడ్ ఫండ్ కింద అప్లై చేసుకోవచ్చు?
0: సో ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అనేటువంటిది ఎటువంటి వ్యాపారం అయినా సరే, అది ఏ సెక్టార్లో అయినా సరే, ఈ బిజినెసెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు, కంపెనీ రిజిస్టర్ చేసిన వాళ్ళు, సో వాళ్ళు ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో జనరల్గా మనకు ఫుడ్ సెక్టారు, అగ్రి సెక్టారు, అలానే హెల్త్ సెక్టారు, మెడికల్ సెక్టారు, అలానే ఫిన్టెక్ అంటే ఈ ఫైనాన్షియల్ ఈ కామర్స్ సైట్స్, వెబ్సైట్స్, ప్లాట్ఫామ్స్, సో అలానే మనకు డీప్ టెక్నాలజీస్ అనడం కూడా జరుగుతుంది. దాని ద్వారా మనకు ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు ఒక ఆగ్మెంటెడ్ రియాలిటీ ప్రోడక్ట్స్, అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోడక్ట్స్, ఇలాంటి వాటిలో డీప్ టెక్నాలజీస్ అంటాము. సో అలానే జనరల్గా ఎటువంటి బిజినెస్ అయినా సరే, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నా సరే, అలానే మీరు సివిల్ వర్క్స్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అయినా సరే, అలానే ఒక మీరు ఒక కొత్త రకమైన ప్లాట్ఫామ్ యాప్ని కనిపెట్టారు ఒక వర్కర్స్ కోసము, వాళ్ళ యొక్క వేజెస్ ఏ విధంగా మానిటర్ చేయొచ్చు, అలానే ఎటువంటి ఫీల్డ్ అయినా తీసుకోండి మీరు. సో ఏ బిజినెస్ అయినా సరే దీనికి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది.
1: ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోవడానికి మినిమం అర్హతలు ఏమిటి?
0: సో ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి మొదటగా కంపెనీ రిజిస్టర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇది రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ ద్వారా ప్రైవేట్ లిమిటెడ్, ఎల్ఎల్పి, పార్ట్నర్షిప్, సో ఈ విధంగా రిజిస్టర్ చేసిన తర్వాత డిపిఐఐటి రిజిస్ట్రేషను చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ డిపిఐఐటి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కంపెనీ రిజిస్ట్రేషన్ తోటి, డిపిఐటి రిజిస్ట్రేషన్ తోటి ఆన్లైన్లో ఎస్ఎస్ఎఫ్ఎస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరుగుతుంది.
1: డాక్టర్ గారు, మీరు చెప్పారు డిపిఐఐటి రిజిస్ట్రేషన్ చేయాలని, డిపిఐఐటి అంటే ఏమిటి, ఆ డిపిఐటి నెంబర్ ఎలా వస్తుంది, దానివల్ల ఉపయోగాలు ఏమిటి?
0: సో ఈ డిపిఐటి అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఇది మన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ, అండ్ అలానే మన ప్రైమ్ మినిస్టర్ కింద కూడా ఆయన ఒక ఆధ్వర్యంలో ఉన్న మినిస్ట్రీ. సో ఇది మనకు డిపిఐటి రిజిస్ట్రేషన్ నంబర్ అటువంటిది ఒకటి ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క కంపెనీకి. సో ఆన్లైన్ ద్వారా డిపిఐటి వెబ్సైట్లోకి వెళ్ళి, సో ఆన్లైన్ ద్వారా కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అంటే ఈ ప్రైవేట్ లిమిటెడ్, ఎల్ఎల్పి, పార్ట్నర్షిప్, అలానే ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ ఇలాంటి కంపెనీస్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత, ఆర్ఓసీ అయిన తర్వాత ఈ డిపిఐటి ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ ప్రొసీజర్లో మీకు ఎక్కువగా ఈ మీ కంపెనీ డీటెయిల్సే అందులో అడగడం జరుగుతుంది. ఎలాంటివి అంటే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలానే మీ యొక్క కంపెనీ యొక్క ఐఈసి కోడ్, అది వచ్చేసి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కోడ్ అన్నమాట. సో అలానే మీ యొక్క జనరల్ కేవైసీ డీటెయిల్స్, సో ఇవన్నీ పొందుపరిచిన తర్వాత మీకు ఒక డిపిఐటి సర్టిఫికేట్ అన్నది మీకు కొన్ని రోజుల్లో, వితిన్ 1 డే నుంచి ఒక 3 డేస్ మ్యాక్సిమం ఒక వారం లోపల మీకు ఈ డిపిఐటి సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. సో ఈ డిపిఐటి సర్టిఫికేట్లో డిపిఐటి నంబర్, ఆ నంబర్ని మీరు యూజ్ చేసుకొని ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ పోర్టల్ ద్వారా మీరు స్కీమ్కి అప్లై చేసుకోవాలన్నమాట.
1: ఈ పథకానికి అప్లై చేయడానికి ఇన్నోవేటివ్గా ఏమైనా అవసరం ఉందంటారా?
0: సో ఇందులో ఇన్నోవేషన్ అన్నది మీకు ఈ స్టార్టప్ డెఫినేషన్ ద్వారా ఇన్నోవేషన్ రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎస్ఎస్ఎఫ్ఎస్లో మీరు అప్లై చేసుకుంటున్నారంటే డిపిఐటి రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ. అలానే డిపిఐటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మీరు ఒక ఇన్నోవేటివ్ స్టార్టప్ అయి ఉండాలి, రిజిస్టర్ కంపెనీ అయి ఉండాలి, ఒక 100 crores బిలో టర్న్ ఓవర్ కంపెనీ ఉండాలి. అంటే 100 crores బిలో అంటే మీరు మళ్ళీ ఒక 10 crores 20 crores ఉండాలేమో ఖచ్చితంగా అని అనుకుంటారు, కానీ అలా కాకుండా 0 నుంచి 100 crores వరకు ఏ కంపెనీ అయినా సరే స్టార్టప్ కంపెనీ అని చెప్పడం జరుగుతుంది. అలానే 10 ఇయర్స్ ఓల్డ్ రిజిస్టర్డ్ కంపెనీ అంటే బిలో 10 ఇయర్స్ అంటే 0 నుంచి స్టార్ట్ కావచ్చు. మీరు రేపే మొదలుపెట్టి ఈ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఇమ్మీడియట్గా మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత కూడా మీరు స్టార్టప్ అని కూడా పిలువబడతారు. అలానే మీరు ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్ని కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో 0 stage నుండి ఒక 10 ఇయర్స్ వరకు ఈ కండిషన్స్, ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 conditions అంటే ఇన్నోవేషన్ అయి ఉండాలి, అలానే ఒక రిజిస్టర్డ్ కంపెనీ అయి ఉండాలి, అలానే ఒక

0: 100 crores బిలో టర్న్ ఓవర్ కంపెనీ అయి ఉండాలి, అలానే 10 ఇయర్స్ ఓల్డ్ రిజిస్టర్డ్ కంపెనీ, బిలో 10 ఇయర్స్. అలా ఈ నాలుగు క్రైటీరియా ఉన్న వాటికి స్టార్టప్ డెఫినేషన్ మన డిపిఐటి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో అదే డెఫినేషన్ని క్యారీ చేస్తూ మీరు కంపెనీ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత, మీరు డిపిఐటి రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చిన తర్వాత మీరు అప్లై ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట.
1: స్క్రీనింగ్ కమిటీ అంటే ఏమిటి? స్క్రీనింగ్ కమిటీ ఎలా చేస్తారు?
0: రైట్. సో ఈ గ్రాంట్స్కి మనకు ఈ సీడ్ ఫండ్కి, గ్రాంట్స్ సీడ్ ఫండ్కి వాటికి ఖచ్చితంగా ఒక స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది ఉంటుంది. ఈ ఇంక్యుబేటర్స్లో మీకు గ్రాంట్స్ సీడ్ ఫండ్ మీరు అప్లై చేసుకున్న తర్వాత ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసి ఆ ఇంక్యుబేటర్ వాళ్ళు మీ స్టార్టప్ కంపెనీ లేదా మీ ఇన్నోవేషన్కి వాళ్ళు మీకు ప్రజెంటేషన్, ఒక పిచ్ డెక్ ప్రజెంటేషన్ అంటాము. సో అది ఒక 10 స్లైడ్ పిచ్ డెక్ ప్రజెంటేషన్, అంటే ఒక తక్కువ సమయంలో మీరు మీ బిజినెస్ ప్లాన్, అలానే మీ మీ బిజినెస్ మోడల్, రెవెన్యూ మోడల్, యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్, ఇటువంటివి మీరు చాలా క్లియర్గా పిచ్ డెక్లో మీరు అందులో రాసి మీ యొక్క ఇన్నోవేషన్, మీ యొక్క ప్రోడక్ట్ గురించి. సో ఇది మీరు ప్రజెంటేషన్కి వాళ్ళు మిమ్మల్ని స్క్రీనింగ్ కమిటీ ముందు, అంటే ఈ స్క్రీనింగ్ కమిటీలో వచ్చేసి కనీసం ఒక 5 నుంచి 15 దాకా మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళు ఒక ఎంటర్ప్రినరు, ఒక ఇండస్ట్రియలిస్టు, ఒక గవర్నమెంట్ అఫీషియలు, బ్యాంకరు, ఒక ఇన్వెస్టరు, ఈ విధంగా ఈ స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది మెంబర్స్, జ్యూరీ మెంబర్స్ కూర్చొని, సో వాళ్ళు మీ ప్రజెంటేషన్, మీ బిజినెస్ మోడల్ని వాళ్ళు ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది, సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ తర్వాతనే మీకు ఈ సీడ్ ఫండ్ లేకపోతే గ్రాంట్ రావడం జరుగుతుంది అన్నమాట.
1: డాక్టర్ గారు, ఎటువంటి ఫండింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి?
0: రైట్. ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ కింద మనకు జనరల్గా ఈ గ్రాంట్ ఒకటి, అలానే డెట్ బేస్డ్ ఫండింగ్, అలానే డెట్ లింక్డ్ ఫండింగ్, అలానే ఒక కన్వర్టబుల్ డిబెంచర్స్ అని అంటాము. సో ఇలాంటి పలు రకాల ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, సో ఈ ద్వారా స్టార్టప్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మనకు ఉన్న ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్లో ప్రస్తుతానికి ఉన్న ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్.
1: ఏఐసి ఎలిఫ్ విహబ్ ఈ స్కీమ్ కింద ఎటువంటి సపోర్ట్ అందిస్తుంది?
0: సో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ విహబ్ కూడా ఒక ఇంక్యుబేటర్ అన్నమాట ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ కింద. ఈ స్కీమ్ మన ఇంక్యుబేటరు, మా ఇంక్యుబేటర్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, సో మేము ఇది 2021లోనే స్టార్ట్ చేశాము. మొట్టమొదటిసారిగా ఒక 7-8 ఇంక్యుబేటర్స్కి ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా. అందులో మన ఏఐసి ఎలీప్ విహబ్, అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రినర్స్ ఆఫ్ ఇండియా మీద మాకు ఈ ఫండ్ రావడం జరిగింది. సో మేము ఇప్పుడు ప్రస్తుతానికి 5-స్టార్ రేటింగ్, ఇంక్యుబేటర్ విత్ 5-స్టార్ రేటింగ్, అంటే మాకు మేము కనీసం అంటే ఇప్పటి వరకు ఒక 40 స్టార్టప్ కంపెనీస్ దేశవ్యాప్తంగా ఈ ఫండ్ ఇవ్వడం జరిగింది. సో మాకు, మేము ఇంక్యుబేటర్ ద్వారా ఎస్ఎస్ఎఫ్ఎస్ ఆప్రనైజేషన్ దీని యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది దాని మీద మాకు రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి 5-స్టార్ రేటింగ్ ద్వారా, మన ఇంక్యుబేటర్ ద్వారా మేము ఇప్పటి వరకు చాలామంది స్టార్టప్స్కి ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా. ఇందులో మనకు ఎస్ఎస్ఎఫ్ఎస్ ప్రాముఖ్యత ఏమిటంటే, స్టార్టప్స్కి సపోర్ట్ చేయడము, వాళ్లకు వాళ్ళ బిజినెస్కి తోడ్పాటునివ్వడము, అలానే బిజినెస్ నెట్వర్క్ మెంటోరింగ్, సో అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఇచ్చి వాళ్ళకు ఒక ప్రోడక్ట్ డెవలప్ చేయడము. సో ఇలాంటి సర్వీసెస్ మేము వాళ్లకు ఇంక్యుబేటర్ తరఫున ఇవ్వడం జరిగింది.
1: ఈ స్టార్టప్ ఇండియా స్కీమ్ కింద అప్లై చేసుకునే విధానం ఏమిటి?
0: సో ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అప్లై చేసే విధానము మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్ఎస్ఎఫ్ఎస్ పోర్టల్ ఆన్లైన్లో మీకు, మీరు సెర్చ్ చేసినా మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళి ఆన్లైన్లో స్టార్టప్ అప్లికేషన్ అన్నటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని అందులో అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్, మీరు మీకు జనరల్గా మీకు ఈ డిపిటి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అదే లాగిన్ ఐడి పాస్వర్డ్ మీరు ఇందులో కూడా ఉపయోగించుకోవాలి. సో అదే లాగిన్ ఐడి పాస్వర్డ్ ద్వారా మీరు వెళ్ళిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ యొక్క కంపెనీ డీటెయిల్స్ అందులో రావడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్, నెక్స్ట్ ఒక 5 to 6 స్టేజెస్ వరకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. సో అందులో మీకు జనరల్ డీటెయిల్స్ ఎలాంటివంటే, మీ కస్టమర్ సెగ్మెంట్ ఏంటి, అలానే మీ మార్కెట్ ఎలా ఉంది, ఇందులో మీ మార్కెట్ సైజ్ ఎలా ఉంది, సో అలానే మీ యొక్క ఫౌండర్స్ ఎవరు, టీమ్ ఎవరు, కంపెనీ టీమ్ మెంబర్స్ ఎవరు ఉన్నారు, మీకు ఏం కావాలి, గ్రాంట్ కావాలన్నా లేకపోతే

0: ఈ సిసిడి కావాలనా, అలానే డెట్ బేస్డ్ ఫండింగ్ కావాలనా, అలా ఏ విధంగా మీరు దీన్ని ఉపయోగించుకుంటారు? మీకు మ్యాన్ పవర్కి కావాలనా ఈ ఈ సీడ్ ఫండ్, అలానే ప్రోడక్ట్ డెవలప్మెంట్ కోసం కావాలనా? సో ఈ విధంగా డీటెయిల్గా మీకు వాళ్ళు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవన్నీ నింపిన తర్వాత దీనికి వాళ్ళు ఒక ఫార్మాట్, పిచ్ డెక్ ఫార్మాట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీరు ఇందులో ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మీరు ఆన్లైన్లో మీకు లాస్ట్ ఆప్షన్లో ఒక 3 ఇంక్యుబేటర్స్ని సెలెక్ట్ చేసుకునే ఒక ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో అందులో మీరు దేశవ్యాప్తంగా వాళ్ళు ఇచ్చిన లిస్ట్, ఈ 300 ఇంక్యుబేటర్ దగ్గర దగ్గర కనీసం 300 ఇంక్యుబేటర్స్ లిస్ట్ ఉంటుంది. సో అందులో మీరు మా ఇంక్యుబేటర్ పేరు అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రినర్స్ ఆఫ్ ఇండియా అని కూడా ప్రిఫరెన్స్ ఇచ్చి, ఇంకొక 2 ఇంక్యుబేటర్స్ వేరే ఇంక్యుబేటర్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వచ్చు. మీరు మీకు ఇష్టం వచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మీరు 3 ఇంక్యుబేటర్స్ ఆప్షన్స్ ఇచ్చి అప్లై చేసుకున్న తర్వాత అది ఆ అప్లికేషన్ ఫామ్ మా ఇంక్యుబేటర్కి రావడం జరుగుతుంది. అప్పుడు మేము దాన్ని స్క్రీనింగ్ కమిటీకి నెక్స్ట్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది.
1: ఇప్పటిదాకా ఈ పథకం కింద ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎంతమంది లబ్ధి పొందారు?
0: సో ఇప్పటి వరకు ఇది మా ఇంక్యుబేటర్ విషయానికి వస్తే మేము కనీసం ఒక 40-45 స్టార్టప్స్కి ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్ ఫండ్ ఇవ్వడం జరిగింది. ఇందులో స్టార్టప్స్కి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కోసము, అలానే ప్రోటోటైప్ డెవలప్మెంట్ కోసము, అలానే ప్రోడక్ట్ ట్రయల్స్ కోసము, కమర్షియలైజేషన్ స్టేజ్ కోసము, మార్కెట్ ఎంట్రీ కోసము, ఇలాంటి 5 కేటగిరీస్ కింద స్టార్టప్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఈ కేటగిరీస్లో మీ స్టేజ్ ఏ స్టేజ్ అయినా సరే, ఈ నేను ఇప్పుడే చెప్పిన ఈ 5 రకాల స్టేజ్ అయినా సరే ఇందులో మీరు అప్లై చేసుకున్న తర్వాత సో మా కమిటీ మెంబర్స్ దాన్ని ఎవాల్యుయేట్ చేసి మీకు సెలెక్టర్ రిజెక్టెడ్ అన్నది వాళ్ళు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అప్లై చేసిన స్టార్టప్ కంపెనీస్కి మేము ఒకవేళ సెలెక్ట్ చేస్తే ఇది వితిన్ ఒక 45 డేస్లోనే వాళ్లకు ఆ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఒక అగ్రిమెంట్ కూడా చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్నమాట.
1: అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ విహబ్కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహరుల్లా ఎస్ ఎండి గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
1: థ్యాంక్ యూ సార్.
2: స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం గురించి డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం విన్నారు పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ రామకృష్ణ శేషసాయిబాబుగారు, శ్రీ ఎంజి నందన్ భట్ గారు.
1: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు, డాక్టర్ ఎంజి నందన్ భట్. వినండి సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. తిరుమలగిరులలో అద్భుతమైన ఆనంద సంధాయకమైనటువంటి ఆ పరమపురుషుని యొక్క దివ్య ప్రభావం భక్తులందరిలో కూడా ప్రతిఫలిస్తూ ఉంటే ఈ పరాభవ నామ సంవత్సరంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా సాగుతూ ఉన్నాయి. ఈ రోజున స్వామివారు 4వ రోజున సాయం వేళలో ఈ సర్వభూపాల వాహనము గజరాజవరదుడుగా దర్శనమిస్తూ ఉన్నాడు. అకానొక కాలంలో మహారాజులందరూ కూడా అహమికతో మేము స్వామి యొక్క వాహనాన్ని వహిస్తాం మోస్తామని వారంతా కూడా మేము ముందు అనేవారట. అంతేనా కాదు, ఈ భూలోకంలో

0: ఉన్నటువంటి మహారాజులే కాదు సుమా, మనకు పైన కొన్ని లోకాలు ఉన్నాయి. భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు. ఆ లోకాధిపులంతా కూడా దిగి వస్తారు, లోకపాలకులు. ఇంకా అధోలోకాలు ఉన్నాయి, అతలము, వితలము, సుతలము, తలాతలము, రసాతలము, పాతాళమని. ఈ లోకాలలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈనాడు అదృశ్య రూపంతో ఉండి స్వామి సన్నిధానంలో తమ అహంకారాన్ని, అవిద్యను, అజ్ఞానాన్ని వదిలింపచేసుకొని దాసభావంతో తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతిమాన్ స్మర లోకనాథ అని కులశేఖరుల వారు సాయించినట్లుగా భగవద్దాసులుగా తమను తాము మలచుకొని స్వామి యొక్క దివ్య కైంకర్యాన్ని చేయటానికి సంసిద్ధమయ్యేటువంటి శుభవేళ ఇది. ఆ ఆనంద నిలయాధీశుడు కేవలం మానవులకే కాదు, సరీసృపాలు, పశుపక్షి, మృగాదులతో సహా సర్వ జడ చైతన్య స్థితిలో ఉండేటువంటి సమస్తమైనటువంటి ఈ సృష్టికి కూడా ఆయనే రక్షకుడు. అందువల్లనే ప్రాగ్జన్మన్య అనుశిక్షితం అని ఆ దేవదేవుని యొక్క దివ్య భావనతో పులకించిపోయిన గజరాజు అద్భుతమైన స్తోత్రం చేస్తాడు. ఆ వైభవాన్ని మనం ఇప్పుడు నందన భట్ గారి ద్వారా అద్భుతమైనటువంటి సాహిత్య వికాస స్ఫూర్తివంతమైనటువంటి వ్యాఖ్యానంతో మనమంతా చక్కగా శ్రవణం చేసి ఆ స్వామి యొక్క దివ్య రూపాన్ని దర్శిద్దాం. గోవిందా గోవిందా.
1: ఆచార్య గారు ధన్యవాదాలు. చక్కగా నాలుగవ రోజు నాలుగు స్తంభాలతో కూడిన దివ్య భవ్య మంటపంలో స్వామివారు వేంచేసి ఉన్నారు. ఇప్పుడే అనంతాళ్వాన్ తోట దగ్గర స్వామివారు విచ్చేసి ఉండగా వేలాదిగా భక్తులు వెళ్ళి మంగళ నీరాజనాలను అందుకుంటూ ఉన్నారు. ఆ భగవంతుడి యొక్క దివ్య వైభవాన్ని చూసినప్పుడు సప్త శిఖరాలతో గోచరిస్తున్న మంగళమయమైన సువర్ణమయమైన వజ్ర ఆభరణాలతో శోభిస్తున్నటువంటి ఆ మంటపాన్ని వీక్షించడం గొప్ప అదృష్టంగా భావించారు ఆగమ శాస్త్రవేత్తలు. ఎందుకంటే ఈ గోపురాన్ని ఇది సాక్షాత్ వైకుంఠ ద్వారముగా అభివర్ణించారు శాస్త్రజ్ఞులు. అందువలన ఎవరైతే ఈ సర్వభూపాల వాహన సేవను వీక్షిస్తారో శ్రీభూ సమేతుడైన శ్రీమన్నారాయణ స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క భవ్య స్వరూపాన్ని వీక్షిస్తారో వారికి వైకుంఠలోకంలో ప్రవేశం ఉంటుంది. ఎందుకంటే వైకుంఠ లోక ప్రవేశ ద్వారముగా దీన్ని కీర్తించారు. అటువంటి విశేషం కలిగిన ఈ సర్వభూపాల వాహన సేవను భక్తులందరూ కూడా ఈ తిరుమలగిరిలో ఈనాడు వీక్షించి పులకించిపోతూ ఉన్నారు. ఆ స్వామివారి యొక్క వైభవం ఏమిటి, శ్రీదేవి భూదేవుల యొక్క అనుగ్రహం ఏమిటి, భక్త జనుల యొక్క ఆనంద ఆ నృత్యాలేమిటి, ఒకటి కాదు రెండు కాదు, తిరుమల క్షేత్రంలో దేదీప్యమానమైన కాంతులలో ఆకాశాలలో ఒక్కలో ఒక్క చుక్క కూడా లేదు. ఎందుకంటే నక్షత్రాలన్నీ కూడా దిగి వచ్చే స్వామివారి యొక్క ఆభరణాలలో ఆవహించినట్టుగా అనిపిస్తూ ఉన్నది. స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షించినట్లయితే వజ్రమయమైన రమణీయమైన కాంతులతో వెలుగొందుతున్న కిరీటాన్ని ధరించి ఉన్నారు స్వామివారు. అదేవిధంగా ఇరుగడల శంఖచక్రాన్ని ధరించి ఉన్నారు. ఈరాజు సాక్షాత్ విష్ణుస్వరూపంగా స్వామివారు ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. అందువలననే ఈరోజు రథవీధుల్లో కూడా అనేక మంది ఆ స్వామివారి యొక్క దివ్య భవ్య రూపాన్ని అనుకరిస్తూ వేషధారణలో కనపడుతూ ఉన్నారు. దిగ్దిగంతరాల నుండి విచ్చేసినటువంటి భక్త జనులతో తిరుమల గిరులన్నీ కూడా ఈరోజు కిటకిటలాడుతూ ఉన్నాయి. ఎందుకంటే రేపే గరుడోత్సవం కనుక ఆ గరుడోత్సవ శోభ ఇప్పటికే వచ్చేసింది తిరుమల క్షేత్రంలో. అటువంటి రమణీయమైనటువంటి ఆ స్వామివారి యొక్క ఈ సర్వభూపాల వాహన సేవా వైవిధ్యాన్ని వర్ణించడానికి వీలు లేదు. తిరుమల క్షేత్రం అంటే అది సాక్షాత్ భూలోక వైకుంఠం. ఈ స్వామివారి యొక్క దివ్య వైభవ సందర్భంలో ఆ స్వామివారి యొక్క వాహనం వెనకాల చక్కగా వేద పారాయణం చేస్తున్నటువంటి వేద పండితులు, ఆ స్వామివారి యొక్క ముందర చూస్తేనేమో నాలాయిర దివ్య ప్రబంధం, అలా అటువైపు చూస్తేనేమో కర్ణాటక నుండి వచ్చినటువంటి హరిదాస పదములను ఆలకిపిస్తున్నటువంటి దాసవరేణ్యులు, అదేవిధంగా కోలాట కోలాహలం,

0: అదేవిధంగా అందరినీ మోహనపరిచేటువంటి మోహిని ఆట్టం, అబ్బురపరిచే భరతనాట్యం, నివ్వరపరిచే మహారాష్ట్ర భేరీ నారీ నానా నినాదాలు కనబడుతూ ఉన్నాయి. పైన చూస్తేనేమో తోరణాలు, క్రింద రథవీధుల్లో చూస్తేనేమో రంగవల్లులు, ఒకవైపు గజరాజులు, ఇంకొక వైపులో అశ్వరాజులు, మణిపురి భోజపురి నృత్యాలు, రెక్కలు విప్పినటువంటి గరుత్మంతుడి యొక్క భవ్యమైన విద్యుద్దీపాలు, ఈ విధంగా సమస్త కాలాలు కూడా కలిసి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఇప్పుడే స్వామివారు కదిలి అనంతాళ్వాన్ తోట దగ్గర నుండి పడమట ఆ మాడవీధుల్లో స్వామివారు అలా అడుగుపెట్టారు. శ్వేతఛత్రంతో శోభిస్తున్నటువంటి స్వామివారిని అనేకులు అనుసరిస్తూ ఉన్నారు. ఆ స్వామివారికి శ్వేతఛత్రం మాత్రమే కాదు, బంగారు గొడుగు కూడా ఉంది. ఆ విధంగా ఆ స్వామివారి యొక్క దివ్య భవ్యమైనటువంటి ఈ వాహన విశేషాన్ని శేషసాయిబాబు గారు మనకు అందజేస్తారు. అయ్యా అందుకోండి.
1: డాక్టర్ ఎంజి నందన్ భట్ గారు అద్భుతంగా ఈ తిరుమలని మన ముందు దర్శింపజేసి స్వామివారి యొక్క దివ్య కళ్యాణమయమైనటువంటి దివ్య కాంతులతో విరాజిల్లేటువంటి ఆ స్వరూపాన్ని ఆవిష్కరించారు. వగ్రూపంగా మన చెవులలో స్వామి వైభవం త్వరబడితే అది హృదయంలోకి ప్రవహిస్తోంది. తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం. భాగవతంలో ఆ గోపికామణులు అంటారు, భగవత్ కథాశ్రవణం ఆ నామరూప గుణ లీలాధామ విశేష వైభవ స్ఫూర్తి ఎవరి హృదయంలో తాండవిస్తోందో వారికి భగవద్ అనుగ్రహం కలుగుతోంది. ఈరోజు గజరాజ వరదులుగా స్వామి దర్శనమిస్తూ ఉన్నారు. ఏనుగు అనేటువంటిది ఒక మందబుద్ధి కలిగినటువంటిది, గజానాన్ మందబుద్ధిస్తారు. 4 గంటలు స్నానం చేసి మరుక్షణమే చెత్తంతా నెత్తిన వేసుకుంటోంది. కానీ అలాంటి ఏనుగు ఈ రోజున పరమాత్మ సన్నిధానంలో రక్షణకు యోగ్యమైనది, మామూలు ఏనుగు కాదని. అన్ని ఏనుగులకు ఇలాంటి బుద్ధి కలుగుతుందా? కాదు. ఇంద్రజ్యుమ్నుడు అనేటువంటి మహారాజు పూర్వజన్మలో ఆయన భగవద్ ఆరాధన నారాయణుణ్ణి అర్చిస్తూ ఉంటే గురువుగారు వచ్చారు. గురువుగారికి స్వాగతం పలకాలా లేక భగవద్ ఆరాధన చెయ్యాలా, ఏమీ నిర్ణయించుకోలేకపోయాడు. అలాంటి స్థితిలో ఆ మహానుభావుడు ఏదో చిన్న దోషం, భాగవతులు వస్తే, భగవద్భక్తులు వస్తే భగవంతుని ఆరాధన చేస్తున్నా కూడా ఆ భాగవతులకు స్వాగతం పలకాలి, అది కొంచెం వేరుగా అయింది. ఆ ఒక్క కారణంతో ఈ గజరాజ అయ్యాడు. అయినా సంస్కారం ఎక్కడికి పోతుంది? ఒక ఆ స్థితి ఏర్పడినప్పుడు ప్రాగ్జన్మన్యనుశిక్షితం, పూర్వజన్మలో తాను చేసినటువంటి ఆ భగవద్ ఆరాధన విశేషం చేత ఇప్పుడు లావొక్కింతయు లేదు, ధైర్యం విలోలంబయ్యే ప్రాణంబుల్ ఠావులు దప్పెను, రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని ఆ హరిని ప్రార్థించాడు. అందరికీ తెలిసినటువంటిది, పిల్లలకు చెప్పవలసినటువంటిది ఆ అందమైనటువంటి తెలుగు పద్యం, పోతన్నగారు పోతబోసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ పద్యం చాలా విశేషమైనది, ప్రతిరోజు స్మరించుకోవాల్సినటువంటిది. ఎవ్వనితే జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాణి నాత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్ అంటాడు. ఈ చరాచర ప్రపంచానికి కారణభూతుడైనటువంటి వాడు, అలాంటి ఆ మహావిష్ణువుని ఆ హరిని స్మరిస్తే ఆయన వచ్చి ఆ ఏనుగుని గజరాజు బాధ నుంచి తప్పించాడు. అక్కడ మొసలి చక్రంతో అది పోయి ఖండనం చేతి అక్కడ అది చక్కగా నారాయణ అఖిల గురో నమస్తే అని ఆ పుష్పాన్ని సమర్పించారట గజరాజు భక్తిపూర్వకంగా. అద్భుతమైన

ఉన్నటువంటిది ఈ గజరాజ వరదుడైనటువంటి స్వామి యొక్క దివ్య ఆ వైభవాన్ని మనకు గుర్తు చేస్తూ తిరుమల మాడ వీధులలో దక్షిణ మాడ వీధిలో ఆ చిత్రాలని చిత్రీకరించిన సన్నివేశం మనం ఎప్పుడైనా తిరుమలలో వచ్చినప్పుడు చూడవచ్చు. ఒకప్పుడు ఇక్కడనే గజరాజ సరస్సు అని కూడా ఉండేది. కాలగమనంలో అనేక మార్పులు, చేర్పులు, కోర్పులు, తీర్పులు వచ్చాయి. కాబట్టి ఈ గజరాజ వరదుడైనటువంటి ఆ దేవదేవుని యొక్క

0: తినేటువంటి మహద్భాగ్యం కలిగించాడు శ్రీనివాసస్వామి. దేవేరులతో ఈనాడు కలిసి సర్వభూపాలురు తనని లోకపాలురు అందరు వహిస్తూ ఉంటే మోస్తూ ఉంటే అహంకార మమకారాలని త్యాగం చెయ్యాలనే సందేశాన్ని ఇస్తున్నారు. దాసభావాన్ని కలిగి ఉండాలి. ఆ దాస్యభావం చేత మనలో ఉండేటువంటి విపరీత గుణాలు తొలగిపోతాయి అని కూడా ఈ వాహన సేవ ద్వారా మనం అందరం కూడా గ్రహించాలి. ఇంకొన్ని విశేషాలని మన నందన్ భట్ గారు అందిస్తారు, వారి ద్వారా మనం తెలుసుకుందాం. గజరాజవరద గోవిందా గోవిందా.
1: భూపాల వాహనం అంటే భూపాలకులందరూ కూడా ఆ స్వామివారిని వహించే వాహనం అని వివరణ చెప్పారు. ఎందుకంటే భగవంతుడికి భూపాలుడు అని మళ్ళా తిరిగి చెప్పవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ భూపాలకుడే. ఎందుకంటే శ్రీదేవి భూదేవి అనేవారు ఇద్దరు దేవేర్లు స్వామివారికి. కాబట్టి ఆ స్వామివారికి ఎప్పుడూ కూడా భూదేవి అమ్మవారు పత్నిగానే ఉన్నారు, భార్యగానే ఉన్నారు. అందువలన మరలా స్వామివారికి భూపాలకుడు అని చెప్పవలసినటువంటి అవసరమే లేదు. ఆ విధంగా భూమిని నిత్యము పరిపాలించే బాధ్యత కలిగిన వాడు భగవంతుడు కనుకనే ఎప్పుడైతే ఆపద కలుగుతుందో, ఎప్పుడైతే అధర్మము వెట్రేగుతుందో, అప్పుడు భూదేవి అమ్మవారు తిన్నగా వైకుంఠలోకానికి వెళతారు. అయ్యా ఇలాంటి ఆపద వచ్చింది రక్షించండి అనగానే స్వామివారు అవతారాన్ని గ్రహిస్తారు. ఆ స్వామివారు అవతారాన్ని స్వీకరించడానికి కారణీభూతురాలు భూమాత. కాబట్టి ఆ స్వామివారిని మరలా విడిగా ఇతను విశేషమైనటువంటి భూమికి అధిపతి అని చెప్పవలసినటువంటి అవసరం లేదు. అయ్యా ఒక్క మాట గ్రహిద్దాం, పురాణాలను అవలోకిస్తే మనకు ఒక విషయం మనకు స్పష్టంగా తెలిసి వస్తుంది. ఎందుకంటే స్వామివారు భూమి కోసం అధికారం కోసం ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? లేదు కదా. రామావతారంలో రావణాసురుణ్ణి చంపారు, సమస్త రాక్షస సముదాయాన్ని కూడా దునిమయ్యాడు, కానీ రాజ్యాన్ని స్వీకరించాడా? లేదు కదా. విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు. అదేవిధంగా ఎంతో బలవంతుడైన వాలిని సంహరించాడు, రాజ్యాన్ని స్వీకరించాడా? లేదు. సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసి అతన్ని కూర్చోబెట్టాడు, అతన్ని రాజుగా భగవంతుడు నిలబెట్టాడు. అదేవిధంగా మహాభారతాన్ని చూసినప్పటికీ కూడా అర్జునుడికి తోడుగా నిలబడి సమస్త కౌరవ సైన్యాన్ని కూడా నాశనం చేసి ఆ ధర్మరాజుకి ధర్మ పట్టాభిషేకం చేయించాడు. తప్పితే ఆ స్వామివారు ఎప్పుడూ కూడా తను సింహాసనం మీద కూర్చోలేదు. పోని యాదవులకు రాజయ్యాడా అంటే అది కూడా లేదు. ఉగ్రసేన మహారాజునే రాజుగా ఉంచి ఆయనకి సలహాదారుడుగా నిలబడి పోయాడు. ఆ విధంగా ఆ స్వామివారు ఎప్పుడూ కూడా ఈ భూపతిత్వాన్ని కోరుకోలేదు. ఎందుకంటే సహజ సిద్ధంగా ఆయనకు ఉన్నది కనుక. మిగతా వాళ్ళకు కేవలం ఒక సరదా కోసం, చెప్పుకోవడం కోసం, గొప్పతనం కోసం మాత్రమే మేము ఈ భూమికి మేము పరిపాలకులము, మేము అధికారులము అనే భ్రమపడతారు తప్ప ఈ మొత్తం భూమి కూడా ఆ భగవంతుడిదే. కాబట్టి ఆ భగవంతుడి యొక్క లీలలను మనం తలుచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కలియుగంలో కూడా తోండమానుడు అనేటువంటి మహాపరమ భాగవతోత్తముడికే రాజ్య పట్టాభిషేకం చేశాడు, ఆయనకి రక్షణగా నిలబెట్టాడు. ఒకనొక సందర్భంలో తోండమాన్ చక్రవర్తికి శత్రుభయం వస్తే, అయ్యా శ్రీ శ్రీనివాస, నా దగ్గర ఉన్న సైన్యం చాలడం లేదు, శత్రువులు బలవంతులుగా ఉన్నారు, నా రాజ్యరక్షణ ఎలా అన్నారు. అయ్యా దానికి నువ్వెందుకయ్యా ఆలోచిస్తావు, ఇదిగో శంఖ చక్రాలను తీసి నీకు ఇచ్చేస్తున్నాను, వెళ్ళు, నీ రాజ్యానికి ఎటువంటి భయం లేదన్నాడు. ఆ విధంగా భూపాలకులను రక్షించిన వాడు కనుకనే ఆ స్వామివారు భూపాలకుడు అయ్యాడు తప్ప భూమిని పరిపాలించడం వలన కాదు. కాబట్టి ఈ భూపాల వాహన సేవా వైవిధ్యాన్ని, వైశిష్ట్యాన్ని మనం అర్థం చేసుకొని ఆ స్వామివారి యొక్క వైభవాన్ని మరింతగా శేషసాయిబాబు గారి యొక్క వచనాల్లో విందాం, తరిద్దాం.
0: ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని స్మరణలు చేస్తూ ఉంటే ఆ దేవదేవుడు ఈ భూమి ఏమిటి, భూమిని ఉద్ధరించిన వాడు

అని సమస్త భూపాలకులు ఆయన ప్రతినిధులుగా ఆయన సేవకులుగా ఉంటారు. కాబట్టి అలాంటి ఆ సేవకులంతా వచ్చి స్వామికి సేవ చేయటానికి మేము ముందు అహమికతో వస్తారు. కాబట్టి అలాంటి మహారాజులు లోకపాలకులందరూ కూడా స్వామిని సేవించేటువంటిది కనుక ఇది సర్వభూపాల సేవ. భూపాలుడు ఆయనే, గోపాలుడు ఆయనే, యజ్ఞపాలకుడు ఆయనే, సమస్తాన్ని కూడా ఆయన దృష్టిపాతం చేతనే నడిపేటువంటి ఆ పురుషోత్తముని యొక్క దివ్య లీలల్నీ మనం చక్కగా స్మరించుకునేటువంటి ఒక మహద్భాగ్యం కలుగుతుంది. అందువలనే ఒక్కొక్క రోజున ఒక్కొక్క అవతారం, ఆ అవతారాలలో చేసినటువంటి కృత్యాలను మనం స్మరించుకునేటువంటి భాగ్యము కలుగుతుంది. ఈ భూమి అంతా కూడా ఒకనొక కాలంలో రసాతలంలో మునిగిపోతూ ఉంటే ఉద్ధరించిన వాడు వరాహ రూపంలో. అందుకనే ఈ క్షేత్రానికి ఆదివరాహ క్షేత్రమని కూడా పేరు. కనుక ఈ భూమి మీదనే ఆయన అవతారాలు ధరించాడు, భక్త రక్షణ చేశాడు. భక్త రక్షణ కోసం వైకుంఠాన్నైనా వదిలి ఉంటానన్నాడు. అలాంటి ఆ భక్త వాత్సల్యం కలిగినటువంటి స్వామి యొక్క ఈ దివ్య వైభవాన్ని ఈనాడు ఏడు కొండలలో మనం, వారు చెప్పినట్టుగా భూలోక వైకుంఠం ఇది, కార్యస్థానం ఇది, కారణం అనేటువంటిది కారణ వైకుంఠం ఒకటి, కార్య వైకుంఠం ఒకటి, నిత్య విభూతి ఒకటి, లీలా విభూతి ఒకటి అని కూడా సంప్రదాయవేత్తలు చెప్తారు. కాబట్టి ఈనాడు ఆ నిత్య నిరవధ్య అతిశయ ఆనంద స్వరూపుడు మన కోసం దిగి వచ్చి ఇక్కడ ఈనాడు బ్రహ్మదేవుడు ఆనాడు ప్రార్థించాడు మన కోసం, దేవదేవా నీకు ఉత్సవాలు నిర్వహిస్తాము అనంటే ఆ వైఖానసాది మహర్షాదులని ఆహ్వానించి ఆ ఋషులను, ఋషిపత్నులను, మహర్షులంతా గృహస్థులే, అలాంటి ఆ ఋషిపత్నుల ద్వారా, ఋషుల ద్వారా ఈ ఉత్సవాలని అద్భుతంగా నిర్వహించాడు అని మనకు వెంకటాచల మహాత్మ్యం చెప్తోంది. 12 పురాణాలలో ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెప్పినట్లుగా మనకు దాని సంకలనమే వెంకటాచల మహాత్మ్యం. దానిలో కూడా మనకి బ్రహ్మోత్సవ క్రమాన్ని చూపించారు. అలాంటి ఆ దివ్య వైభవాన్ని ఈనాడు మనకు వాగ్రూపంగా వాక్కులతో మనం ఆ రూపాన్ని దర్శిస్తే అది ఆనందాన్ని కలిగిస్తుంది. ఆనందజనకత్వాత్ ఆనంద నిలయమని పేరు స్వామివారు ఉన్నటువంటి స్థానానికి, అంటే ఆనందాన్ని కలిగిస్తోంది. అలా దర్శన మాత్రం చేతనే, అంటే కంటి చూపు ద్వారా చూడటం వల్లనే అభీష్ట సిద్ధి కలుగుతుంది. స్మరణాదిష్టవర్షిణ అంటే స్మరించినంత మాత్రం చేతనే మన ఇష్టాలన్నీ కూడా తీరుస్తాయట. అందువలనే గోవిందనామస్మరణం ఆ గోపాలులను, గోవులను అందరినీ కూడా రక్షించినటువంటి ఆ అవతార వైభవం కృష్ణావతారంలో చూస్తాం. 5000 సంవత్సరాల నాడు ఆ లీలలన్నింటినీ కూడా మనకు గుర్తు చేస్తూ ఈనాడు ఎప్పుడో జరిగినటువంటి ఆ గజరాజ వరద లీలని అమ్మవార్లకు చూపిస్తున్నాడా అన్నట్లుగా ఆ శ్రీదేవితో, భూదేవితో చక్కగా ఆ వాహనం మీద దివ్యమైనటువంటి దివ్య ఆభరణాలతో శోభిస్తూ దివ్యమాలికలతో షడ్భూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే సర్వార్తి శమనాయస్తు వెంకటేశాయ మంగళం. ఆ దేవదేవుడు పశ్చిమ మాల వీధిలో సాగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాయు రూపంలో ఉంటారు భక్తులంతా కూడా, పార్థివ దేహంతో లేకపోయినా వాయు శరీరంతో ఉండి స్వామిని సేవిస్తారు. ఆ స్వామివారి ముందుగా 12 ఆళ్వారులు గానం చేసినటువంటి ఆ పాశుర గానం సాగుతూ ఉంటుంది. వెనుకగా ఋగ్వేద, యజుర్వేద, సామవేద ఆధర్వణికమైనటువంటి ఆ వేద ఋక్కులు, సామములు, యజుస్సులు, ఆధర్వణిక మంత్రని మంత్ర పాఠం జరుగుతూ ఉంటుంది. ముందుగా

0: అనేక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కళాకారులు చక్కగా తమ తమ కళల్ని ప్రదర్శిస్తూ ఉంటే ఆ దివ్య వైభవాన్ని మనం ఎంతని చెప్పగలం? ఏతదచించంతు ఆ దైవస్వరూపాన్ని ఎవరు నిర్వచించలేరు అన్న ఆలోచనలకు అందనటువంటిది. అందువల్లనే ఆనంద నిలయుని రూపంలో దిగి వచ్చినటువంటి స్వామిని ఈనాడు మనం పరమానందునిగా, గోవిందునిగా, లీలామానుష విగ్రహునిగా, ఈ వెంకటాద్రి వాసునిగా మనం స్మరిస్తూ ఉన్నాం. మరికొన్ని విశేషాలని చక్కగా నందన భట్ గారి ద్వారా తెలుసుకుందాం. గోవిందా గోవిందా.
1: గోవిందుడి యొక్క దివ్య వాహన సేవలలో ఈ సర్వభూపాల వాహన సేవకు ఉన్న గొప్పతనం ఏమిటో ఒక్కసారి మనం చూడవలసిందే. తిరుమల క్షేత్రానికి వచ్చి బేడి ఆంజనేయ స్వామివారి దగ్గర నిలబడి ఆ స్వామివారి యొక్క ఆ దేవాలయ గోపురాన్ని మనం వీక్షించినప్పుడు మనకు 7 కలశాలు కనబడతాయి. ఆ మహాద్వారం గుండా ఒకవేళ గర్భగృహంలో ఉన్న చిన్మయ స్వరూపుడైన స్వామివారిని చూడగలిగితే మన మనోనేత్రాలతో ఈనాటి సర్వభూపాల వాహనం ఎలా ఉందో అలాగే కనబడుతుంది. కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరికీ ప్రవేశానికి ప్రధాన ద్వారమైనటువంటి ఆ మహాద్వారము గుండా స్వామివారిని నేరుగా చూసినటువంటి ఫలితమే ఈ సర్వభూపాల వాహన సేవలో ఆ స్వామివారిని చూడడం వలన కలుగుతుందన్నారు. పెద్దలు ఇంకో మాట అన్నారు, ఎవరైతే సర్వభూపాల వాహనంలో ఉన్న శ్రీభూసమేతుడైన ఆ వైకుంఠనాథుణ్ణి చూస్తారో వారికి వైకుంఠలోక ప్రవేశ అర్హత ఉంటుంది అని. ఎందుకంటే ఈ సంపూర్ణమైనటువంటి వాహన స్వరూపమే వైకుంఠద్వారము. అలా అదేవిధంగా ఆ వైకుంఠంలో శోభిస్తున్నటువంటి శ్రీభూసమేతుడైనటువంటి పరిపూర్ణుడైన ఆ మహావిష్ణువు యొక్క దివ్య రూపమే. కనుక 4 స్తంభాలు ఏమిటన్నారు, ఆ భగవంతుణ్ణి తెలియపరిచేవి 4 వేదాలు. కనుక 4 వేదాలే 4 స్తంభాలుగా ఆ 7 కలశాలతో కూడినటువంటి సమస్త భువనాలను కూడా ప్రతిబింబజేసేటువంటి సమస్త సృష్టిని కూడా మనకు తెలియపరిచేటువంటి ఆ భగవంతుడి యొక్క దివ్య వాహన వైభవాన్ని భక్తులందరూ కూడా తిలకించి ఆనంద పరవశులవుతూ ఉన్నారు. ఆ స్వామివారి యొక్క స్మిత వదనం సమస్త భక్తుల యొక్క కష్టాలను కూడా పోగొడుతుంది. ఆ భగవంతుడి యొక్క ఒక్క అభయవచనం సమస్త లోకాలకు కూడా రక్షణ. కాబట్టి ఆ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి వాహన సేవలలో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలలో, సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 4వ రోజు ఆ స్వామివారు వైభవంగా వైకుంఠ దర్శనాన్ని మనకు కలిగింపజేస్తూ ఉన్నారు. రేపంటారా సాక్షాత్ వైకుంఠనాథుడే గరుడుని అధిరోహించి ఈ రథవీధుల్లో తిరుగుతూ ఉండగా, భక్తులందరూ కూడా జయ జయకారాలు చేస్తూ ఉండగా ఆ స్వామివారు అత్యంత అద్భుతంగా భక్తులందరినీ కూడా అనుగ్రహించనున్నారు. ఆ విధంగా ఆ స్వామివారు రేపు ఉదయాన్నే గరుడ వాహనానికి ముందుగా మోహిని అవతారంలో కూడా దర్శనమిస్తారు. చక్కగా ఆకాశవాణి వారు తిరుమల క్షేత్రంలో భక్తులందరికీ కూడా ఈ చక్కటి మనోజ్ఞమైనటువంటి ఈ వాహన సేవలను మాటల ద్వారా అందిస్తూ ఉన్నారు. ఆ విధంగా శ్రోతలందరూ కూడా ఆ స్వామివారి యొక్క వాహన వైభవాన్ని వీక్షించి తరించాలి. మంగళవచనాలను సాయిబాబు గారు మనకు అందజేస్తారు.
0: స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని మనం కనులారా దర్శించేటువంటి స్థితి వాగ్రూపంగా మనకు అనుగ్రహించారు శ్రీవారు. జగజ్జాలపాలం కనత్కంఠమాలం శరచంద్రపాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మా సహాయం భజేహం భజేహం అని స్మరిద్దాం, భజిద్దాం, కీర్తిద్దాం. ఆ 7 కొండల వాడి యొక్క స్మరణ కీర్తనలు మనలో దివ్యమైనటువంటి జ్ఞాన వికాసాన్ని కలిగించుగాక అని సర్వమానవ కోటికి కూడా సద్బుద్ధిని ప్రసాదించి సన్మార్గంలో నడిచేటువంటి ఆ దివ్య స్ఫూర్తిని కలిగించాలి అని ఆ దేవదేవుణ్ణి శ్రీభూరమణుడైనటువంటి వెంకట నారాయణుణ్ణి మనమంతా నోరారా స్మరిద్దాం, కీర్తిద్దాం. జయ జయ వెంకటేశ, జయ జయ రమానాథ, జయ వెంకటేశ తిరుమలేశ, జయ జయ 7 కొండలవాడ వెంకటరమణ, గోవిందా గోవిందా అని ఎక్కడైతే స్మరిస్తారో అక్కడ ఆయన ప్రతిష్ట, ఆయన

అక్కడ నిలుస్తారట. మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద, ఎక్కడుంటావయ్యా నువ్వు, నువ్వు ఎక్కడ స్మరిస్తే అక్కడ ఉంటానన్నాడు. అందువలనే స్మరణ మాత్ర సంతుష్టుడైనటువంటి ఆ దేవదేవుణ్ణి మన గృహంలోనే కూర్చొని మనం అందరం మన పిల్లలతో కలిసి పరివారంతో కలిసి ఆనందంగా ఆ దేవదేవుణ్ణి కీర్తిస్తూ స్మరిస్తూ ఆనంద కర్పూర నీరాధనాల్ని సమర్పిద్దాం. శ్రీ యహ్కా.

0: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీరామకృష్ణ శేషసాయిబాబు, డాక్టర్ ఎంజి నందన్ భట్. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు ఈ నాగమునయ్య, కె వాసుదేవ కుమార్, పి మహేంద్రన్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తోంది. తెలుగులో జాతీయ వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రాంతీయ శాంతి భద్రత స్థిరత్వాన్ని పెంపొందించే ప్రయత్నాలను కొనసాగిస్తామని భారత్ యుఏఈలు స్పష్టం చేశాయి. ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమలో విశ్వసనీయ భాగస్వామిగా భారత్ ఆవిర్భవిస్తోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఆహార భద్రతను బలోపేతం చేయడంతో పాటు వ్యవసాయం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించడం ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. దేశం గత 12 ఏళ్ల కాలంలో గణనీయమైన ప్రగతిని సాధించిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రాంతీయ శాంతి భద్రత స్థిరత్వాన్ని పెంపొందించే ప్రయత్నాలలో సహకారం సమన్వయం కొనసాగించడానికి భారత్ యుఏఈలు తమ నిబద్దతను పునరుద్ఘాటించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షులు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ టెలిఫోన్ ద్వారా ఈరోజు చర్చలు జరిపారు. పశ్చిమాసియాలోని పరిణామాలపై ఇరువురు నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇంధనం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు, ఆరోగ్యం వంటి రంగాలతో సహా భారత్ యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై కూడా ఇరు దేశాల నాయకులు చర్చించారు. ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమలో విశ్వసనీయ భాగస్వామిగా భారతదేశం ఆవిర్భవిస్తోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమీకాన్ ఇండియా 2026లో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రానున్న 10 ఏళ్లలో 85,000 మంది సెమీకండక్టర్ డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఇప్పటికే 4 ఏళ్లలో 70,000 మందికి శిక్షణ ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. సెమీకండక్టర్ రంగం 100,000కు పైగా ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా వేస్తున్నామని అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు తెలియజేస్తూ,
1: very good response. Country round tables have basically, see, some of the countries have come in very large contingents. We are very encouraged by it. Japan, Singapore, both of them are 30 plus companies participating in their pavilions. Many European countries, Netherlands is there, Sweden is there, and overall the response is very good. The country round tables are basically showing that the companies from those countries can expand their work. The governments are supporting that, and looks like it's going to be very good journey ahead.
0: దేశంలో సృజనాత్మక

0: ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. హర్యానాలోని సోనిపట్లో చట్టం విధానం సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ అనే అంశంపై ఈరోజు జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆలోచనలు, సంస్కృతి, ఆవిష్కరణలు, మేధో సంపత్తి ద్వారా ఈ అభివృద్ధి జరుగుతోందన్నారు. సినిమాలు, సంగీతం, గేమింగ్, యానిమేషన్, డిజైన్, పబ్లిషింగ్, అడ్వర్టైజింగ్, డిజిటల్ కంటెంట్ వంటి రంగాలు ఉద్యోగాలకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు, ఆహార భద్రత వంటి రంగాలలో దేశం గణనీయమైన ప్రగతిని సాధించిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, గత 12 ఏళ్ల కాలంలో భారతదేశం అనేక విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. మారుమూల సరిహద్దు ప్రాంతాలకు సైతం ఇప్పుడు మోటారు వాహనాల ద్వారా సులువుగా చేరుకోవచ్చని కేంద్ర మంత్రి చెప్పారు. అలాగే 80 కోట్లకు పైగా ప్రజలు ఉచితంగా ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువులను పొందుతున్నారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలను సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కిరణ్ రిజిజు పేర్కొంటూ,
1: आज से 12 साल पहले हम कहाँ थे, हमको कोई नहीं पूछते थे. आधे से ज़्यादा गरीबी के रेखा के नीचे में, आधा से ज़्यादा आबादी, बिजली पानी नहीं मिलते थे. आज परिस्थिति बदल गई है. आज देश कोने कोने तक लाभार्थी मोदी जी का बनाया हुआ स्कीम लोगों तक पहुँच रहे हैं.
0: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు నితిన్ నబిన్ బీహార్ వరద సహాయ నిధికి 3 నెలల జీతం 6,35,000 రూపాయలను విరాళంగా అందించారు. బీహార్లో వరద పరిస్థితిని రాష్ట ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని సామాజిక మాధ్యమ పోస్టులో ఆయన పేర్కొన్నారు. రైతుల పంట నష్టాన్ని అంచనా వేసి అవసరమైన సహాయం అందించే ప్రక్రియ కూడా కొనసాగుతోందని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో ఆహార భద్రతను బలోపేతం చేయడం, వ్యవసాయం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించడం ప్రభుత్వ లక్ష్యాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వ్యవసాయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతుల ఆదాయం పెంపుతో పాటు వ్యవసాయ వృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఆహార భద్రత, రైతుల జీవనోపాధి, పోషకాహార భద్రత వంటివి వ్యవసాయ రంగంలో 3 కీలకమని చెప్పారు. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, ఇతర ఆధునిక సాంకేతికతలు ప్రపంచాన్ని ఎంతగా మార్చినప్పటికీ వ్యవసాయం మాత్రం ఎప్పటికీ అత్యవసరమైందిగా ఉంటుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: AI हो, मशीन लर्निंग हो, रोबोटिक्स हो, कुछ भी हो, इनका उपयोग तो हो सकता है, लेकिन हमको फल, सब्जी, अनाज वो खेत ही दे सकते हैं, किसान ही दे सकता है. खेती के बिना दुनिया चल नहीं सकती. मशीन रोटी बना सकती है, लेकिन मशीन गेहूं पैदा नहीं कर सकती, अन्य खेत में ही पैदा होगा. और इसलिए मैं कहता हूं कि किसान केवल अन्नदाता नहीं है, जीवन दाता है.
0: ఆంధ్రప్రదేశ్లోని దుగరాజపట్నంలో గ్రీన్ ఫీల్డ్ షిప్ యార్డ్ ఏర్పాటు చేసేందుకు మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ MDLతో రాష్ట ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అమరావతి సచివాలయంలో MDL, నేషనల్ షిప్ బిల్డింగ్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ పార్క్ AP మధ్య అవగాహన ఒప్పందం ఈరోజు జరిగింది. వచ్చే 5 ఏళ్లలో ఈ ప్రాజెక్టుపై MDL సుమారు 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 45,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. షిప్ బిల్డింగ్తో పాటు మెరైన్ ఇంజనీరింగ్, లాజిస్టిక్స్, సర్వీసులు, అనుబంధ పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందే అవకాశముంది. శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ఏకాగ్రతను మెరుగుపరచడంలో యోగా సహాయపడుతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. మహారాష్ట్రలోని లోనావాలాలో గల కైవల్యధామంలోని గోర్ధన్ దాస్ సెక్సరియా కాలేజ్ ఆఫ్ యోగా అండ్ కల్చరల్ సింథసిస్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ఉపరాష్ట్రపతి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, యోగా కేవలం ఒక తరానికి చెందిన సాంప్రదాయం కాదని పేర్కొన్నారు. భవిష్యత్ తరాల కోసం దీనిని పరిరక్షించాల్సిన వారసత్వ సంపదగా ఆయన అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో ఐక్యరాజ్య సమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం ద్వారా యోగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిందని ఉపరాష్ట్రపతి తెలిపారు. పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్ అనే అంశంపై న్యూఢిల్లీలో నిర్వహించనున్న

0: అంతర్జాతీయ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును జాతీయ హరిత ట్రిబ్యునల్ నిర్వహిస్తోంది. ఇందులో పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు పాల్గొంటారు. వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నత ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలో 20వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా నియమితులైన 51,000 మందికి నియామక పత్రాలను న్యూఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పంపిణీ చేయనున్నారు. ఈ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. కొత్తగా నియమితులైన అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖల్లో చేరనున్నారు. వీటిలో రెవెన్యూ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, రక్షణ మంత్రిత్వ శాఖ వంటివి ఉన్నాయి. దేశంలోని బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళం, రాజస్థాన్లలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, కర్ణాటక, లక్షద్వీపుల్లో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళం, మాహే, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని పెంపొందించే ప్రయత్నాలను కొనసాగిస్తామని భారత్, యుఏఈలు స్పష్టం చేశాయి. ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమలో విశ్వసనీయ భాగస్వామిగా భారత్ ఆవిర్భవిస్తోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఆహార భద్రతను బలోపేతం చేయడంతో పాటు వ్యవసాయం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించడం ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. దేశం గత 12 ఏళ్ల కాలంలో గణనీయమైన ప్రగతిని సాధించిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తల ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం చిత్రమంజరి ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి బలగం. ఈ చిత్రం కోసం మంగ్లీ, రామ్ మిరియాల్తో కలిసి పాడుతున్న పాట.
2: ఇంకా వింటున్నావురా బాలు, ఇప్పుడు ఊర్లే కొన్ని అక్క.

0: మీరు ట్యూన్ చేసుకున్నారు 101.5 ఎఫ్ఎం మార్కాపురం. మీరు వింటున్నారు చిత్రమంజరిలో ఫిలిం గీతాలు. తర్వాత వినబోతున్న ఈ గీతం త్రిబులార్. ఈ చిత్రం కోసం విశాల్ మిశ్రా, పృథ్వీచంద్ర, సాహితీ చాగంటి, హారికా నారాయణ బృందం కలిసి పాడుతున్నారు. సంగీతం ఎంఎం కీరవాణి.
1: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్త

చిత్రమందిర్లో తరువాత వినబోతున్న ఈ పాట పెద్ది చిత్రం కోసం మోహిత్ చౌహాన్ పాడుతున్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం. ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్, గీతమాలిక, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్.

0: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.

0: మన అందరి వాణి ఆకాశవాణి, సుమధుర వాణి సుస్వరాల మేణి, అశరీర వాణి మాటల గీర్వాణి,
1: పాటల కీరవాణి అందరినీ అలరించే పూబోని, భావనతో పలకరించే సుభాషిణి,
0: దేశభక్తి దైవభక్తి రంగరించే హితేషిణి,
1: కవుల కళలు గళాలకు ప్రాణం పోసే కళభాషిణి, పాడి పంటలు మొదలుకొని సంగీత సాహిత్యాల మేణి, విజ్ఞాన వినోదాలు పంచే విశ్వవాణి.
0: మన ఆకాశవాణి 34వ వార్షికోత్సవ సందర్భంగా మా శ్రోతలకు నూతన కార్యక్రమాలతో వీణుల విందు చేయనుంది మన ఆకాశవాణి మార్కాపురం.
2: చిత్రమంజరిలో ఫిలిం గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం సమయం రాత్రి 9 గంటలకు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా ఆంగ్లంలో వార్తలు.
3: గుడ్ ఈవినింగ్, దిస్ ఇస్ ఆకాశవాణి. ఐఎమ్ అనుజ కుమార్ విత్ ది న్యూస్ అట్ 9. The headlines. India and UAE reaffirm their commitment to continue cooperation in promoting regional security and stability. UAE President dials Prime Minister Narendra Modi. New Delhi expresses deep concern over escalating security situation in Red Sea region, condemns attack on Saudi Arabia's sovereign territory. Hindustan Aeronautics Limited hands over twin-seater Tejas and HTT-40 trainer aircraft to Indian Air Force. Election Commission allots separate names and electoral symbols to rival factions of Trinamool Congress. Government relaxes sugar stock holding limit for bulk consumers from 15 to 30 days. And in Asian Games, Indian women's cricket team storms into semi-finals, beating hosts Japan by 8 wickets in quarter-final. And now the news in detail. India and UAE have reaffirmed their commitment to continued cooperation and coordination in efforts to promote regional peace, security and stability. Prime Minister Narendra Modi today received a telephone call from President of the United Arab Emirates, Sheikh Mohammed bin Zayed Al Nahyan. The two leaders exchanged views on developments in West Asia. They also discussed new measures to further deepen the India-UAE Comprehensive Strategic Partnership, including in the areas of energy, defense, technology, investment and health. The UAE President conveyed warm greetings on the Prime Minister's birthday and congratulated him on India's successful BRICS presidency. Mr. Modi appreciated the participation of Crown Prince Sheikh Khalid in the BRICS summit and the UAE's cooperation and partnership in achieving substantive outcomes under India's presidency. India has expressed deep concern over the escalating security situation in the Red Sea region. Briefing media in New Delhi this afternoon, External Affairs Ministry spokesperson Randhir Jaiswal condemned the attacks on Saudi Arabia's sovereign territory, including attacks targeting civilians and economic assets. He said India had also issued a statement following the attempted attack on the holy city of Mecca.
4: Such attacks, I need not elaborate or reiterate, they vitiate the regional security, they impact or undermine regional peace and security, and also

9289094044.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం జానపద రంజని ఈనాటి కార్యక్రమంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి బుర్రకథ వింటారు కథకులు శ్రీ కుంభా కోటేశ్వరరావు బృందం వారు. మొదటి భాగం వినండి, శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి బుర్రకథ.

0: ఒక్క మాట
1: ఏమిటి
0: అని పైకిలేసి పార్వతీదేవి పకపకాళ్ళు నవ్విందట. ఆ నవ్వినట్టు మన నవ్వినాడు పరమేశ్వరుడు. పార్వతి నువ్వు ఎందుకు నవ్వావన్నాడు స్వామి. భూలోకములకు వెళ్ళి భూలోకములో మనబడినటువంటి అల్లి తామర కొరయందు నేను స్నానం చేయాలని చాలా ప్రేమగా ఉందండి. అలాగా అయితే పార్వతీదేవి అయితే బయలుదేరి మంచి పేరు హనుమంతుగా సిద్ధపరిచాడు. ఉన్నటువంటి ఆ పార్వతి పరమేశ్వరులు ప్రయాణం సాగిస్తుండగా నారద మహర్షి నారాయణుడు అక్కడికి వచ్చాడు. వచ్చి అమ్మా తల్లిదండ్రులారా ఎక్కడికో ఇద్దరు ఒకేసారిగా ప్రయాణం అయ్యారు ఎక్కడికి వెళ్ళారు నాయన ఎక్కడికి లేరా భూలోకంలో పడిపోయినటువంటి అల్లి తామర కొలని ఆ కొలలో స్నానం చేయడానికి వెళుతుంది పార్వతీ వెళ్ళినాడు పరమేశ్వరుడు. ఓహో పార్వతీ పరమేశ్వరుడు ఒకసారిగా ప్రయాణం అయ్యారంటే ఏదో కథ ఉంది అనుకున్నాడు నారద మహర్షి అనుకుని

ఆ పూలని చూస్తూ పార్వతీ ఆ కొలయని చూస్తే ఆ

ఇలా రండి పిలిచింది. పరమేశ్వరుడు ఎందుకు ఆయన పరుగులో వచ్చాడు? పార్వతి పరమేశ్వరుడు ఆ నత్తగాళ్ళని ఒక సహగా చూసేవారికి ఆ

చూసి పార్వతి పక్కన వెళ్ళిన ముక్కుని ఆ బిడ్డకి స్నానములు చేసి బిడ్డను ఎత్తుకొని దగ్గరగా వచ్చింది. ఈ బిడ్డ చూడండి ఎంత ముద్దుగా ఉందో, మరి అమ్మాయికి ఎవరి పేరు పెడతాము, ఏం చేద్దామని ఆలోచిస్తున్న వారికి ఈ నారద మహర్షి చక్కగా అక్కడికి వచ్చారు. అమ్మా తల్లిదండ్రులారా, ఆహా ఎవరండి బాలిక, ఎక్కడ జరిగింది అన్నాడు. ఏమి లేదు నారద, ఈ కొడు ఎందున ఒక నత్తగా ఉన్నది, ఆ నత్తగా ఉన్న మేము ఇద్దరం కూడా ఒకేసారిగా వికాదిస్తుంది చూస్తే అది కరిగిపోయి ఒక బాలిక అయింది. ఈ అమ్మాయికి ఎవరు

పశువు రాసి ఒడ్లు పెడుతూ అన్నో గన్నం రాస్తూ ఉన్నారు. రేణుగా ఎలమ్మ కూడా వెళ్ళి నిలబడింది. రేణుగా ఎలమ్మకి బొట్టు పెట్టారు కానీ గంధం రాయల. ఆ చూసి తల్లి దగ్గరికి వచ్చిందమ్మా, అమ్మా పార్వదేవి ఒక మాట అమ్మా, అందరికి బొట్లు పెట్టారు గంధం రాశారు, నాకు గంధం ఒక్కటే రాశారు, బొట్టు ఎందుకు పెట్టలేదమ్మా? అమ్మా రేణుకాయలమ్మా అర్థం చేసింది, సరే ఇక్కడే ఉండమ్మా వస్తానని పచ్చగా పరమేశ్వరరావు దగ్గరికి వెళ్ళి నారా

తెలుసా? ఆకాశ మార్గంలో ఒక శివుని పట్టాను, ఆ శివుకి గంట కట్టాను. ఎవరైనా సరే ఈ శివుని పాకి పై భాగంలో వెళ్ళి ఆ గంట కొట్టి దిగి వచ్చేవారికి గంట శబ్దం ఆరకూడదు. శబ్దం ఆరకుండా ఎవరైతే దిగి వస్తారో వారికి రేణుగా ఎల్లమ్మని పెళ్లి చేస్తానని చెప్పి ప్రకటన చేయించారు పరమశివుడు. అన్ని దేశాలకు వెళ్ళిపోయింది, అన్ని రాష్ట్రాలకు వెళ్ళిపోయింది, అందరూ తెలిసిపోయింది. దేవతలంతా బయలుదేరారు, రేణుకా ఎల్లమ్మని చూడాలి, రేణుకమ్మను పెళ్లి చేస్తున్నాము అని బయలుదేరారు. అక్కడికి ఎవరు వెళ్ళారండి?

ఆలయ ఆలయ ఆలయమనగా ఒక్కడే ఒక కుమారుడు జమదగ్ని, ఒక కుమారుడు జమదగ్ని ఒక్కడే ఉన్నాడు. అగస్టమని వారి వద్దకు వచ్చిన ఆయన జమదగ్ని, మీ తండ్రి పాపమని పోవాలంటే, మీ తండ్రి కావుగా ఏడు చేసి పాపాలు పోవాలంటే నువ్వు వెళ్ళి ఏడు సముద్రంలో మునిగి ఆ పాపం కూడా పోగొట్టుకోమయ్యా జమదగ్ని అన్నాడు. జమదగ్ని బయలుదేరి ఆ రెండు మనకు జమదగ్ని బయలుదేరి.

ఒక చెరువు ఉన్నది, ఆ చెరువు ఇడిపోయింది, ఆ చెరువు ఎండిపోయింది, ఊబులు ఉన్నవి ఆ చెరువు లోపల. వాళ్ళకైతే ఎలా ఉంటే దేవుడు రంగంలో ఉండబడినటువంటి అయ్యా బాబులు చూడగా బయలుదేరి ఆ దేవదావులు ఈ భూలోకానికి కలిగి వచ్చాయో. మీ తండ్రి చేసిన ఏడు పాపములు కూడా ఇక్కడే పోయి తిరిగిపోయింది, నాకు పుణ్యం చేశావు కనుక నీకు ఎటువంటి సాయం చేయాలంటే నేను మంచి సాయం చేస్తా. ఏమిటి తెలుసా, కైలాసములో ఈశ్వరుడు అమ్మవారైన రేణుకాయవరుడు స్వయంవరం ప్రకటించాడు, స్వయంవరం జరుగుతుంది. ఆ స్తంభం ఎక్కాలంటే ఎవరి వల్ల కాదు జమదగ్ని, ఆ రేణుకాయ నూపడి తీసుకోవాలి. అందుచేత భంగారు వయ్య తీసుకెళ్తానని కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళింది. ఎవరికి కనిపించకుండా ఎవరికి తెలియకుండా ఆ సైన్యం చేసి అయ్యా.

పాదకొని లేచి దేవలోకానికి వెళ్ళిపోయింది. ఎవరు కనబడలేదు. చూస్తే సన్యాసమే జము. గడ్డములు పెరిగినవి, విషాలు పెరిగినవి, భయంకరంగా ఉన్నాడు జముదుని. ఒక సన్యాసిగా ఈ యొక్క రెండు అమ్మాయి ఎలా మనిషి పెళ్లి చేసేది అని ఈశ్వరుడు చాలా ఆలోచనలు పడ్డాడు. ఇంత లోపల ఈ ఆరుగురు ఏడుగురు రాజులు వచ్చారే, ఆ రాజులు అనుకున్నారు, అన్నయ్య రేణుకాయలు మనం పెళ్లి చేసుకున్నాం అనుకుంటే ఈ సన్యాసి వాడు పెళ్లి చేసుకున్నాడే, సరే చూద్దాం.

ఎట్లా మీరు తీసుకున్నారో ఈ పెళ్లి ఎదురు చూద్దాం అనుకున్నారు వాళ్ళు. వాళ్ళకి కాకుండా ఈశ్వరుడు ఒక ప్రయోజనం బ్రాహ్మణుని పిలిచాడు. ఆయన బ్రాహ్మణుడారా వేసుకోరగా చూసి రేవుగా ఏమో ముందు నీకు లగ్నం ఎప్పుడుందో చూడమన్నారు. అయ్యా రేపే లగ్నం అన్నారు. లగ్నం అయితే పెట్టారు. ఆలోచన చేశారు అయ్యా రేవుగా ఏమో చెమ్మకి లగ్నం లేదు, మన లగ్నం చేశారంటే చాలా కష్టాల్లో పడతారు. ఈ మాట మనం చెప్పామా ఆయన ఏందా ఉందా శంకరుడు చూసారు మన ప్రాణిస్తారు. మనం తప్పుకుందాం అని చెప్తే తప్పుకున్నారు బ్రాహ్మణుడు. వాళ్ళకి రాజులు చూశారు రాజు.

అప్పుడు అయ్యాడు పరమశివుడు, ఆయన 4 లక్షలు నీకు రాదు తండ్రి, చూడగా మీ తండ్రి తల్లి తల్లి ఆలయ మీకు రాజ్యం కాశీపురము, వారి కుమారుడు నువ్వు నాయన, మరి నీకు పెళ్లి కాలేదు, చదువు లేదు, పెళ్లి చేశాను, కానీ నీకు నేను చెబుతుంది ఒకటి, ఎప్పుడైనా 3 మంత్రులు కాదు తెలుసుకుని వచ్చి ఆ 3 మంత్రాలు చెప్పినాడే నా కుమార్తె నీకు ఇస్తాను, అప్పుడు నీకు లగ్నం జరుగుతుంది అందాగా లేదన్నాడు. అయ్యా సగం లగ్నం అయిపోయింది, సగం లగ్నం ఆపితే ఎట్లా, ఆపిన పర్వాలేదు అన్నాడు. ఆపేసే లగ్నాన్ని, నాగవల్లి కాలేదు, నాగవల్లి చేస్తే పెళ్ళినట్లుగా, నాగవల్లి కాలేదు కదా పెళ్లి కాలేదు అన్నాడు. సరేనండి, నేను బయలుదేరి ఎవరి లోకములు వారు అయిపోయారు దేవతలు అంటారు. అప్పుడు మరి జమదగ్ని మామగారు వద్దకు వచ్చి, మామ నేను భూలోకములు పెడుతున్నాను, నేను తపము చేసి నేను 3 కొలు అడిగా వేమే చదువు, ఆ 3 అక్షరాలు నేర్చుకుని వచ్చి నీకు చెప్పి నీ కూతురు తీసుకెళ్తా అన్నాడు. మంచిది అన్నాడు. పరమశివుడు ఎప్పుడు ఇది చెప్పాడు, జమునికి కదిలాడు. జమునికి వెళ్తుంటే రేణుకాలు ఎప్పుడుదమ్మా, నాన్న పెళ్ళి అయిపోయిన తర్వాత మీ ఇంట్లో నేను ఎందుకుంటాను.

తింటానే తినలేదు, కట్టడానికి వస్తా లేవు. నేను పేదకుడు, ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో తెలియదు. కరెంటు నేను పంపిస్తే నీకు అష్టకష్టములుగా పాలవుతావు తల్లి, వెళ్ళద్ది అను. కాదమ్మా, పెళ్ళైన తర్వాత భర్త ఉంటా భార్య ఉంటామే మంచిది, అంతే. ఇక నేను ఉండను, వెళ్ళిపోతాను అంది. అయితే నువ్వు వెళ్తావు కనుక నేను కానీ మీ నాన్నగారు కానీ నీకు ఎటువంటి సహాయం చేయవు, పో వెళ్ళిపోమన్నారు. భర్త వెంట పెట్టుకుని రేణుగా కదమ్మా, భర్త వెంట పెట్టుకుని రేణుగా కదమ్మా.

పాదములు బొబ్బలు పెట్టి నువ్వు పేడేస్తే మన ఒళ్ళు దిగి రెండు స్వరములు ఆరిపోతున్నా అవకాశం అంటున్నాడు. రేణుక ఇక అడుగు పెట్టి అడుగులేని పరిస్థితిలో ఉన్నాను, అక్కడికి వెళ్ళి ఆ పర్వతం దగ్గర కాసేపు పడుకుంటాను. సరే పదని చెప్పి ఆ పర్వతం దగ్గరగా వచ్చి భార్య భర్తలు కూర్చున్నారు. భార్య ఒక రేణుకాయలమ్మ తొడ మీద ఒక స్థిరం పెట్టుకుని పడుకున్నాడు గో ఒక జమదగ్ని. వారి కథ రాకుండగా అప్పుడు ఆలోచన చేసింది ఎవరు, రేణుకాయలమ్మ. నా భర్త గారు వీళ్ళు కష్టాలు పెడుతున్నాడు కదా అని నాగరాజు బాధ్యత చేసింది.

అరణ్యములకు వెళ్ళిపోయాడు. అరణ్యములకు వెళ్ళి విశాలమైనప్పుడు అంతమంది

అరుణించన్నారు. మీ బాబు చాలా కష్టాల్లో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, ఎక్కడ తిరగలేడు మీ వాడు, ఎక్కడైనా మార్గం చూపించాలన్నా కార్యక్రమం. అప్పుడు నాగరాజు అమ్మా

విగ్రహాలు చూశారు. అమ్మయ్యా ఆనాడు పరమేశ్వరు దగ్గర నుంచి తప్పించుకున్నాడు. 25 ఏళ్ళు మనం మన పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఈ జమదగ్గిని పెళ్లి చేసుకున్నాడు. అటువంటి వారి అరణ్యంలో సంపేదం పదండి. అదే ఆ 7 గురు ఒక రాజులు కూడా బయలుదేరి అరణ్యమునికి వచ్చారు. అరణ్యముకి వచ్చి చూస్తే జమదగ్గిని తప్పించుకున్నాడు. ఇదే సమయం అనుకుని 7 ఏళ్ళు అయిపోతా కలిసి ఎల్లంబులు వెక్కుబట్టి ఆ జమదగ్గిరికి బాణాలు వదిలిపెట్టారండి. ఒక బాణం ఏపి వెళ్ళిపోతే ఒక బాణం ఆ ఏపికి వెళ్ళిపోతుంది. బాణాలతో పూజ చేసేసారు. అయ్యా యముదగ్ని నిల్వలేగా.

0: அர்ச்சகாவே மேல் படிய கோருங்க வச்சு
1: நாதா
0: நாதா பிராணேஸ்வரா.

పిల్లమ్మ తల్లి బుర్రకథ విన్నారు. కథకులు శ్రీ కుంభకోటేశ్వరరావు బృందం వారు. ఇది మొదటి భాగం. వచ్చేవారం చివరి భాగం ప్రసారం అవుతుంది. ఇప్పుడు ఒక సినీ దేశభక్తి గీతం వింటారు.

ആകാശം കൊണ്ടെല്ലോ അഗ്നികണം സൂര്യുടൈ, ആവേശം കൊണ്ടെല്ലോ അരുണം ഒക വീരുടൈ, భగ్గున ప్రళయించినప్పుడు వచ్చిందొక విప్లవం, దిక్కులు జ్వలించి తెచ్చి ఇచ్చింది స్వరాజ్యం. అందుకే అందుకే జనగణమన

మీరు ఉన్న ఈ సినీ దేశభక్తి గీతం సుల్తాన్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మనో కలిసి పాడారు. జాలాది సాహిత్యానికి కోటి స్వరాలు కూర్చారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. సమయం రాత్రి 10:30. ఇప్పుడు ఆపాత మధురాలు గోల్డెన్ వరల్డ్ మెలోడీ.

ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి, ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి. ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి. డోంట్ కేర్.

శ్రోతలు ఆపాత మధురాలు పాత చిత్రాల నుండి మెలోడీ గీతాలు వింటున్నారు. తర్వాత మూగ మనసులు చిత్రం కోసం ఘంటసాల పాడుతున్న ఈ పాటకు సాహిత్యం ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

తర్వాత వినబోతున్న ఈ మధుర గీతం దేవతా చిత్రం కోసం ఘంటసాల పాడుతున్నారు. వేటూరి సాహిత్యానికి ఎస్పి కోదండపాణి స్వరాలు కూరుస్తున్నారు.

శ్రోతలు ఆపాత మధురాలు వింటున్నారు. తర్వాత బాలభారతం చిత్రం కోసం ఘంటసాల పాడుతున్న పాట. ఆరుద్ర సాహిత్యానికి సాలూరు రాజేశ్వరరావు స్వరాలు కూర్చారు.

మీరు ట్యూన్ చేసుకున్నారు 101.5 ఎఫ్ఎం ఆకాశవాణి. ఇది మార్కాపురం. వింటున్నారు ఆపాత మధురాలు. వినండి సిపాయి చిన్నయ్య చిత్రం కోసం ఘంటసాల పాడుతున్న పాట. సాహిత్యం ఆరుద్ర, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

0: చివరిగా వినండి ఈ మధుర గీతం. శ్రీకృష్ణ పాండవేయన్ చిత్రం కోసం ఘంటసాల పాడుతున్నారు కొసరాజు సాహిత్యం, టీవీ రాజు సంగీతం.
1: అపాయము దాటడానికి ఉపాయము కావాలి, అంధకారమలమినప్పుడు వెలుతురుకై వెదకాలి, ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు, సోమదియై కునుకువాడు సూక్ష్మము గ్రహించలేడు.

మీరింతవరకు ఆపాత మధురాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం రాత్రి 11 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలోను ఆ తర్వాత ఆంగ్లంలోనూ వార్తలు

0: cricket team entered the semi-finals after comfortably defeating host Japan by 8 wickets in Nissan today. In the quarter-final match, electing to field first, India bowled out Japan for a paltry 57 in 19.5 overs. In reply, India overhauled the target, posting 59 for 2 in just 5 overs. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం నిలయంలో ఇప్పుడు సమయం రాత్రి 11:10. ఇంతటితో ఈనాటి మా ప్రసారాల సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 101.5 MHz పై రేపటి మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.